سخنان ملای جشی کنان شستی شاملان ناترم بنده ماترم شبه جان

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 3వ తేదీ శుక్రవారం శుభోదయం.

మరింతవరకు పి సుశీల్ ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. భక్తిరంజన కార్యక్రమంలోని భాగంగా ఇప్పుడు వినండి ఇక్బాల్ హుసేన్ ఖాన్ బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతే కలం.

0: మరింతవరకు ఇక్బాల్ హుసేన్ ఖాన్ బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాట్య కళ విన్నారు. రేపటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ షేక్ జాఫర్ బాషా గారి సూక్తి సుధా.
1: ఔజు బిల్లాహి మినష్ షైత్వాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా ముహమ్మదీం వలి ఆలి సయ్యిదినా ముహమ్మదీం వబారిక వసల్లం. భక్త మహాశయులారా, మహమ్మదీయ సహోదరులారా, దివ్య ఖురాన్ గ్రంథము మరియు హదీసుల సృష్టికర్త అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు వారి సందేశాలను, ఆజ్ఞలను, హక్కులను, సూక్తులను మహోన్నతుడు సృష్టికర్త యొక్క అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హదీస్ నెంబర్ 57-58లో అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చారు, మానవులారా, మీ వద్దకు అల్లాహ్ తరపు నుండి మీకు హితోపదేశం చేయు గ్రంథం వచ్చింది. ఆ గ్రంథము మీ హృదయ రోగులకు నివారణ వంటిది. సత్కర్మలు, మంచి కార్యములు చేయువారికి గ్రంథం ఒక మార్గదర్శిని మరియు ఆచరించే వ్యక్తులకు కారుణ్య ప్రదాయిని అని ఓ దైవ ప్రవక్త ఈ విషయాన్ని ప్రజలకిలా తెలియజేయండి అల్లాహ్ తాలా స్వయాన ప్రవక్త గారికి తెలియజేశారు. జనులు ఎవరైతే దైవ గ్రంథాన్ని పఠిస్తున్నారో, ప్రార్థనా వ్యవస్థ నెలకొల్పుతున్నారో, వారికి మా తరపున పుణ్యఫలము ఇవ్వబడుతుందంటున్నారు అల్లాహ్ తాలా. ఆయత్ నంబర్ 21లో ఖురానే షరీఫ్ గ్రంథం ఎంత మహిమ గల గొప్పదనము కలదంటే, ఒకవేళ మేము ఈ ఖురాన్ను ఏదేని ఒక పర్వతముపై అవతరింపజేసిన ఆ పర్వతములో ఖురాన్ను అర్థము చేసుకోగల శక్తి ఉన్నయడలా ఆ పర్వతము అణిగిపోయి పగిలిపోవును అంటున్నారు అల్లాహ్ తాలా. ఖురాన్ గ్రంథమందు అల్లాహ్ తాలా మనకు నిత్యం అవసరముగు పనులు పూర్తి చేసుకున్నటకు, అనారోగ్య సమస్యలు తీర్చుకున్నటకు, శైతాన బారి నుండి తప్పించుటకు, నరక ప్రాప్తి నుండి రక్షింపబడి స్వర్గప్రాప్తి పొందుటకై చిన్న చిన్న ఆయతులు, సూరాలు లాంటి మంత్రపఠనము చేయుటకు మార్గాలను సూచించారు అల్లాహ్ ఈ పవిత్ర ఖురాన్ గ్రంథమందు. హజ్రత్ మువాజ్ ఇబ్న్ జబల్ రజీ అల్లాహు అనుహు గారి ఉల్లేఖనము ప్రకారముగా ప్రవక్త గారు మువాజ్ ఇబ్నే జబల్ గారి చేయి పట్టుకుని, ఓ మువాజ్, అల్లాహ్ సాక్షిగా నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కావున మీకు వారసత్వ సలహా అంటే నిత్యం మీరే కాదు

0: తర్వాత తరములకు కూడా ఉపయోగపడే విధంగా నమాజు తర్వాత ఈ దువాను తప్పక పఠించుము. అది ఏదనగా అల్లాహుమ్మ ఇన్ని అలా జిగరికవా షుకురికవా హుస్ని ఇబాదతిక్, అనగా ఓ అల్లా, నాకు మీ నామస్మరణలోనూ మీకు కృతజ్ఞత సలుపుట ఎందును మరియు మీ యొక్క ఆరాధన నమాజు చేయుట ఎందును సహాయము చేయమని ఈ మంత్రము యొక్క అర్థము. నిత్యము మనం పఠించు మంత్రములలో మనకు స్వర్గప్రాప్తి పొందుటకు మరొక అత్యుత్తమ సూర మంత్రము హజ్రత్ ఉమామహ్ రజి అల్లాహు అనుహు గారి ఉల్లేఖనము ప్రకారముగా సల్లల్లాహు అలహి వసల్లం వారు ఇలా తెలియజేస్తున్నారు. ప్రతి ఫరజ్ నమాజు తర్వాత నమాజు అయిన వెంటనే ఐతుల్ కుర్సీ పఠించుట వలన ఆ వ్యక్తికి సరాసరి స్వర్గలోక ప్రాప్తమగునని తెలియజేస్తూ ఆ ఐతుల్ కుర్చీతో పాటు హుల్హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లమ్యలుదు వలమ్యులదు వలమ్యకుల్లహు కుఫ్వన్ అహద్ ఈ సూరాను కూడా చదవమని ప్రవక్త గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ హదీస్లో ఇంత గొప్ప పరమార్థము విశిష్టత గల ఈ దువాను దైవ ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహి అలైహిస్సలం వారు నమాజు చదివిన తర్వాత ప్రతిసారి చదివేవారని, ప్రవక్త గారితో పాటు మేము కూడా ఈ దువాను చదివేవారమని హజరత్ అబు అయ్యూబ్ రజి అల్లాహు అనుహు వారు తెలియజేశారు. హజరత్ ముస్లిం ఇబ్నే హారిస తమామి రజి అల్లాహు అనుహు గారు ఇలా తెలియజేస్తున్నారు. ప్రవక్త వారు నాతో రహస్యంగా ఇట్లు చెప్పిరి, ఓ ఇబ్నే హారిస్, నీవు మగరీజ్ నమాజ్ ముగించుకున్న తర్వాత అల్లాహుమ అజిర్ని విన్నన్నార్ అను ఈ దువాను మంత్రమును 7 సార్లు చదవండి. అర్థమేమనగా ఓ అల్లా నన్ను నరకము నుండి రక్షింపమని అర్థము. ఈ మంత్రమును నీవు పఠించిన ఎడల అదే రాత్రి ఒకవేళ మరణము సంభవించినచో నీవు నరకము నుండి రక్షింపబడదవని, ఇదే దువాను ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత పఠించినచో అదే రోజు నీకు ఒకవేళ మరణము సంభవించినచో నరకము నుండి రక్షింపబడదవని సల్లల్లాహి అలైహి వసల్లం వారు ఒక్కాణించి చెబుతున్నారు ఈ హదీస్లో. ప్రవక్త గారు రహస్యంగా ఈ విషయం ఎందుకు మనకు చెప్పారంటే వినేవారి మనసులో దానికి ప్రాముఖ్యత ఏర్పడుతుందని. మనం ఇంతవరకు విన్న ఈ సూక్తులను ఆచరించి మంచి మార్గమును ఎన్నుకోగలమని ఆశతో సదఖల్లాహుల్ అస్సలాతు అస్సలాము అలైకు యా రసూలల్లా అస్సలాతు అస్సలాము అలైక యా హబీబుల్లా ఆమీన్ ఆమీన్ ఆమీన్.
1: మరి ఇంతవరకు శ్రీ షేక్ జాఫర్ బాషా గారి సూక్తి సుధ విన్నారు. రేపటి సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఎం మధుసూదన్ ఆచార్యులు గారి సూక్తి సుధ వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు.

శ్రీ వరి సాగు పద్ధతిని గురించి తెలుసుకుందాం. సాధారణ పద్ధతిలో ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరమైతే శ్రీ పద్ధతిలో 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు అలాగే పురుగుమందుల ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. శ్రీ పద్ధతి వరి పైరు సహజంగా పెరగటానికి దోహదపడుతుంది, కాబట్టి వరి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకు చొచ్చుకుపోతాయి. భూమి లోపలి పొర నుండి పోషక పదార్థాలను తీసుకోగలుగుతాయి. సాధారణ సాగు పద్ధతిలో 3 దుబ్బులను కలిపి పీకడానికి 28 కిలోల బలం కావలసి వస్తే, శ్రీ పద్ధతిలో సాగు చేసిన 1 వరి దుబ్బును పీకడానికే 53 కిలోల బరువు అవసరమవుతుంది. వరి బాగా పెరిగి ఎక్కువ దిగుబడినివ్వాలంటే పొలంలో ఎప్పుడు నీరు నిల్వ ఉండాలని రైతులు భావిస్తారు. కానీ వరి నీటిలో బ్రతకగలదు, కానీ నీటి మొక్క కాదు. పొలంలో నీరు నిల్వ ఉన్నప్పుడు వరి వ్రేళ్లలో గాలి సంచులు తయారు చేయడానికి చాలా శక్తిని వినియోగిస్తుంది. అంటే ధాన్యం తయారు చేయడానికి ఉపయోగపడాల్సిన శక్తి గాలి సంచులు తయారు చేసి తద్వారా బ్రతకడానికి వాడుకుంటుంది. అంతేకాక వరిలో పూత దశకు వచ్చేటప్పటికి 70% వేర్ల కొసలు కృషించి పోషకాలను తీసుకోలేని స్థితిలో ఉంటాయి. శ్రీ పద్ధతిలో వరి పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. కాబట్టి ఈ పద్ధతిలో వరి సాగుకు సాధారణంగా వరి పండించడానికి అవసరమయ్యే నీటిలో

సగం నుండి మూడో వంతు నీరు మాత్రమే సరిపోతుంది. ఇక స్త్రీ సాగు పద్ధతిలో ఆరు ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను గురించి మనం చూసినట్లయితే, లేత నారును నాటుకోవడం విషయంలో 8 నుంచి 12 రోజుల వయసు గల 2 ఆకుల నారును మాత్రమే నాటుకోవాలి. దీని వలన అధిక సంఖ్యలో పిలకలు వేస్తాయి, వేర్లు బాగా వ్యాపిస్తాయి. జాగ్రత్తగా నాటుకోవడం విషయంలో నారుమడి నుండి మొక్కను జాగ్రత్తగా వేరు బురద గింజతో సహా తీసి పొలంలో పై పైన నొక్కి నాటు వేసుకోవాలి. లోతుగా నాటకూడదు. దీనివలన పీకేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురి కాకుండా బ్రతికి త్వరగా పెరిగి అధిక సంఖ్యలో పిలకలు చేస్తుంది. మొక్కకు మొక్కకు ఎటు చూసినా 25 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు నాటుకోవాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో ఇంకా ఎడంగా కూడా నాటుకోవచ్చు. ఇక కలుపు నివారణ గురించి తెలుసుకున్నట్లయితే, పొలంలో నీరు నిల్వకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు రోటరీ లేదా కోనో వీడర్తో నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో మరో 3 సార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. ఈ విధంగా కలియపెట్టడం వలన ప్రతిసారి సుమారు 1 హెక్టారుకు 1 టన్ను పచ్చిరొట్ట భూమికి చేరుతుంది. రోటరీ లేదా కోనో వీడర్ వాడకం వలన వేరుకు బాగా ఆక్సిజన్ అందుతుంది. దాంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి. 2 సార్ల కంటే ఎక్కువగా రోటరీ లేదా కోనో వీడర్తో పనిచేసినప్పుడు ఒక్కొక్కసారికి 1 హెక్టారుకు 2 టన్నుల అధిక దిగుబడి వస్తుందని రైతులు అనుభవం తెలియజేస్తున్నది. ఇక నీటి యాజమాన్య విషయానికి వస్తే, నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టుకోవాలి. పొలం తడిగా ఉండాలి, కానీ నీరు నిలవకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవటానికి వీలుగా ప్రతి 2 మీటర్లకి 1 కాలువ ఏర్పాటు చేసుకోవాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతుండాలి. దాంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. ఇక సేంద్రియపు ఎరువులను చూసినట్లయితే, సేంద్రియపు ఎరువులు బాగా వాడి భూసారం పెంచాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు కూడా పైరుకి తొలి దశలో వాడవచ్చు. కానీ ముందు సేంద్రియపు ఎరువులు వాడి రసాయనిక ఎరువులు వాడకం తగ్గించుకోవాలి. శ్రీ పద్ధతిలో 8 నుంచి 12 రోజుల నారు నాటడంతో వేర్లు బాగా వృద్ధి చెంది బలంగా ఉండి 30 నుండి 50 పిలకలు వేస్తుంది. శ్రీసాగులోని 6 యాజమాన్య పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తే ఒక్కో మొక్కకు 50 నుండి 100కి పైగా బలమైన పిలకలు వచ్చి అన్నీ కూడా ఒకేసారి పొట్ట దశకు చేరి పెద్ద పెద్ద కంకులు వేస్తాయి. కంకులలో గింజలు బాగా పాలు పోసుకొని దృఢంగా ఉంటాయి. శ్రీ పద్ధతి భూమిలోని సూక్ష్మజీవాలను బాగా వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు సహజంగానే పైరుకు కావలసిన పోషక పదార్థాలను అందజేస్తాయి. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెంచుతూ సుస్థిర దిగుబడులు ఇవ్వగలదు. ఇక శ్రీ నారుమడి యాజమాన్య విషయానికి వస్తే, శ్రీ పద్ధతిలో వరి నారు 8 నుండి 12 రోజుల దశలో నాటుకోవాలి. కాబట్టి నారు పెంచడంలో మెలకువలు పాటించాలి. 2 కిలోల విత్తనాన్ని 1 సెంటు భూమిలో చల్లి నారు పెంచితే ఎకరాకు సరిపోతుంది. భూమిని మెత్తగా దున్ని దమ్ము చేసి ఎత్తుగా తయారు చేసి చుట్టూ కాలువ తీయాలి. తడిమట్టి జారిపోకుండా నారుమడి చుట్టూ చెక్కతో కానీ బొంగుతో కానీ ఊతం ఏర్పాటు చేసుకోవాలి. నారుమడి తయారైన తర్వాత చివికిన మెత్తటి పశువుల ఎరువును 1 పొరలాగా చల్లి దానిమీద 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండే కట్టిన మొలకెత్తిన విత్తనాన్ని పలుచగా చల్లాలి. విత్తనాలపైన తిరిగి మరో పొర పశువుల ఎరువు చల్లి గడ్డితో కప్పిపెట్టాలి. మొలక వచ్చిన వెంటనే గడ్డిని తీసివేసుకోవాలి. రోజు నీరు చల్లుతూ ఉంటే 8 రోజులలో నారుమడి ఒరి నారు 2 నుంచి 3 ఆకులతో దృఢంగా పెరుగుతుంది. నారుమడి నుండి నారు పీకకుండా మట్టితో సహా పొలంలోకి తీసుకువెళ్ళి గింజ బురదతో సహా 25 అలాగే 25 సెంటీమీటర్లు
ఎడంగా.

0: ముందుగా మార్కర్ పరికరం సహాయంతో గీతలు గీసుకుని గీతలు కలిసే ప్రాంతంలో ఒక్కొక్క మొక్కను పైపైన నాటుకోవాలి.
1: పొలం పనులు విన్నారు.
2: రే బజారి
3: అయ్యా,
2: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ.

0: ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క మొక్కను పైపైన నాటుకోవాలి.
1: పొలం పనులు విన్నారు.
2: రే బజారే
3: అయ్యా,
2: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
3: అలాగయ్యా, కాల్చొత్తా.
4: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
5: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
1: ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:40 కాస్తంతి మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: డేటా ఈజ్ వెల్త్ అకార్డింగ్ టు మీ. యు ఆర్ హావింగ్ ప్రాపర్ డేటా, యు విల్ అరైవ్ a real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education or agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను

0: సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
1: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి రోజు 19 జూలై 3 తేదీన ఆయన అప్పటి కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కజుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నటనశాల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
2: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు కండు.

0: నా సోదరుని పరిమార్చిన మాయావి. ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలె. అష్టదిక్పాలకులను చేయించి మన పాదదాసులు గావింపవలె. ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె.
1: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా వనసీమలు ప్రకృతి ప్రసాదించిన దేవతలు ఏ విషయం గురించి శ్రీమతి డి హసీనా బీ గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. ఈ ఉదయం 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. అనంతరం 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు రిలే వింటారు. మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. సాయంత్రం 5:00 నిర్దోషి నాటిక వింటారు. రచన శ్రీ జి ఆంజనేయులు, నిర్వహణ శ్రీ కోకా సంజీవరావు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు. ఇక సాయంత్రం 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. ఇక 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈ సాయంత్రం 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో జీవాల్లో చూడు శాతం పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశు వైద్యులు డాక్టర్ బి పుష్పలత గారి ప్రసంగం వింటారు. అనంతరం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, మార్కెట్ ధరలు,

ప్రకటనలు ఉంటాయి. ఇక 7:45 వికసిత భారత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎన్ ఫరీదమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు. ఇక 8:15 చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటారు. అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 9:15 స్పాట్లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 9:30 హెలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినిమా పాటల కార్యక్రమం. అనంతరం 10:00 ఏకచిత్రగానం శీర్షికన ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు వినండి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 నాటి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత

0: ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే ట్రేడ్ మే అనిశ్చిత और ग्लोबल डिमांड में गिरावट से जूझ रही है. लेकिन जैसे कहा जाता है, व्हेन द गोइंग गेट्स टफ द टफ गेट गोइंग. भारत विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. पिछले फाइनेंशियल ईयर में भारत की जीडीपी ग्रोथ 7.7% रही. इतना ही नहीं, पिछले 12 वर्षों में हम भारत में काइजन फिलोसॉफी यानी कंटिन्यूअस इम्प्रूवमेंट अपनाते हुए अपने इकोनॉमिक डीएनए को ट्रांसफॉर्म कर रहे हैं.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రుతుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటల్లోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించి అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘెల్ లక్ష్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపైన ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఈటీఎఫ్ 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ధి చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముగ్ధహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ

పక్షుల బృందంపైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముక్తహన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా 2వ టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళ్ళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఇవాళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతి రేఖలు.

ఈనాటి కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా వనసీమలు ప్రకృతి ప్రసాదించిన దేవతలు శ్రీమతి డి హసీనాబీ గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం. ఎస్ఐఆర్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అయిన సర్ ప్రక్రియకు ప్రజలు సహకరించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన ద్వారా కోరారు. ఇందులో కులం మతంతో సంబంధం లేకుండా అందరూ బీఎల్ఓలకు సహకరించి వివరాలు అందజేయాలని కోరారు. సర్ ప్రక్రియ ఏ ఒక్క కులానికి మతానికి మినహాయింపు కాదన్నారు. నిర్దిష్ట గడువులోపు ప్రతి ఓటరు తన వివరాలను బీఎల్ఓలకు అందజేయాలని కోరారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ సిరి ఆదేశించారు. గురువారం నగరంలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న గడ్డవీధి పోలింగ్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులు సేకరించేటటువంటి సమాచారాన్ని యాప్లో డిజిటలైజేషన్ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి బీఎల్ఓ తమ పరిధిలో ఓటర్లలో రోజుకు కనీసం 10% మేర డిజిటలైజేషన్ పురోగతి నమోదు చేయాలన్నారు. ఓటర్లు అందుబాటులో ఉండే సమయాల్లో ఇంటికి వెళ్ళి అవసరమైన ఫోటోలు పత్రాలు ఇతర వివరాలను సేకరించి నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలన్నారు. నిర్దేశించిన గడువులోపు 100% డిజిటలైజేషన్ పూర్తి చేసేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల కోసం వ్యవసాయ కూలీలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ వేచి ఉండాల్సిన పని తిరగాల్సిన అవసరం

ఉండదు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా వారికి తప్పనిసరిగా పని కల్పించాలి. లేకపోతే కొంతమేర నిరుద్యోగ భృతిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. వివి రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ ద్వారా వ్యవసాయ కూలీలకు అదనపు ప్రయోజనాలు కల్పించటమే కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నారు. ఈ పథకం ఉమ్మడి జిల్లాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించనున్నారు. కర్నూలు జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు, నంద్యాల జిల్లాలో 489 గ్రామ పంచాయతీల్లో గురువారం నుంచి ఈ పథకం లాంఛనంగా ప్రారంభమైందని కర్నూలు డ్వామా పీడి నరసింహారెడ్డి తెలిపారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా స్వర్ణ గ్రామ అధికారి టీవీ భాస్కర్ నాయుడు అన్నారు. గురువారం ఓరకల్ మండలంలోని శకునాల, బ్రాహ్మణపల్లె, కాల్వ, హుసేనాపురం, ఓర్వకల్లు, నన్నూరు, స్వర్ణ గ్రామ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, అందులో స్వర్ణ గ్రామ సిబ్బంది కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కాల్వ గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో భాగంగా ఇంట్లో నీరు నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులను స్వచ్ఛరథం బండికి అందజేసిన వారికి అవసరమైన వస్తువులను పొందాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు విస్తృత తనిఖీలతో పాటు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. విజిబుల్ పోలీసింగ్తో పాటు స్టాఫ్ ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని సబ్ డివిజన్లలోని పోలీసులు అనుమానాస్పద వాహనాల తనిఖీలు, డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ రహదారి ప్రమాదాల నివారణ, స్టాఫ్ ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని రాత్రుల్లో జాతీయ రహదారులపై నిర్వహిస్తూ ప్రత్యేక నిఘా పెట్టారు. నగరంలోని టూటౌన్ సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో బ్లూకోల్స్ క్యూఆర్జీ పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టారు. పలు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఏటీఎంల వద్ద గట్టి నిఘా పెట్టారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గమనిస్తే డయల్ 112100 నంబరుకు కాల్ చేసి పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆటో ఎలక్ట్రిక్ వాహనాల పార్కింగ్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్ల ఓబులేసు తెలిపారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాలను ఆయన అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి నగరపాలక సంస్థకు రానున్న ఎలక్ట్రిక్ ఆటోల పార్కింగ్ కోసం జోహరాపురం రోడ్డు, వెంకటరమణ కాలనీలోని విశాల్ మార్టు, వెనుక శ్రీనివాస్ నగర్లోని త్రిగుణ హోటల్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలను ఎంపిక చేశామన్నారు. పలు ప్రదేశాలను పరిశీలించి అక్కడ ఛార్జింగ్ పాయింట్లు, ప్రహారీ గేటు తదితర మౌలిక సదుపాయాల పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గాయత్రి ఎస్టేట్, బిర్లా కాంపౌండ్, బుధవారపేట ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను పరిశీలించారు. అదేవిధంగా కలెక్టరేట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను కూడా వారు పరిశీలించారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించి డిజిటలైజేషన్ పెండింగ్, మ్యాపింగ్ను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లాలో సర్ ప్రక్రియ ప్రగతిపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుక్ ఎకాల్ పెండింగ్ లేకుండా చేయాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న బుక్ ఎకాల్ ఫిర్యాదులపై
సత్వరమే తగు చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు.

డిజిటలైజేషన్ ప్రక్రియలో వెనుకబడిన ఆధునీకరణలు పాణ్యం ఏఈ అరువులను వివరణ సమర్పించాల్సిందిగా ఆదేశించారు. నిర్దేశించిన 9% నుంచి 10% టార్గెట్ను తక్షణమే రిచ్ అవ్వాలని ఆదేశించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు నంద్యాల జిల్లాలకు చెందిన డిగ్రీలు అర్హత సాధించి బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు అన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్కు స్వయంగా వచ్చి తమ బయోడేటాతో పాటు 2 ఫోటోలు, విద్యార్హతలు, కుల, ఆదాయ, ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు తదితర దరఖాస్తు నకలు జిరాక్సును జతపరిచి అడ్రస్కు నేరుగా వచ్చి ఈ నెల 17వ తేదీలోగా సమర్పించాలన్నారు. పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హెచ్చరించారు. గురువారం సి బెల్గల్ మండలంలోని పోలకల్లు గ్రామంలో చౌక దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రేషన్ డీలర్తో మాట్లాడుతూ కార్డులకు అందజేసే ఉచిత బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని డీలర్ను హెచ్చరించారు. అనంతరం సి బెల్గల్ మండలంలోని కేంద్రంలో ఓటర్ సర్వేను పరిశీలించారు. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే మార్గదర్శకమని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయకుమార్ అన్నారు. బుధ గురువారాల్లో కర్నూలు జిల్లాలో గూడూరు దేవనకొండ మండలాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో రసాయనాలతో వంటలు సాగు చేసినప్పుడు ఎంత ఖర్చు వచ్చింది, దిగుబడి ఎంత వచ్చింది, డిమాండ్ ఏ స్థాయిలో ఉందని రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు పడినా ఆ తర్వాత లాభసాటిగా ఉందని విజయకుమార్కు వివరించారు. అనంతరం ఆయన కర్నూలులో కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని కలిశారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో వివరాలు కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణ, కరువు నివారణ చర్యలు, రైతుల సన్నద్ధతపై తెలుసుకున్నందుకు కర్నూలులో 2 రోజుల పాటు పర్యటించమన్నారు. గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నటువంటి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు మేలు పరిచేటువంటి పలు రకాల సూచనలను చేశామన్నారు. గ్రామ సంఘాలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమలులో వారి పాత్రగా గ్రామస్థాయిలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై వారికి ముఖ్యమైన సూచనలు తెలియజేశారు.

రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు డైట్ కాంట్రాక్టును ఆదేశించారు. గురువారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా డైట్లో జరుగుతున్న మరమ్మతులు, పనులను, ఆధునికీకరణ పనులను పరిశీలించి త్వరిత పూర్తిగా చేయాలని ఆదేశించారు. అనంతరం పలు వార్డుల్లో రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న బాత్రూం పనులు పరిశీలించి రోగులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా వార్డుల్లో వాష్రూమ్లను నిరంతరం శుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బంది ఆదేశించారు. రైతులు పంట సాగులో యాజమాన్య పద్ధతులను పాటించాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ కె బాలాజీ నాయక్, డాట్ సెంటర్ శాస్త్రవేత్త సుజాత సూచించారు. గురువారం కర్నూలు మండలం కొంగనపాడు గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటల యాజమాన్య పద్ధతులు, గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు, అంతర్పంటల సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. స్పెషల్ ఇంటెన్సివ్

0: రివిజన్ స ప్రక్రియను వేగవంతం చేయాలని ఒరవకల్ తహసీల్దార్ విద్యాసాగర్ బిఎల్ఓలను ఆదేశించారు. గురువారం ఒరవకల్ మండలంలోని సోమయాజుల పల్లెలో జరుగుతున్న సర్ సర్వేను ఆయన తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలను సక్రమంగా నమోదయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని బిఎల్ఓలకు ఆదేశించారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో నంద్యాల జిల్లాలో జరగబోయే సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్కు కర్నూలు జిల్లా తుది బాలికల జట్టును ఎంపిక చేశారు. గత నెలలో కర్నూలు జిల్లా సబ్ జూనియర్ ఎంపికలో క్రీడాకారులు చక్కటి ప్రతిభను కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులకు 2 రోజుల పాటు క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు పాఠశాలలో క్రీడాకారులకు క్రీడా దుస్తులను పాఠశాల సీఈఓ గోపినాథ్, జిల్లా ప్రెసిడెంట్ ముప్ప రాజశేఖర్ పంపిణీ చేశారు. ఇది ఈనాటి వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్
6: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వనసీమలు ప్రకృతి ప్రసాదించిన దేవతలు ఏంశం గురించి శ్రీమతి డి హసీనాబీ గారి ప్రసంగం.
11: పచ్చని పల్లెలు ప్రగతికి దారులు. చెట్లను పెంచుదాం, వాటిని సంరక్షిద్దాం. వనం ఉంటేనే ధనం, వనం ఉంటేనే జలం, జలం ఉంటేనే జనం. అందుకే పెంచుదాం వనం మనం. మరి మీరేమంటారు? అమ్మా వనమా వనతల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని అని పాడుకోవాలనిపిస్తుంది కదూ. వనమా నా ప్రాణమా, నీవు లేనిదే స్వచ్ఛమైన గాలి లేదు మానవాళికి, నీవు లేనిదే స్వచ్ఛమైన నీరు లేదు జీవజాతికి, నీవు లేనిదే భూసారం లేదు రైతులకి, నీవు లేనిదే వరదలను సునామీలను తట్టుకునే శక్తి లేదు నేలతల్లికి, నీవు లేక ఎడారులుగా మారుతున్నాయి ఊర్లు. కనుక వనాలని సంరక్షిద్దాం, వన సీమలు ప్రకృతి ప్రసాదించిన దేవతలు అని చాటుదాం. వనం అంటేనే మనకు గుర్తుకొచ్చేది దట్టమైన చెట్లు, పక్షులు, జంతువులు. వనంలోకి వెళ్ళాలంటేనే భయం, అయినా వనం అంటే అందరికీ సరదానే. ఎందుకంటే వనంలో రకరకాల చెట్లు, పక్షులు, జంతువులు ఉంటాయి కాబట్టి. వనానికి దూరంగా ఉండి వనంలో వెళ్ళాలంటేనే మనకి అంత భయమైతే, వనంలోనే పుట్టి వనంలోనే పెరిగి వనంలో దొరికే పండ్లు కాయలు మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారంటే మనకి కొంత ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది. వాళ్ళెవరంటే అడవి తల్లి బిడ్డలు. వనంలో దొరికే కుంకుడుకాయ, జిగురు, తేనె, విస్తరాకులు, పండ్లు, కాయల్ని బయట అమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మనం కుంకుడుకాయ షీకాయ అన్నీ మర్చిపోయాము. షాంపూతో స్నానం చేస్తున్నాం. అడ్డాకులతో కుట్టిన విస్తర్లు వాడటం మానేశాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నాం. ప్రపంచమంతా ప్లాస్టిక్ మయమైంది. దీనితో అడవి తల్లి బిడ్డలకు జీవనాధారం లేకుండా పోతుంది. అందుకే మనం అటవీ ఉత్పత్తులను వాడకాన్ని అలవాటు చేసుకుందాం. అడవి తల్లి బిడ్డలకు పని కల్పిద్దాం. మన ఆరోగ్యాన్ని

కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మన అభివృద్ధికి అడవులు అవసరం. భూమి మీద 33% అడవులు ఉన్నప్పుడే పీల్చేందుకు తగినంత గాలి దొరుకుతుంది, తాగేందుకు నీళ్లు ఉంటాయి, నేల సక్రమంగా పంటల్ని పండిస్తుంది. కానీ మన దేశంలో అటవీ భూముల విస్తీర్ణం 19% మాత్రమే ఉంది. వనాల ఉపయోగాలు. వనాలు మనకి కలప, ఇంధనం, కాగితం, పళ్ళు, తేనె, పట్టు, పత్తి, మందు మొక్కలు, పశువులకు కావలసిన గడ్డి, జంతువులకి పక్షులకి ఆశ్రయాన్ని ఇచ్చి ప్రకృతికి అందాన్ని తెస్తాయి. నేల మీద పైమట్టి హ్యూమస్ కొట్టుకోపోకుండా తగ్గించి నేలని కాపాడతాయి, వరదల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మడ అడవులు నదీ పరివాహక ప్రాంతాన్ని వరదలు సునామీల నుంచి రక్షిస్తాయి. సామాజిక అడవులు కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వాయువుల్ని సమం చేసి కాలుష్యాన్ని తగ్గించి వేడిని తగ్గిస్తాయి, వర్షాన్ని ఇస్తాయి. రకరకాల చెట్లు రకరకాల ఆకారాలతో, ఆకులతో, రంగురంగుల పూలతో ప్రకృతికి వన్నె తెచ్చి మన వినోద విహార యాత్రలకు నిలయాలవుతాయి. అందుకే కదా వనసీమలు ప్రకృతి ప్రసాదించిన దేవతలు అని అన్నారు. జనాభా పెరిగే కొద్దీ మన అవసరాలు తీర్చుకోవడం కోసం చెట్లు నరకడంతో అడవులు తగ్గిపోతున్నాయి. ఆనకట్టలు కట్టడానికి అడవుల్ని నరికేస్తున్నాం. ఇళ్ల స్థలాల కోసం, పొలాల కోసం, కాగితం తయారీ కోసం, ఇలా పలు అవసరాల కోసం అడవులను నరుకుతున్నాం. వనాలను నరికేస్తే వర్షాలు తగ్గిపోతాయి, భూగర్భ జలాలు తగ్గిపోతాయి, నేల కోతకు గురి అవుతుంది, అలాగే వరదల తాకిడికి భూసారం అంతా కొట్టుకుపోతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ విపరీతంగా పెరిగిపోయి భూమి వేడెక్కుతుంది. తీర ప్రాంతాల్లో మడ అడవుల నాశనం అయితే సునామీ లాంటి విపత్తులలో అపార నష్టాలు వస్తాయి. కట్టెల్ని వంట చెరుకుగా వాడడం తగ్గించి ఇతర ఇంధనాల్ని వాడటం మొదలెట్టాలి. వంట చెరుకు కోసం సామాజిక అడవుల్ని పెంచాలి. రీసైకిల్డ్ పేపర్ వాడకాన్ని ప్రోత్సహించాలి. దాంతో చెట్లు నరకడం కొంతవరకు తగ్గుతుంది. సామాజిక అడవులను పెంచి రక్షించాలి. బడిలో, పరిసరాల్లో, ఇళ్ల దగ్గర, కాలనీల్లో మొక్కల్ని పెంచాలి. మనకు గాలి, నీళ్లు, తర్వాత కావాల్సింది ఆహారం. ఈ ఆహారం ఉత్పత్తికి కావాల్సింది వ్యవసాయ రంగం. ప్రపంచంలో సగం జనాభా కేవలం వ్యవసాయం మీదనే బతుకుతున్నారు. ప్రపంచ జనాభా 600 కోట్లు దాటింది. జనాభా పెరుగుతున్న కొద్దీ మనందరికీ సరిపోయేట్టు భూమి మాత్రం పెరగదు. పరిమితమైన ప్రాంతంలోనే ఆహార ఉత్పత్తి జరగడం వల్ల ఆహారం ఉత్పత్తి పెరగగా కొరత ఏర్పడి కరువు వస్తుంది. మనం ఇప్పటికీ ఎక్కువ నీళ్లు, ఎక్కువ ఎరువు, ఎక్కువ పురుగుమందు ఇష్టం వచ్చినట్లు వాడడం వల్ల నేలలో సారం తగ్గి నేలలు పంటకు పనికి రాకుండా పోతున్నాయి. దీంతో పెరుగుతున్న జనాభా సరిపోయేంత ఆహారం అందించడం కష్టమవుతుంది. ఋతుపవనాలు మారడం, వర్షాలు సమయానికి పడకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. వనాలు తగ్గడం వల్ల ఆర్థికాభివృద్ధిపై ప్రభావం. వనాలు తగ్గితే విలువైన ఔషధ గుణాలున్న మొక్కల్ని, జీవజాతుల్ని కోల్పోతాం. రకరకాల పండ్లు, వనమూలికలు, తేనె, కుంకుళ్ళు, జిగురు లాంటి అటవీ ఉత్పత్తులు తగ్గుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గితే జనాభాకి తగినంత తిండి గింజలు దొరక్క ధరలు పెరుగుతాయి. తిండి గింజల కోసం పోటీ పెరుగుతుంది. అలాగే పశుగ్రాసం దొరక్క పశుగణాభివృద్ధి కుంటుపడుతుంది. పాడి పరిశ్రమ నష్టపోతుంది. వనాలని కాపాడుకుందాం. వనాలు మన అవసరాలకు కావలసిన ఒండ్రుమట్టి, తేనె, జిగురు, పళ్ళు, ఔషధాలను ఇస్తున్నాయి. రకరకాల జంతువులను, పురుగులు, పిట్టలు, పక్షులు, మట్టి, వీటన్నిటికి ముఖ్య ఆధారం అడవి. వానలు పడటానికి, వర్షం నీళ్ళని మేఘం నుంచి ఆకర్షించడానికి అడవులే ఆధారం. అడవుల్ని మనుషులు పుట్టించలేదు. పక్షులు, జంతువులు ఎక్కడో తిన్న పళ్ళ గింజల్ని, చెట్ల విత్తనాల్ని ఇంకెక్కడో చేరిస్తే అక్కడే అడవులు పుట్టాయి. అందుకే అడవుల్ని నరకకూడదు. అడవుల ఉత్పత్తుల వల్ల లాభాలు తెలుసుకుందామా? ఉసిరికాయ పచ్చడి, వెలగపండు రుచి సింహాచలం, శ్రీశైలంలో మనకు గుర్తుకొస్తాయి. జీడిపండ్లు తినాలనిపిస్తుంది. వెదురు చేపలు, చాటలు, విసనకర్రలు మనం రోజూ వాడతాం. తేనె లేనిదే పండుగ జరగదు, చందనం లేనిదే పూజ జరగదు. రకరకాల మందులిచ్చే చెట్లు, బెరడులు, ఆకులు ఇవన్నీ ఉండేది అడవిలోనే. ఉద్యానవనాల్ని, గడ్డి నేలల్ని కాపాడుకుందాం. గడ్డి నేలల్లో పిట్టలు వాలతాయి, పురుగులుంటాయి. ఎన్నో జీవులకి ఆధారం ఈ గడ్డి నేలలు. మనకి ఆనందాన్ని, ఆహ్లాదాన్నే కాకుండా ఎన్నో పక్షులకు, జంతువులకు ఆవాసాన్ని ఇస్తాయి. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునే కార్బన్ సింక్స్గా ఇవి ఉపయోగపడతాయి. ఈ గడ్డి నేలల్లో రకరకాలైన చెట్లు పెరిగి మనకు పూలు, పళ్ళు, తిండి గింజల్ని అందిస్తున్నాయి. పట్టణాలలో అయితే ఉద్యానవనాలు, పార్కులే ఆధారం. రోజురోజుకి పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీలో నగరాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయి. నగరీకరణ, పారి

పారిశ్రామికీకరణ వలన గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న సమయంలో పార్కులు చాలా అవసరం. పార్కులు పట్టణాలకు ఊపిరితిత్తులు లాంటివి. ఈ పార్కులు అందాన్ని ఇవ్వడమే గాక గాలి కాలుష్యాన్ని, ధ్వని కాలుష్యాన్ని తగ్గించడంలో, చుట్టూ గాలిని చల్లబరచడంలో, గాలి వేగం తగ్గించడంలో, నేలకోత అరికట్టడంలో, గాలిలో పరిమళాలు వెదజల్లడంలో, అనేక ప్రాణులకు ఆవాసం కల్పించడంలో మనకి ఎంతగా ఉపయోగపడుతున్నాయి. ఉపయోగాలు: ఈ ప్రాంతం అందంగా ఉండడం వల్ల చుట్టూ ఉన్న స్థలాల విలువ పెరుగుతుంది, నేలకోత తగ్గిస్తాయి, రోడ్లన్నీ మట్టిమయం కావు, రకరకాల పక్షులకి, చిన్న చిన్న పురుగులకి, జంతువులకి ఆవాసాన్ని ఇస్తాయి. వినోద స్థలాలుగా, విశ్రాంతి స్థలాలుగా, ఆట స్థలాలుగా, వ్యాయామ కేంద్రాలుగా ఉపయోగపడతాయి. మడ చెట్లని కాపాడితే సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల నుండి మనల్ని కాపాడుతాయి. అందుకే తీర ప్రాంతంలోని చెట్లని నరక్కూడదు, వనాలను కాపాడుకుందామా. ప్రకృతి వనరులైన వనాలు రకరకాల కారణాలతో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. వనాలలో జంతువుల వేట, అగ్ని ప్రమాదాలు, మేత కోసం మితిమీరిన పశువుల ఒత్తిడి, ఇవన్నీ వనాలని తగ్గించేస్తున్నాయి. అటవీ చట్టాలు, అటవీ సిబ్బంది, సమాచార వ్యవస్థ ఇవన్నీ ఉన్నా వనాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అడవుల్ని కాపాడుకోవడంలో ఉన్న అవసరాన్ని దగ్గరలో చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పి అడవుల్ని కాపాడుకోవడంలో వారిని భాగస్వాములని చేసే పద్ధతే ఉమ్మడి అటవీ యాజమాన్యం. ఉమ్మడి అటవీ యాజమాన్యంలో అందరికీ అడవుల మీద బాధ్యత పెరుగుతుంది. దీంతో అటవీ ఉత్పత్తులని అడవుల్లో వన్యప్రాణుల్ని అంతరించిపోకుండా కాపాడుకోవచ్చు. అందరం కలిసి పనిచేయందే ఏ పని విజయవంతం కాదు, ఏ చట్టం అమలు కాదు. అడవుల సంరక్షణ కోసం ఏర్పడిన గ్రూపులే వన సంరక్షణ సమితులు. అడవి చుట్టూ రక్షిత అడవి బయట కూడా వంట చెరుకు పండిస్తూ అడవిలో చెట్ల మీద ఆధారపడకుండా ఈ వన సంరక్షణ సమితులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. సామాజిక అడవులు: అడవి లేనిదే మనం జీవనం. సామాజిక అడవులు: అడవి లేనిదే మన జీవనం లేదు. అన్ని అవసరాలకి అడవి మీద ఆధారపడకుండా మనం ఉండే ప్రాంతంలోనే ఖాళీ స్థలాల్లో పెంచే రకరకాల చెట్లే సామాజిక అడవులు. సామాజిక అడవులు మనకి వంట చెరకు, ఇంటికి కావలసిన కలప, పశువుల మేత కోసం గడ్డిని, పంట పొలాల రక్షణ కోసం కంచెని, నీడని, రకరకాల పండ్లు కాయలు ఇచ్చేందుకు ఉపయోగపడతాయి. సామాజిక అడవులు కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాలకు చల్లదనాన్ని ఇస్తాయి, వర్షాన్ని తెస్తాయి, నగరాలకు ఊపిరితిత్తుల్లా గాలిని అందిస్తాయి. ఇళ్ల ముందు, కాలనీల్లో, పార్కుల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, ప్లేగ్రౌండ్లలో గోడల వెంబడి మొక్కల్ని నాటి పెంచితే మంచి వనాల్లాగా తయారై అందరికీ నీడనిస్తాయి. నగరాల్లో గాలిలోని కలుషితాన్ని వడగట్టి మనం పీల్చటానికి ప్రాణవాయువునిస్తాయి. పల్లెటూళ్ళలో వంట చెరుకును అందిస్తాయి. వ్యవసాయ ఆధారిత అడవులు ఆగ్రోఫారెస్ట్రీ: చెట్లను వ్యవసాయ పంటలలోనూ, లేదా పెంపుడు పశువులలోనూ, లేదా రెండింటితోనూ ఒకే భూమిలో పెంచడాన్ని ఆగ్రోఫారెస్ట్రీ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఒకే ప్రాంతంలో వీలైనంత ఎక్కువ ఉత్పత్తులు ఎప్పుడూ పొందడం. దీంట్లో ముఖ్య భాగం చెట్లు, పొదలు. చెట్లు, పొదలు జాతుల ఎంపికలో వాటి సంఖ్య, వాటి క్రమంలో ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. పంట భూముల్లో చెట్లు నాటడం, అంతర పంటలు వేయడం, గట్ల వెంబడి రకరకాల చెట్లు పెంచడం, పంట భూముల్లో కాంటూర్ వెంబడి చెట్లు పెంచడం, అలాగే నీటి కాలువల వెంబడి చెరువు గట్లు పరివాహక ప్రాంతాల్లో చెట్లు పెంచడం, పశుగ్రాసం కోసం రకరకాలైన గడ్డి జాతుల్ని పెంచడం. ప్రకృతి మనకు సరిపోయినన్ని సహజ వనరులను ప్రసాదించింది. కానీ మనం అవసరాలకు మించి వాటిని వాడడం వల్ల ఇవి రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. జనాభా పెరగడం, అడవుల్ని నరకడం, భూగర్భ జలాలను ఇష్టం వచ్చినట్లు తోడేయడంతో మన ఊర్లన్నీ ఎడారులుగా మారుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే మార్పు కోసం చదువుతో పాటుగా మన వంతు పనిని ఇప్పుడే మొదలెట్టాలి. మన బడి, మన ఇంటిని మార్చుకుందాం. ఇదే మనం సమాజానికి చేసే మేలు. పర్యావరణ విజయాలు: వ్యాపారులు తమ సొంత లాభానికి చెట్లను నరుకుతుంటే అడవులు తమ ప్రాణానికి ఆధారమని ఎంత చెప్పినా వినని ఆ స్వార్థ వ్యాపారస్తులపై చేసిన ప్రతిఘటనే చిప్కో ఉద్యమం. శ్రీ సుందర్లాల్ బహుగుణ ఈ ఉద్యమానికి ప్రాణం పోసి ఉద్యమ విజయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకొచ్చారు. సిఎన్జి గాలి కంటే తక్కువ బరువు ఉండే, రంగు వాసన లేకుండా ఉండే వాయువు.
ఇది హైడ్రోకార్బన్ల మిశ్రమం. మండినప్పుడు

కలుషితాన్ని విడుదల చేయని పర్యావరణ అనుకూల ఇంధనం. ఇది ప్రపంచంలోని ఎక్కువ వాహనాలన్నీ సిఎన్జితో నడుపుతున్న నగరం ఢిల్లీ. సిఎన్జి వాడకం మొదలెట్టిన తర్వాత ఢిల్లీలో గాలి కాలుష్యం

0: పెద్దపల్లి మండలం ఎస్ రంగాపురం గ్రామం జలాశయాల నిర్వహణలో పూర్తి శ్రద్ధ వహించి అనూహ్యమైన విజయాన్ని సాధించింది. పర్యావరణ కార్యక్రమంలో ఏ పని విజయవంతం కావాలన్నా ప్రజలు దాంట్లో భాగస్వామ్యం వహించాలి. అట్లా ప్రజలందరూ కలిసి పనిచేయడంతో విజయం సాధించడం సులువైంది. నిజానికి దాదాపు రాతి ప్రదేశమైన ఆ గ్రామంలో జలాశయాల కార్యక్రమం చేపట్టడం ఊహకి అందని విషయం. అక్కడ సరాసరి వర్షపాతం 480 మిల్లీమీటర్లు అయినప్పటికీ వాటర్ షెడ్ కార్యక్రమం అమలు చేయడం వల్ల అక్కడి వాళ్ళ నీళ్ళ అవసరాలు తీర్చడమే కాకుండా వాళ్ళు నీళ్ళని వాడే విధానంలో కూడా మార్పు వచ్చింది. వన సంరక్షణ చట్టం 1985లో జాతీయ విధానం ఏర్పాటు చేసుకున్నాం. 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం చేసుకున్నాం. చట్టాల భయంతోనైనా పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అవసరం ఇప్పుడు అంతటా ఉంది. వన సీమలు ప్రకృతి ప్రసాదించిన దేవతలు. వనాలు భువిలోన స్వర్గధామాలు. కావా అవి భువికి వింజామరలు. ఫలాలను పూలను ఇచ్చి ప్రేమగా తీయని తేనెను ఇస్తాయి. గాలిలోని విషవాయువును పీల్చుకొని జీవవాయువును మనకు అందిస్తాయి. అందుకే వన సీమలు ప్రకృతి ప్రసాదించిన దేవతలు సుమా అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లను పెంచడం, సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వృక్షాలే జీవితం, వృక్షాలే జీవం. వృక్షాలు లేనిదే జగతి లేదు. వృక్షో రక్షతి రక్షితః.
1: ఇంతవరకు వనసీమలు ప్రకృతి ప్రసాదించిన దేవతలు ఏంశం గురించి శ్రీమతి డి హసీనాబీ గారి ప్రసంగం విన్నారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రత్యేకతంటో ఒకసారి చూద్దాం. ఈరోజు ప్రముఖ చిత్రకారులు, కళా విమర్శకులు సంజీవ్ దేవ్ జయంతి. ఈయన గుంటూరు జిల్లా తుమ్మపొడిలో 1914 జూలై 3వ తేదీన జన్మించారు. తల్లి మరణంతో కృష్ణా జిల్లాలోని మేనమామల ఇంట్లో ఈయన పెరిగారు. అక్కడి పల్లెటూళ్ళలోని ప్రకృతిలో వీరికి స్నేహం కుదిరింది. తిరిగి 12 సంవత్సరాల ఏట తుమ్మపొడి గ్రామం వచ్చారు వీరు. వీరి జీవితంలో దేవేంద్రనాథ్ ఠాగోర్ స్వీయ చరిత్ర ఆయన ఎంతగానో ప్రభావితం చేసింది. స్వయంగా నేర్చుకుని ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించారు. తెలుగు ఆంగ్ల భాషల్లో కలిపి సుమారు 22 గ్రంథాలు వీరు రచించారు. వీరు చరిత్రకారులుగా కళాభిమానుల మనసులు దోచుకున్నారు. విస్తృతంగా పర్యటనలు చేసి ఎందరో మేధావుల పరిచయాలు సంపాదించారు. వీరు 1999 ఆగస్టు 26వ తేదీన కన్నుమూసిన వీరే కళాఖండాలు తుమ్మపొడి గ్రామంలో అందరినీ అలరిస్తూ వీరిని మరువనీయక చేస్తున్నాయి. ఇక ఈరోజు అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వాడక నిషేధ దినం. ఆధునిక నగర ప్రపంచంలో ప్లాస్టిక్ ఆవిష్కరణ మానవ జీవితాన్ని ఎంతగానో సౌకర్యవంతంగా మార్చింది. గతంలో వాడిన లోహపాత్రలు, చెక్క ఫర్నిచర్ స్థానంలో ప్లాస్టిక్ వస్తువులు వచ్చి చేరాయి. మార్కెట్కు వెళ్ళి ఏ వస్తువు కొనుగోలు చేసినా గతంలో పేపర్లో కట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ప్లాస్టిక్

0: కవర్లలో వేసి ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం ఇబ్బడిమబ్బడిగా పెరిగిపోయింది. దానివల్ల ప్లాస్టిక్ చెత్త పెరిగిపోయింది. చివరకు అది మానవాళికి ముప్పు కలిగించే వాతావరణ కాలుష్యం కలిసిపోతుంది. అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వాడక నిషేధ దినం ప్రతి సంవత్సరం జూలై 3వ తేదీన పాటిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు మట్టిలో కలిసిపోవాలంటే 100 నుంచి 150 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్లాస్టిక్ సంచుల వాడకం ఆపాలని ఈ రోజున ప్రచారం చేస్తారు. వస్త్రంతో తయారైన సంచుల వాడకాన్ని ప్రోత్సహిద్దాం, పర్యావరణ కాలుష్యాన్ని నివారిద్దాం. ఇది ఈనాటి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత.
1: రే బజారీ
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
4: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.

ఇంతటితో ఈనాటి కాంతరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మనకాసేపట్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:35 అభిరుచి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: Monsoon finally arrives in Delhi, ending weeks of heat and humidity, states the pioneer. Sirsa Kino earns GI tag, decade of scientific farming bears fruit, informs the Tribune. And finally, simple but effective, Citizen Kane is fueling England's World Cup dreams, writes in the Sun Times about England's football skipper, Harry Kane. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shubhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and his Japanese counterpart Sanae Takaichi strongly condemned terrorism and violent extremism in all its forms and manifestations. Election Commission seeks responses from rival factions of Trinamool Congress regarding competing claims about parties' organizational elections and authorized signatories. Annual Sri Amarnath Yatra begins from both Pahalgam and Baltal routes in Jammu and Kashmir. Iran's Supreme Leader Mojtaba Khamenei to skip Father Ali Khamenei's funeral over security fears. Spain beat Austria 3-0 to enter round of 16 at the FIFA World Cup. And BCCI announced a schedule for India's two-match test series against Sri Lanka to be played from the 15th to the 27th of next month. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ.
3: భోగాపురంలో పీఎంశ్రీ పాఠశాలను సందర్శించిన కేంద్ర రాష్ట మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నారా లోకేష్ క్రీడాస్ఫూర్తిని రగిలించేలా నిర్వహించిన ఒలింపిక్ డే రన్, శాస్త్రోక్తంగా సాగిన శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవం, చురుగ్గా సాగిన ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వస్తులు, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అసైన్మెంట్ అప్లికేషన్ను ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. విద్యారంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం మన బాధ్యతని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణానంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట పూర్తి కావడంతో సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా 100% గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నీట్ పునఃపరీక్ష జిల్లాలోని 6 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పునఃపరీక్షకు మొత్తం 1,901 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 156 మంది గైరుహాజరైనట్లు అధికారులు వెల్లడించారు. సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ పలు పరీక్షా కేంద్రాలను

0: క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలోని వివిధ వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట చేరి స్వయంగా యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రారంభించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ది, వివిధ ప్రభుత్వ పథకాల ప్రగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: విజయనగరం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరే సినిమా పాటలు. మీరు కూడా అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వినాలనుకుంటే ఉత్తరాలు రాయండి. అభిరుచి గెరఫ్, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, బళ్ళారి రోడ్, కోడుమూరు రోడ్, కర్నూలు. పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల సంగీత సరజంలో మాధవపేది సత్యం ఆలపించిన పాటను మాయాబజార్ చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వనపర్తి జిల్లా విభనగల్ల మండలం కల్వరాల నుంచి చెంచల విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, స్వాతి, కిషోర్, రామకృష్ణ, నరేష్, రామ్, నరసింహ, పెద్ద మద్దయ్య, వెంకటయ్య, తిరుపతయ్య, లావణ్య, హుసేన్, గోవిందు, కృష్ణయ్య, భాస్కర్, రామచంద్రయ్య, ప్రతాప్, నిర్మల, సుజాత, శారద, భాస్కర్, ప్రభాకర్, మోహన్, మానస, దిలీప్ వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు. ఇంకా హైదరాబాద్ మల్లాపూర్ నుంచి అనుమల మహేష్, రజనీ, నాగరాజు, రాజేశ్వరి, మోక్షిత, నయన, హంసిని, హరిణి, రాజేష్, లలిత, సుధీర్, రజిత, మణదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: తర్వాత మాస్ చిత్రం కోసం ఉదిత నారాయణ్, సుమంగళి ఆలపించిన పాట, స్వరాలు సమకూర్చిన వారు దేవేశ్వరీ ప్రసాద్. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్నూలు మద్దూర్ నగర్ నుంచి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రవజ్ఞ, ఉపజ్ఞ, ప్రణీత, నవిఘ్న వారి కుటుంబ సభ్యులు, మరికొందరు. కల్వరాల నుంచి బ్రహ్మానందరెడ్డి, విష్ణువర్ధన్, బాలప్ప, శ్రీనివాసులు, అంజలయ్య, జయప్రకాష్, కురుమయ్య, సుధాకర్, మాబు, యాదగిరి, విజయ్, అజయ్, చందన, రామకృష్ణ, గోపాలకృష్ణ, రామస్వామి, శేఖర్, సత్యనారాయణ, బాబు, భాస్కర్, కృష్ణ, సీను, సంజన్న, పాష, అహ్మద్, హుసేన్, బచ్చిరెడ్డి, వెంకట నరసింహ వారి మిత్రులు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత విద్యాసాగర్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాటను ఆమె చిత్రం కోసం వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, రేవంత్, మహేశ్విన్, లక్ష్మి, రమేష్, లావణ్య, మల్లవ్వ, నరేష్, చంద్రయ్య, సీను, సుజాత, గ్రీష్మ, దీపక్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ వారి మిత్రులు మరికొందరు. జోగులమ్మ గద్దోలు జిల్లా అలంపూరు ఇంద్రమ్మ కాలనీ నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విని, ఆనందమ్మ, చిన్నరే, కళ్యాణి, మహిమ, కళ్యాణ్, ఆరాధ్య వారి మిత్రులు.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు మీ ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు మణిశర్మ సంగీత సారథ్యంలో హరిహరన్ బృందం ఆలపించిన పాట సీను చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మితేని లక్ష్మీనారాయణ విజయ, అభినయ సాయికిరణ్ వెంకటేశ్వర్లు రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, కార్తీక్ ఈశ్వర్, కొమరయ్య వారి మిత్రులు మరికొందరు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపూర్ కాలనీ నుంచి వనమశేఖర్, రేఖ, లక్కీబాబు, అశోక్ బాబు, నవీన్ కుమార్, అభియ, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేల, భన్నా, దశరథ, వనజ బాలు, నరసింహ వారి మిత్రులు, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ రజాక్, మొహమ్మద్ సుభాన్.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత తాత మనవడు చిత్రపంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కవితా కృష్ణమూర్తి ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం వినండి. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సురేఖ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వసుంధర, బేబీ దేవేందర్, భవ్యశ్రీ, రింకీ, భానుశ్రీ, రితిక, లావణ్య, వెంకటేష్, విజయకుమార్, నరసింగరావు, శోభారాణి, అశోక్ బాబు వారి కుటుంబ సభ్యులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుంచి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, ఎర్రెక్కి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: రమేష్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం, గీతం శిరవెన్నెల, సంగీతం రాజ్ కోటి, చిత్రం పరువు ప్రతిష్ట. ఈ చిత్రం కోసం వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం నుంచి మురళీధర్ రెడ్డి, అనిల్ కుమార్, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాస ఆచారి, అరుణకుమారి, అనిత, అపర్ణ, యమున, నేత్రావతి, రాజమ్మ, సుభద్రమ్మ, వారి మిత్రులు మరికొందరు. వెల్దుర్తి మండలం రామలకోట నుంచి బాషా ముబిన్ బేగం, అబ్దుల్ మన్నా, సైమా, మెహబూబ్ బాషా, మిన్నత్ బేగం, వారి గ్రామ ప్రజలు.

0: పది లక్షల లాటరీ నాకా?
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట మావి చిగురు చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వెల్దుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వారి కుటుంబ సభ్యులు, మరికొందరు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుంచి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ,

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు కూరిన సినిమా పాటలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. కార్యక్రమంలో తర్వాత అండమాన్ అమ్మాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుంచి కోరుతున్నారు భారతిలాల్, పర్దేశి భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, ఆదిత్యలోత్, కిరణ్, అజయ్లోత్, రమేష్లోత్, రాజ్, నందిని, జాన్విక, విఘృతులోత్, లక్ష్మీప్రసాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్.

0: சா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్ మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట కొండవేటి సింహం చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. జగిత్యాల జిల్లా వెల్లూర్ల లక్ష్మీరెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, అద్వైత, శ్రీశాంక్, లలిత, అక్షర, సహస్ర, శిరాషిణి, భారతి, శ్యామల, నరేందర్, ఆనంద్, సరోజిని, శ్రీనివాస్, భాను, హరిప్రియ, కిషోర్, వర్షిణి, అశ్విని, అశ్విక, మహశ్రీ, నర్సయ్య, లక్ష్మయ్య, అద్వైత.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత కొదమసింహం చిత్రం నుంచి మనో చిత్రాలు పించిన పాట రచన వేటూరి సంగీత నిర్వహణ రాజ్ కోటి వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నగర కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య బాలేశ్వరమ్మ శివశంకర్ భరత్ సింహ యమున లుమిని కుమార్ సిద్ధార్థ స్వామి వెన్నెల తేజ గౌతమ్ విక్రమ్ సింహ చేతన్ సింహ త్రివర్ణ అధీరా

0: మరింతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈ సాయంత్రం 6:25 వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రాంజలి.
1: జిమ్మి తక్క జిమ్మి తోల్ బొమ్మ దిని తమాస చూడ వెకీల్ బొమ్మ.

నట యశస్వి, నట సమ్రాట్, విశ్వనట చక్రవర్తిగా పేరుగాంచిన ఎస్విఆర్, అదేనండి మన సామర్ల వెంకట రంగారావు జయంతి రోజు. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో ఎస్వి రంగారావు గారి సినీ జీవిత విశేషాలతో మాటలు పాటలు విందాము.

ఎస్వి రంగారావు గారు కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ కోటేశ్వర నాయుడులకు జన్మించారు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టారు వారి తండ్రిగారు కోటేశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యులు, నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేసేవారు. మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు, న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు. ఆయనకు వృత్తిరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండడంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగారు. ఈమె భర్త మరణానంతరం మనుమలు మనుమరాళ్లతో సహా మద్రాసుకు మారింది. రంగారావు హైస్కూలు చదువు అక్కడే సాగింది. మద్రాస్ హిందూ హైస్కూల్లో తన 15వ ఏట మొదటిసారిగా నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావటంతో అతనిలో నటుడు కావాలి అన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. వక్తత్వ పోటీల్లో పాల్గొనేవారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశం ఉండేది. 1936 జరిగినటువంటి ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా సరే నటుడు కావాలి అని అనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతూ ఉన్నా తప్పకుండా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు, వాటిని విశ్లేషించేవారు. రంగారావు చూసినటువంటి మొదటి తెలుగు చిత్రం 1934 విడుదలైన లవకుశ. మద్రాసులో ఎస్ఎస్ఎల్సి వరకు ఈయన చదివారు. ఇంటర్మీడియట్ విశాఖపట్టణంలోని మిస్సెస్ ఏవిఎస్ కళాశాలలోను, బిఎస్సి కాకినాడలోని పిఆర్ కళాశాలలోనూ పూర్తి చేశారు. మద్రాసు చదువులో అంతంత మాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ విశాఖపట్నానికి వచ్చేసరికి చదువు

ఎస్వి రంగారావు నటించిన మొట్టమొదటి చిత్రం 1946 వచ్చిన వరోధిని అనే చిత్రం. ఈ సినిమా దర్శకులు బివి రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో పరవరాక్షిణిగా నటిస్తే నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనుకు జోడిగా నటించింది. అప్పటిదాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ల పక్కనే నటించిన రంగారావుకు మొదటిసారిగా నిజంగా ఆడవాళ్లతో నటించడానికి కొంచెం జానికి వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను 750 రూపాయల పారితోషికంగా అందుకున్నారు. దీంతో అతనుకు ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా చేరారు. జంషెడ్పూర్లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వీరాభిమన్య నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా అతను వేషాలు వేసేవారు. నాగిరెడ్డి చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగుడు అనే కీలకమైన పాత్రను రంగారావు గారికిచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించటం రంగారావు కెరీర్కు గట్టి పునాది పడింది. ఆ తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి 1951 ఈ సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడు పాత్రను రంగారావు గారికిచ్చారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించారు కూడా. అయినా వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రంగారావు గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. మనం చూసాం కదండి, పాతాళ భైరవి అనగానే మనకు గుర్తు వచ్చే డైలాగ్, సాహసము సేరా ఢింబక. ఇప్పటికీ కూడా ప్రేక్షకుల హృదయాలలో ఈ డైలాగు హల్చల్ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదా.

దిగ్గజ నటుడు ఎస్వి రంగారావు గారు 1957లో విడుదలైన మాయాబజార్ చిత్రంలో పోషించినటువంటి ఘటోత్కచుడి పాత్ర అద్వితీయం. ఈ పాత్ర భారతీయ చలన చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. తన అద్భుతమైనటువంటి డైలాగ్ డెలివరీ, హావభావాలు, భారీ శరీర ఆకృతితో ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారు. ఘటోత్కచుడు రాక్షస రాజైన భీముని కుమారుడిగా సకల విద్యలు మాయలు తెలిసినవాడు ఎస్విఆర్ ఈ పాత్రలో భయంకరమైన రాక్షసుడిగా కాకుండా అమాయకమైన, హాస్యభరితమైన మరియు ఆపదలో ఆదుకునే మేనమామగా అద్భుతంగా నటించారు. ఇందులో సహజమైనటువంటి డైలాగ్ డెలివరీ ఉంది, అదేనండి, ఆహాహా ఏమినా సౌందర్యం, ఏమినా ఆకారం, విన్నాను విన్నాను అన్నీ విన్నాను వంటి సంభాషణలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ పాత్ర కోసం ఆయన మాట్లాడే శైలి తెలుగు చలనచిత్ర సీమలో ఒక ట్రెండ్గా సెట్ చేసింది. ఎస్వి రంగారావు గారు ఈ పాత్రలో చూపినటువంటి ప్రతిభ వల్లే మాయాబజార్ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిలింగా నిలిచిపోయింది. ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు, విమర్శకులు బ్రహ్మరథం పట్టారు.

దిక్కుంభికుంభాగ్రాలపై మన శుంభధ్వజముగ్రాల చూడవలదే గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మురక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై.

విన్నాను మాతా విన్నాను. ఇచ్చిన మాటలు తప్పుటే కాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకుల నేతలనాడిరిగా ఈ యాదవులు ఎంత మదం, ఎంత కావరం, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టక విన్న నామహిమయ్యేలా.

0: లోక భీకరుడి వీర ఘటాకచుండు ఇదే ప్రతిజ్ఞ చేసినాడన్ త్రుటిల్ కురువంశంబు తగించదన్ ఎదుకుల క్షోభంబు కావించదల్
1: రంగారావు గారు తన నటనలో ఆంగిక వాచిక ఆహార్య సాత్వికాభినయాలు కలబోసినటువంటి గొప్ప నటులు. సహజ నటుడిగా ఆయన పేరుగాంచారు. రంగారావుకు తొలినాళ్లలో మంచి పేరు తెచ్చినటువంటి చిత్రం షావుకారు. ఈ చిత్రంలో సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకొని అతని మాట తీరును ప్రవర్తన విధానాన్ని అనుకరించారు. సంతానం చిత్రంలో అతను పోషించినటువంటి గుడ్డివాణి పాత్ర కోసం కొన్నినాళ్ళు ఆ అంధుల ప్రవర్తనను గమనించేవారట. మాంత్రికుడి పాత్ర కూడా అతను పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించటం సాధ్యం కాదు, కాబట్టి తాను ఆంగ్ల నాటకాల్లో ధరించినటువంటి షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు. రంగారావు యముడి పాత్ర పోషించినటువంటి సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమిని స్టూడియోలో చిత్రీకరణ జరుగుతూ ఉండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు. వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపించే వారు వీళ్ళు. రోడీ పాత్రలో నటించేటప్పుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు. అతను కళ్ళు కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలచేవారు.

చిత్రం బొబ్బిలి యుద్ధం. ఈ చిత్రంలో ఎస్వి రంగారావు గారు తాండ్ర పాపరాయుడు అనే వీర పాత్రను పోషించారు. బొబ్బిలి సంస్థానానికి చెందిన పరాక్రమవంతుడైన సర్వ సైన్యాధ్యక్షులు తాండ్ర పాపరాయుడు. పాపారాయుడు పాత్రలో ఎస్వీఆర్ నటన అత్యద్భుతంగా ఉంటుంది. బొబ్బిలి కోట రక్షణ కోసం ద్రోహి అయిన విజయ రామరాజును అంతమొందించే క్లైమాక్స్ సన్నివేశంలో ఆయన చూపినటువంటి ఆవేశం, కోపం మరియు బాధ ఈ చిత్రంలోనే ఒక మాస్టర్ క్లాస్. ఈ సినిమాలో నందమూరి తామరాక రామారావు రాజా రంగారాయుడుగా, భానుమతి మల్లమ్మదేవిగా, రాజనాల విజయ రామరాజుగా నటించారు. ఈ సినిమా సి సీతారాం దర్శకత్వంలో నిర్మించారు. 1757 సంవత్సరం జనవరి 24 తేదీన జరిగినటువంటి చారిత్రక ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన ఇతివృత్తం.

0: ఇక ఎస్వి రంగారావు నటించినటువంటి ఒక మరొక మహత్తర చిత్రం హరిశ్చంద్ర. ఈ చిత్రం ప్రధాన పాత్రలో నటించారు. 1956 ఈ చిత్రం విడుదలైంది. సత్యం మరియు ధర్మం కోసం సర్వస్వం త్యాగం చేసే ఒక పౌరాణిక చక్రవర్తి జీవిత గాథను ఈ చిత్రం అద్భుతంగా తెరకెక్కించారు. ఎస్వి రంగారావు గారు అద్భుతమైన నటనతో అలరించారు ఈ హరిశ్చంద్ర చిత్రంలో.
1: అలా చూడరు, అరే అరే వచ్చాడు రోయ్, ఏ దయచేయ దొరా కల్లి హరిశ్చంద్రా.

నట యశస్వి, నట సమ్రాట్, విశ్వనట చక్రవర్తిగా పేరుగాంచిన మన ఎస్వీఆర్ సామర్ల వెంకట రంగారావు గారి జయంతి సందర్భంగా ఈనాటి చిత్రంజలి కార్యక్రమంలో ఆయన సినీ జీవిత విశేషాలు, మాటలు, పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. అనంతరం 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కోఆర్డినేటర్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట, కనపడుతున్న పరికరం డ్రోన్. వ్యవసాయంలో, నిఘా వ్యవస్థలో, యుద్ధాల్లో, ఇలా ప్రతి పనిలోనూ డ్రోన్ల వినియోగం విరివిగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణవ్. ప్రణవ్ గారు నమస్తే అండి.
1: మణి గారు నమస్తే అండి.
0: ప్రణవ్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్రోన్ అనే మాట విరివిగా వినపడుతోంది కదండి. ప్రతి పనిలోనూ కూడా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అలాగే డ్రోన్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది వివరిస్తారండి.
1: తప్పకుండా అండి. డ్రోన్ అనేసరికి ఏరియల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయండి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ అనేసి. సో మ్యాన్డ్ సిస్టమ్స్ అంటే మనం కన్వెన్షనల్ గా ట్రావెల్ చేసేటటువంటి ఏరోప్లేన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కిందకు వస్తాయి. అలాగే అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనేవి, ఈ డ్రోన్స్ అనేవి వాటిల్లో ఒక క్లాస్ అనమాట. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి, బట్ డ్రోన్స్ అనేవి ప్రధానంగా అన్మ్యాన్డ్. గత దశాబ్ద కాలంలో వీటి యొక్క ఉపయోగం చాలా పెరుగుతూ వచ్చింది అన్ని దేశాల్లోనూ. వీటిల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయండి. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటారు, అంటే ఇవి విమానంలాగా ఉంటాయి, వీటికి ప్రొపెల్లర్స్ ఉండవు అనమాట. సో వింగ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, అందువల్ల ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటాం వాటిని. ఇందులో రెండు ఏంటంటే మల్టీ రోటార్ డ్రోన్స్ అంటారు, అంటే వీటికి మూడు లేదా నాలుగు ఆర్ ఇంకా ఎక్కువ ప్రొపెల్లర్స్ ఉంటాయి. అంటే మనం ఫ్యాన్స్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, డ్రోన్స్ కి కార్నర్స్ లో ఉంటాయి. సో
0: అవునండి.
1: వాటిని టెక్నికల్ పరిభాషలో ప్రొపెల్లర్స్ అంటారు. సో
0: ఓకే.
1: ఎన్ని ప్రొపెల్లర్స్ ఉంటే దాన్ని బట్టి మల్టీ రోటర్స్ అంటారు అనమాట. నాలుగు ఉంటే క్వాడ్ కాప్టర్ అంటారు, ఆరు ఉంటే హెక్సాకాప్టర్ అంటారు, ఎనిమిది ఉంటే ఆక్టోకాప్టర్ అంటారు. సో ఆ డ్రోన్ మొయ్యాల్సిన బరువును బట్టి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టాలి, ఎన్ని ప్రొపెల్లర్స్ పెట్టాలి అనేది నిర్ణయించుకుంటాం. సో అయితే ప్రధానంగా వీటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ వింగ్ అనేది ఎక్కువ రేంజ్ ఉంటుందండి, అంటే ఇవి ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి లిమిటెడ్ పవర్ తో. కాకపోతే ఇవి ఉన్న ప్లేస్ నుంచి ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ అవ్వడం చేయలేవు మన ఏరోప్లేన్స్ లాగా. బట్ మల్టీ రోటర్ డ్రోన్స్ అంటే ఏంటంటే, వీటినే రోటరీ వింగ్ డ్రోన్స్ అని కూడా అంటారు. ఇవి ఉన్న ప్లేస్ నుంచే పైకి ఎగరగలవు, మళ్ళీ అదే ప్లేస్ లో ల్యాండ్ కూడా అవ్వగలవు. వీటికి రన్వే గాని ఎలాంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ అవసరం ఉండవు. సో మనం బయట ఇప్పుడు మ్యారేజెస్ లో గాని, ఇప్పుడు టీవీల్లో వార్స్ అండ్ డిజాస్టర్స్ టైమ్ లో చూపిస్తున్న డ్రోన్స్ కానీ, ఇవన్నీ రోటరీ వింగ్ డ్రోన్స్ కిందకి వస్తాయండి. సో వీటిని ఎక్కడ ఉంటే అక్కడ నుంచే మనం ఉపయోగించవచ్చు. కాకపోతే వీటికి ట్రావెల్ టైం అనేది తక్కువ ఉంటుందండి. బ్యాటరీ లైఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో యూజ్ చేసే డ్రోన్స్ 15 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకే మనం ఉపయోగించగలం ఒక బ్యాటరీని. ఈ రెండు రకాల వాటి అడ్వాంటేజెస్ ని మిళితం చేసి వచ్చే వాటిని హైబ్రిడ్ డ్రోన్స్ అంటారు. సో అవి చూడడానికి విమానం లాగా ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం వాటికి ప్రొపెల్లర్స్ కూడా ఉంటాయి. సో దానికి రన్వే అవసరం లేదనమాట. ముఖ్యంగా మిలిటరీలో ఎక్కడైతే ఎక్కువ దూరం ప్రయాణించాలో అక్కడ మనం ఇలాంటి డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారండి.
0: ఇప్పుడు మన దేశంలో ఏ ఏ రంగాల్లో ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు తెలియజేస్తారా?
1: సో మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము కాబట్టి ప్రథమంగా మనకి వ్యవసాయంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. అది కూడా ఈ పెస్టిసైడ్స్, మందుల పిచికారీకి, దానికి స్ప్రేయింగ్ డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక 96 to 100 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మన ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినాయండి. వీటిల్లో కూడా 60% ఎక్కువ డ్రోన్స్ వ్యవసాయానికి సంబంధించిన అప్లికేషన్స్ కోసమే తయారు చేస్తున్నారు, వాటినే వాడుతున్నారు కూడా అండి. సో వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వచ్చి రక్షణ. మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం గాని, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన విజయవాడ ఫ్లడ్స్ లో కానివ్వండి, రక్షణ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా పోలీసు విభాగం వారు, మిలిటరీ వాళ్ళు వీటిని ఉపయోగిస్తున్నారండి. ఇక తర్వాత

0: నెక్స్ట్ వచ్చేసి మౌలిక సదుపాయాలు మనకి ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ కానివ్వండి, అంటే బిల్డింగ్స్, రోడ్స్, వీటిని మనం ఎప్పటికప్పుడు వాటి డ్యామేజ్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి కదా. సో
1: అవునండి.
0: అటువంటి వాటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని తగ్గిస్తూ సాంకేతికతను పెంచడానికి డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్, మిలిటరీ అండ్ వ్యవసాయంలో ప్రధానంగా వాడుతున్నారు మన దగ్గర. చిత్ర
1: ఓకే.
0: పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఉంది, మన పెళ్లిళ్ళలో కూడా మీరు చూస్తూ ఉండుంటారు.
1: అవునండి.
0: సో ఇలా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ కూడా బాగా వాడుతున్నారు. అయితే
1: ఓకే.
0: ఈ మధ్యన యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎయిమ్స్ వీళ్ళందరూ కలిసి డ్రోన్ డెలివరీ కూడా ఇండియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారండి.
1: ఓకే.
0: బెంగళూరులో ఇది ఆల్రెడీ మొదలైంది. డ్రోన్స్ ద్వారా మనకి ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్ డ్రోన్స్ ని యూజ్ చేసుకుంటున్నాయండి. ముఖ్యంగా
1: ఓకే.
0: ఎయిమ్స్ వాళ్ళు మెడికల్ సేవల్ని ఎలా డ్రోన్స్ తో అందించాలి అనేది కూడా ఇప్పుడు ఆన్ గోయింగ్ రీసెర్చ్ అండి. అది కొన్ని రిమోట్ విలేజెస్ లో, లంక గ్రామాలు అలాంటి ఉన్న చోట్ల డ్రోన్స్ తో మెడికల్ కిట్స్ అవి డెలివర్ చేయడం అది కూడా జరుగుతుందండి.
1: భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలనలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ
0: అవును
1: నేపథ్యంలో నమో డ్రోన్ దీది అంటూ చెప్పి సాయంలో ఈ డ్రోన్స్ ని అందించడం, తద్వారా దిగుబడి ఎక్కువగా చేయడం అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఈ నమో డ్రోన్ దీది పేరిట వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా రక్షణ రంగంలో కావచ్చు, డ్రోన్స్ ఉపయోగం ఎలా జరుగుతోంది అనేది వివరిస్తారు.
0: తప్పకుండా అండి. ఏదైనా టెక్నాలజీని మనం తీసుకుంటే, ఉదాహరణకి ట్రాక్టర్స్ అనేవి మనకి ఎంత విరివిగా వాడకంలోకి వచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, భారతదేశంలో మన ఫార్మర్స్ వాటిని విరివిగా ఉపయోగించడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది మనకి. వీటిని ఏమంటారంటే టెక్నాలజీ అడాప్షన్ అంటారండి. సో వీటి మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళ సోషియో ఎకనామిక్ పరిస్థితుల వల్ల కానివ్వండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క టైం పడుతుందండి జనబాహుళ్యంలోకి రావడానికి. డ్రోన్స్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని భారతదేశం, అలాగే మోడీ గవర్నమెంట్ కానివ్వండి, మన లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ గా తీసుకున్నాయి. ఇందులో మన ఇండియాలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, రకరకాల సోషల్ గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కి నమో డ్రోన్ దీది కానివ్వండి, లేదా ఫార్మర్స్ ని ప్రత్యేకించి కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, అలాగే పోలీసులు కూడా అందరికీ ఈ అవేర్నెస్ ఉండదు కదండి. సో
1: అవును.
0: వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానివ్వండి, టెక్నాలజికల్ అవేర్నెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేసేయండి మన గవర్నమెంట్స్, బోత్
1: ఓకే.
0: స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో వాటిల్లో ఈ నమో డ్రోన్ దీది అనేవి కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. అదేంటంటే
1: ఓకే.
0: మహిళలు మనకి మేజర్ సోషల్ గ్రూప్స్ గా ఉన్నారు. అది కూడా ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఏంటంటే ఎక్కువ మహిళలు ఉండడం,
1: అవును.
0: వాళ్ళకి తోడ్పాటుగా ఉంటే తొందరగా ఈ టెక్నాలజీ అనేది వినియోగంలోకి వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమ్ అండి అది, డ్రోన్ దీది అనేది. సో
1: ఓకే.
0: ప్రత్యేకించి మహిళలకి డ్రోన్ పైలట్ గా వాళ్ళని మార్చడం అనేది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి. అలా చేయడం ద్వారా వ్యవసాయంలో మందుల పిచికారీ కానివ్వండి, సైన్యంలో సర్వీలెన్స్, సో అవి కూడా మన దేశంలో ఉన్న ఉమెన్ తో చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మొదలైన మంచి ఇనిషియేటివ్ అండి అది. సో దీని ద్వారా ఫస్ట్ ఫేజ్ లో జరిగిన దాంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే లేడీస్ కి ప్రతి స్టేట్ లోనూ ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందండి. సో దీని ద్వారా సుమారుగా ఇప్పటికే ఒక 60,000 మంది వరకు డ్రోన్ దీదీలు ట్రైనింగ్ శిక్షణ పొందారు. వాళ్ళని వివిధ రంగాల్లోకి పంపించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి.
1: సో ఇందాక మీరు అన్నారు కదండి, విపత్తుల సమయం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తారు అని, అది ఏ విధంగా ఉపయోగిస్తారండి?
0: ఇప్పుడు మామూలుగా మనందరికీ డ్రోన్ అనేటప్పటికి మైండ్ లో ఉండేది ఏంటంటే ఒక ఎగిరే పరికరం అన్నట్టుగా మన ఇమాజినేషన్ వస్తుందండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బట్ యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఏంటంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అది ఎగిరేలా చేయడం కొంతవరకే అండి, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అది సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, ఆ ఉపయోగించే పర్పస్ కి మనం ఎలాంటి డ్రోన్ తయారు చేసుకోవాలి, దానికి యాక్చువల్ గా డిమాండ్ ఎంత ఉన్నది, దీని మీద డ్రోన్ ఇండస్ట్రీ అనే ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ ఒక 300 ఏకర్స్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది డ్రోన్ సిటీ అనేది పూర్వకల్లులో ప్రారంభించడానికి. సో అక్కడ వాళ్ళు చేయబోతున్నది ఇదే అనమాట అండి. అంటే ఏ రంగంలో ఎంత డిమాండ్ ఉంది, దానికి ఇండస్ట్రీని ఎంత ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే దాని మీద అక్కడ వర్క్ చేస్తారు సైంటిస్ట్స్, సోషల్ వర్కర్స్, అలా వేరియస్ సోషల్ గ్రూప్స్ వాళ్ళండి. ఇప్పుడు మీరు అన్నట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పర్పస్ తీసుకుంటే మనము అందులో కొన్ని సోషల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎన్జిఓస్ కానివ్వండి, డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, సో వీళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయండి. డిజాస్టర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ని తీసుకున్నాం అనుకోండి,

0: బ్లడ్స్ అవి వచ్చిన చోట ఒక్కొక్కసారి వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండదు. వీళ్ళు వైర్లెస్ ఉపయోగిస్తారు కదండి, ఆ సిస్టమ్ లేకపోతే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఒక డ్రోన్, కంటిన్యూస్ గా ఎగిరే డ్రోన్స్ ఉంటాయి, టెథర్డ్ డ్రోన్స్ అని చెప్పి అంటాం వాటిని. అవేంటంటే ఒక గ్రౌండ్ సోర్స్ నుంచి వైర్ కనెక్ట్ అయి ఉంటుందండి డ్రోన్ కి. సో వాటికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది ఈ బాధర్ బందీ ఉండదు. సో ఆ డ్రోన్ కంటిన్యూగా కమ్యూనికేషన్ సిస్టమ్ ని పట్టుకుని ఎగురుతూ ఉంటుంది కావాల్సిన హైట్ లో. సో విచ్ ఎస్టాబ్లిషెస్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట డిజాస్టర్ టైంలో పోలీస్ వారికి, సో దట్ ఎక్కడ ఏం అవసరం ఉంది ఇదంతా అటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇటు పోలీసులకు మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పరుస్తుందండి. సో అదొక అప్లికేషన్. రెండోది మన అందరం చూసినట్టుగా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ కానివ్వండి, మెడిసిన్స్ డెలివరీ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఇప్పుడు బెంగళూరులో మనుషుల్ని కూడా డ్రోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ అయిందండి. మన గుంటూరులో కూడా ఒక ఆయన తయారు చేశారు డ్రోన్ టాక్సీ అని చెప్పి. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయండి డ్రోన్స్ ఉపయోగించి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిజాస్టర్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్యామేజ్ ఎస్టిమేషన్. మనకి అసలు ఫ్లడ్ ఎన్ని ఏకర్స్ లో ఉంది ఇవన్నీ మనకి ఇదివరకు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కానీ అనాలిసిస్ చేయలేకపోయేవారు. గవర్నమెంట్ కి ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట రిలీఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి. ఇప్పుడు ఒక డ్రోన్ ఒక 15 to 20 మినిట్స్ ఎగిరితే మనం ఒక 20-30 ఎకరాల వరకు అసలు ఫ్లడ్ ఎంత స్ప్రెడ్ అయింది మొత్తం మనం, ఎందుకంటే డ్రోన్ లో జీపీఎస్ సిస్టమ్స్ ఉంటాయండి, అవి కంటిన్యూస్ గా మన సాటిలైట్స్ డేటాతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే మెజర్మెంట్స్ కూడా మనము డ్రోన్ నుంచి వచ్చే డేటాతో రియల్ టైమ్ లో చేయొచ్చండి. అట్లాంటి రీసెర్చ్ కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం లో మేము చేసేటటువంటి రీసెర్చ్ వాటికి సంబంధించిందేనండి.
1: ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా డ్రోన్స్ ఉపయోగం అనేది ఉంటుంది అన్నారు. అది ఏ విధంగా ఉంటుందండి?
0: అవును, ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది గవర్నమెంట్ బాధ్యత. కాబట్టి ఉదాహరణకి మనము రోడ్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ అనేది మన R&B వాళ్ళ బాధ్యత, స్టేట్ తీసుకుంటే, సెంట్రల్ తీసుకుంటే NHAI వాళ్ళు, వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశాల్లో ఏంటంటే వేరీడ్ క్లైమేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాయండి రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానివ్వండి, అక్కడ ఉండే లోకల్ టెంపరేచర్, వెదర్, రెయిన్ఫాల్, వీటి వల్ల వాటిల్లో డ్యామేజ్ అనేది రకరకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేషనల్ హైవేస్ మీద రోడ్లు ఒకలా డ్యామేజ్ అవుతాయి, మన పల్లెటూళ్ళల్లో అలాగే లోకల్ రోడ్స్ లో ఇంకొకలాగా డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ మానిటర్ చేయడానికి ప్రస్తుతం మన R&B శాఖలు కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖలు కానివ్వండి, డైరెక్ట్ గా మనుషుల్ని పంపించి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఎండాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి, 3 4 సార్లు వీటన్నిటిని మానిటర్ చేయాలండి. దీనికి యాక్చువల్ గా చాలా బడ్జెట్ లో సింహ భాగం వీటికే పోతుంది అనమాట. వీటిల్లో మనం డ్రోన్స్ ఉపయోగాన్ని కనుక పెంచినట్టయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డ్రోన్స్ సాటిలైట్స్ తో కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి నేను ఒక కెమెరాని కానీ అలాగే మల్టీస్పెక్ కెమెరా గానీ అలాగే రకరకాల సెన్సార్స్ ఉంటాయండి. ఉదాహరణకి మన ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ విభాగాలు ఉంటాయి కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు ఉపనీళ్ళ దగ్గర ఏ గ్యాస్ ఎమిట్ అవుతుంది ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలని మెయింటెనెన్స్ కిందకే వస్తాయండి. ఒక మీథేన్ గ్యాస్ ఎంత ఎమిట్ అవుతుంది అని తెలియాలంటే డ్రోన్ కి ఆ మీథేన్ సెన్సార్ పెట్టి మనం పంపించవచ్చు ఫలానా ఇండస్ట్రీ దగ్గర ఎంత అవుతుంది అని. అలాగే పవర్ లైన్స్, హై రైజ్ టవర్స్ ఉంటాయి, పవర్ ఇన్స్పెక్షన్ టవర్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఇప్పుడున్న సాంకేతికత ఏంటంటే మనుషులే వెళ్ళి, ఇవన్నీ చాలా రిస్కీ జాబ్స్ కూడా అండి, హై టెన్షన్ వైర్స్ మీద మనుషులు వర్క్ చేయడము, అలాగే సీసీ కెమెరాలు, సర్వీలెన్స్ ఇవన్నీ కూడా సీసీ కెమెరాస్ ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం కదా. సో వీటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని బాగా తగ్గించచ్చండి వీటన్నిటిలోనూ డ్రోన్స్ ఉపయోగం మొదలు పెడితే. సో ఈ తీసుకునే డేటా అంతా, ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎన్ని పాట్ హోల్స్ గుంతలు ఉన్నాయి, దీనికి ఏ రకమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా జస్ట్ డ్రోన్ ఫోటోలు స్టిచ్ చేసి ఒక 3D మోడల్ తయారు చేయడం ద్వారా ఒక రోజులో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్ ని మనం అనలైజ్ చేయొచ్చండి. అలాగే హై రైజ్ బిల్డింగ్స్, కొన్ని బ్రిడ్జెస్, ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మానిటరింగ్ కూడా మనం ఈ డ్రోన్స్ పంపించడం ద్వారా చేయొచ్చు. థర్మల్ కెమెరాలు ఇలాంటివి ఫిక్స్ చేసిన డ్రోన్లు ఉన్నాయనుకోండి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎంత డ్యామేజ్ ఉంది వాటిల్లో. ఇప్పుడు బ్రిడ్జెస్ మీరు తీసుకుంటే కొన్ని ఐరన్ స్క్రూస్ లాంటివి ఉంటాయండి, వాటి రెగ్యులర్ గా వెళ్ళి వాటిని మానిటర్ చేయడం కష్టమవుతుంది. అలాంటి వాటికి మనం డ్రోన్లని ఉపయోగించుకోవచ్చు అండి.
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదండి, చట్ట విరుద్ధంగా వాడుతున్నారనేవి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని చట్టాలు అంటూ ఉంటాయి కదండి, ఆ చట్టాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, అలాగే ప్రభుత్వ పరంగా వీటి వినియోగం

0: తప్పకముకి ఉన్న నియంత్రణ ఏమిటి అనేది తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేవి మన ఇండియన్ ఎయిర్ స్పేస్ నే యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా మన పౌర విమానయాన శాఖ కిందకే వస్తాయండి ఈ నిబంధనలన్నీ కూడా. సో ఇప్పటి వరకు ఫ్లైట్స్ కి హెలికాప్టర్స్ కి ఏవైతే క్లియరెన్స్ లో ఇవన్నీ ఇస్తారో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, డీజీసీఏ అంటాము. ఇది పౌర విమానయాన శాఖకి అనుబంధమైన ఆర్గనైజేషన్ అండి. సో ఇండియాలో ఎయిర్ స్పేస్ ఆపరేషన్ అన్నిటికీ, అది మిలిటరీ అయినా సివిల్ ఏవియేషన్ అయినా ఏవైనా కూడా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారండి. సో ఈ డ్రోన్స్ ఎప్పుడైతే ఉపయోగంలోకి వచ్చాయో, సో వీళ్ళు 2021లో మొదటిసారిగా డ్రోన్ రూల్స్ అనేటటువంటి గెజెటెడ్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిందండి మన ఇండియన్ గవర్నమెంట్. సో డీజీసీఏ వీటిని నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, ఇండియాలో ఉపయోగం ఎలా ఉంది, ఏ చోట ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి, వీటిని బట్టి రూల్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారండి. ఇప్పటికీ వీటిల్లో ఒక మూడు మూడు రకాల వెర్షన్స్ వచ్చాయి ఈ రూల్స్ లో. అన్ని చెప్పలేను కాబట్టి కొన్ని మీకు ప్రధానమైనవి ఇప్పుడు చెప్తానండి. ముఖ్యంగా డ్రోన్ మన దగ్గర ఉంది అంటే దానికి, ఇప్పుడు మనము మన దగ్గర ఒక 2-వీలరో 4-వీలరో వెహికల్స్ ఉన్నాయనుకోండి, మనం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి ఎలా అయితే ఒక నెంబర్ ప్లేటు మనకి ఒక లైసెన్స్ తీసుకుంటామో, అలాగే డ్రోన్స్ కి కూడా ఆర్పిటిఓ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి డీజీసీఏ వారు. సో ఆర్పిటిఓ అంటే ఏంటంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. ఇండియాలో ప్రస్తుతానికి ఒక 200 వరకు ఉన్నాయి. మనము డ్రోన్ ని ఉపయోగించాలనుకునే ప్రతి వాళ్ళు వెహికల్స్ లో ఎలాగైతే 2-వీలర్ లైట్ మోటార్ వెహికల్ అని చెప్పి మన లైసెన్స్ లో క్లాసెస్ ఉంటాయో, డ్రోన్స్ లో కూడా అలాగే less than 25 kg డ్రోన్స్ అయితే స్మాల్ కేటగిరీ అని అలా కేటగరైజేషన్ చేశారండి డ్రోన్ రూల్స్ ప్రకారం. సో మనం ఏ డ్రోన్ ఎగరేయాలో ఆ పైలట్ కి ఆ లైసెన్సింగ్ ఇస్తారండి ఈ ఆర్పిటిఓస్ లో. అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి, మన వెహికల్ ని ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. అప్పుడు వారు ఒక నెంబర్ ఇస్తారు, యుఐఎన్ నెంబర్ అంటారు, యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట, అది అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు. సో మన వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఎలా ఉంటుందో మన డ్రోన్ కి కూడా అది ఐడెంటిటీ అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ కానీ ఏది జరిగినా మనము వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఈ నెంబర్ కోడ్ చేస్తూ అండి. అలాగే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారండి, గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్ అని. డ్రోన్ ని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరంలో ఉపయోగించదలుచుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ జోన్ లో ఉన్నాం అనేది నిర్ణయిస్తారండి. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉన్న ఏరియా అంతా రెడ్ జోన్ అండి. ఇక్కడ మనకి డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు నార్మల్ కేసెస్ లో, స్పెషల్ ఏదైనా అప్రూవల్స్ ఉంటే తప్ప కుదరదండి. అలాగే 5 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు కొంత ఎత్తు వరకే మనం ఎగరేయగలమండి. అలాగే బియాండ్ 15 కిలోమీటర్స్ మొత్తం గ్రీన్ జోన్ అనమాట. ఇక్కడ మనం 400 అడుగుల వరకు, భారత భూభాగంలో మనం 400 అడుగుల ఎత్తు వరకు ఎవరైనా డ్రోన్ ఎగరేయచ్చండి. సో ఎగరేసే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఎగరేసే డ్రోన్ కి యుఐఎన్ నెంబర్ ఉండాలి, వాళ్ళు గ్రీన్ ఆర్ ఎల్లో జోన్ లో ఉండాలి. సో వీటన్నిటిని నియంత్రించడానికి ఒక వెబ్సైట్ కూడా డీజీసీఏ వాళ్ళు తయారు చేశారు, దాన్నే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అని అంటారు. సో ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో ఏంటంటే రియల్ టైమ్ లో ఈ ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం డ్రోన్ ని రిజిస్టర్ చేయాలన్నా, పైలట్ లైసెన్స్ తీసుకోవాలన్నా, అన్నిటికీ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది సింగిల్ విండో లాగా.
0: యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలంటారు.
1: తప్పనిసరిగా పాటించాలండి. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి పోలీసు శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తున్నారండి. ఇక్కడ మన విజయవాడ డీజీపీ ఆఫీస్ లో కూడా సెంటర్ లెవెల్లో వాళ్ళందరికీ డ్రోన్ రూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ వారికి ఇస్తున్నారండి. మనకి ఇప్పుడు అడవులు ఇవి ఉండి ఎక్కడైతే కొంచెం గంజాయి ఇటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ డ్రోన్స్ మీద ట్రైనింగ్ అనేది తీవ్రతరం చేశారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికి శాఖ వారికి కూడా వీటి మీద అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. ఒకప్పుడు అంటే మన ఫంక్షన్ లో ఎవరైనా డ్రోన్ ఎగరేసినా వాటిని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే మనం పర్మిషన్ తీసుకోకుండా, లైసెన్స్ లేకుండా, డ్రోన్ రిజిస్టర్ చేయకుండా ఏం చేసినా కూడా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుందండి.
0: అలాగే ప్రణవ్ గారు, ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే డ్రోన్స్ యొక్క సాంకేతిక భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక డ్రోన్ స్పెషలిస్ట్ గా మీ అభిప్రాయం అండి.
1: సాంకేతిక భవిష్యత్ అంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఉన్నాయండి. మేము ఇటీవలే ఒక రీసెర్చ్ చేసాం, మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో అసలు ఈ డ్రోన్స్ అనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి రకరకాలుగా క్లాసిఫై చేశామండి. వాటిల్లో మొట్టమొదట మా అధ్యయనంలో తేలింది ఏంటంటే, ముందుగా

0: అన్ని సోషల్ గ్రూప్స్ కి అన్ని వర్గాల వారికి వీటి మీద అవేర్నెస్ ఉండాలండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గవర్నమెంట్స్ కూడా ఎవరైనా ఈ డ్రోన్ బేస్డ్ కంపెనీస్ పెడుతున్నా లేదా కొత్తగా డ్రోన్స్ అవి ఇంపోర్ట్ చేసి డ్రోన్ కాంపోనెంట్స్ అవి తయారు చేస్తున్నా వారికి కొంత ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చి కొంత ప్రోత్సాహకంగా ఉంటే ఈ ఇండస్ట్రీ తొందరగా ఇండియాలో స్టెబిలైజ్ అవుతుందండి. మూడోది ఏంటంటే ముఖ్యంగా R&D. సో విద్యా సంస్థల్లో కానివ్వండి, వీటిల్లో రీసెర్చ్ సెంటర్స్ లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ కేస్ స్టడీస్ మనం చేసి ఎంత నిరూపిస్తే ఉండే ఇన్వెస్టర్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకే సుమారుగా ఒక 100 యూస్ కేసెస్ అనేవి మొన్న ఏపీ డ్రోన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎంకరేజ్ చేసి కొన్ని స్టాల్స్ పెట్టించి ఒక 100 న్యూ యూస్ కేసెస్ అనేవి డెమాన్స్ట్రేట్ చేశారండి. అక్కడికి
1: ఓకే
0: వచ్చిన కంపెనీల వాళ్ళు వాళ్ళు ఆ ఐడియాస్ ని తీసుకుని లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయొచ్చు, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇట్లాంటివన్నీ రావాలి అంటే ముందు ఈ ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి రావాలండి.
1: అవును
0: లక్కీలీ ఏంటంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇందులో ముందడుగు వేశాయి. అండ్ మనకి ఇంకా ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మన స్టేట్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుందండి.
1: ప్రణవ్ గారు, ఏదన్నా సరే యూత్ ముందుకు రావాలి అంటే అది నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది నేచురల్, సహజంగా జరిగేదే కదండి. ఇప్పుడు డ్రోన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారండి?
0: ఇప్పుడు ఒక అధ్యయనం ప్రకారం అండి 2030 కల్లా మన దగ్గర సుమారుగా 1 మిలియన్ అంటే 10 లక్షల డ్రోన్ పైలట్స్, అలాగే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లోను అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ కానివ్వండి, R&B డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిలోనూ కనీసం ఇద్దరు డ్రోన్స్ మీద పట్టు ఉన్నటువంటి పైలట్స్ ఉండాలి అనేది మ్యాండేట్ అవుతుందండి. NHAI హైవేస్ అథారిటీ తీసుకున్నా కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్రతి రోడ్డుని డ్రోన్స్ తో తప్పనిసరిగా ప్రతి కిలోమీటర్ మానిటర్ చేయాలండి ప్రతి 2 నెలలకి. ఇవన్నీ ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు వీటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నేను చెప్పేది ఓన్లీ డ్రోన్ పైలట్స్ కే అండి. మళ్ళీ వీటికి అనుబంధమైన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు డ్రోన్స్ ఇంపోర్ట్ అనేది ఇండియాలో బ్యాండ్ అండి. సో మనం బయట నుంచి ఏ డ్రోన్ ని డైరెక్ట్ గా కొని ఇండియాలో ఉపయోగించకూడదు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడున్న సైంటిస్టులు, ఇక్కడున్న ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడున్న స్టూడెంట్స్ తొందరగా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇక్కడే మన ఇండిజినస్ డ్రోన్స్ తయారు చేయాలి అనేది మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఉద్దేశం అండి. మార్కెట్ లో ఆన్లైన్ మార్కెట్స్ లో దొరకచ్చు కొన్ని కంపెనీస్ వి, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్. డ్రోన్ రూల్స్ ప్రకారం ఒక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తప్ప నార్మల్ యూసేజ్ కి బయట దేశస్తులు మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రోన్స్ కొనడం అనేది ఇల్లీగల్ అండి. నేను ఒక చిన్న ప్రొపెల్లర్ తయారు చేసిన, ఒక మోటార్ తయారు చేసినా కూడా అది ఇండియాలో తయారు చేసిందే అవ్వాలండి డ్రోన్ తయారు చేయాలంటే. సో ఇవన్నీ నేను చెప్పేదంటే యువతకి ఇవన్నీ యాక్చువల్ గా ఆపర్చునిటీస్ అండి జాబ్స్ కి. నేను 3D ప్రింట్ చేసి ఒక చిన్న ప్రొపెల్లర్ ని లార్జ్ స్కేల్ లో నేను చేయగలిగితే ఇండియా డ్రోన్ ఇండస్ట్రీ ఇస్ రెడీ టు టేక్ ఇట్. సో అలా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కి, స్టార్టప్స్ కి, స్మాల్ స్కేల్ కంపెనీస్ కి, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అన్నిటికీ అనువైన టెక్నాలజీ అండి ప్రస్తుతం ఇండియా. ఇప్పుడు చెప్పాలంటే ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉన్న డ్రోన్స్ విషయం అంటే ఇటు అవకాశాలు ఉన్నాయి, యువత కూడా నేర్చుకుంటున్నారు, గవర్నమెంట్స్ సపోర్టివ్ గా ఉన్నాయి, కొత్త కొత్త ఇన్సెంటివ్స్ లాంటివి ఇస్తున్నాయి కంపెనీస్ పెట్టడానికి. అట్ ది సేమ్ టైం మాలాంటి అకాడెమిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా మేము డ్రోన్స్ లో ఒక మైనర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఎంట్రీ లెవెల్లోనే పిల్లలకు కూడా కొత్త టెక్నాలజీ ఏంటి, వీళ్ళకి ఇందులో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అప్కమింగ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నామండి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇండియా ప్రెసెంట్ ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉంది డ్రోన్స్ అనే టెక్నాలజీ.
1: అయితే ఈ డ్రోన్స్ విషయంలో యువతకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ఒకే ఒక్కటి ఏంటంటే నా ఉదాహరణకి నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి. బీటెక్, ఎంటెక్, PhD అన్ని సివిల్ ఇంజనీరింగ్. మా సూపర్వైజర్స్ మాకు చెప్పింది, మేము లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఎక్కువ టెక్నాలజీ దేనికి ఉంటుందో అది నేర్చుకోవడం చాలా అవసరం ఇప్పటి యువతకి. అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నేను ఇందులోనే ఈ జాబ్ దొరికితేనే ఇదే చేస్తాను అనేటటువంటిది ఒక ఓల్డ్ స్కూల్ అండి ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం IT రంగం తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్, అది మెడికల్ ఫీల్డ్ లోనూ అప్లై చేస్తున్నారు, ట్రాఫిక్ అనాలిసిస్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారు. సో అది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ రంగం అనేది ఇప్పుడు ఇంత విరి

0: ఎక్స్పాన్షన్ జరిగిందండి. అలాంటి అవకాశం ఉన్న ఒక రంగం డ్రోన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక డ్రోన్ నేను తయారు చేయాలంటే నాకు ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ కావాలి, ఒక 5G లాంటి కమ్యూనికేషన్ సెటప్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, రోబోటిక్స్ ఇంజనీర్ కావాలి. దేనికి ఏ పర్పస్ కు ఉపయోగిస్తున్నానో తెలిసి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, అలా సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఏరోస్పేస్ వాళ్ళు ఎలాగో కావాలి. సో ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటి రంగం అనమాట. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఇలాంటి రంగాల్లోనే మనకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, సైంటిస్ట్స్ కానివ్వండి, ఎక్కువ రాణిస్తున్నది ఇలాంటి రంగాల్లో అనమాట. కాబట్టి నేను చెప్పేది అంటే కొత్తవి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక మూసలో ఇంజనీరింగ్ కి వచ్చేసిన వాళ్ళు కూడా, అలాంటి వారికి కూడా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి. సో
1: కరెక్ట్.
0: తప్పనిసరిగా మీరు ఈ మార్గం ఎంచుకుంటే గనక ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లాంటి వాటిల్లో కూడా సర్టిఫైడ్ కోర్సెస్ పెడుతున్నారు వీటికి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డ్రోన్స్ లో కూడా తప్పనిసరిగా కొంచెం శిక్షణ తీసుకుని ఉంటే మంచి మంచి అవకాశాలు వచ్చే ఏరియా అండి ఇది.
1: డ్రోన్స్ సురక్షిత వినియోగంలో పౌరుల సహకారం ఎలా ఉండాలంటారు?
0: ది రైట్ టైమ్ లో మనం రైట్ స్టెప్ వేయడం అనేది చాలా అవసరం అండి. కొత్తగా వచ్చే టెక్నాలజీస్, డ్రోన్స్ లాంటి టెక్నాలజీస్ కి ఏంటంటే దాని పాజిటివ్ సైడ్ ని ఎక్కువ యూజ్ చేసుకుని నెగటివ్ సైడ్ వైపు వెళ్లకుండా ఉండడం అనేది ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాల్సిన అంశం అండి. లేదంటే ఇప్పుడు డ్రోన్ అనగానే మొదటగా అందరికీ అనిపించేది ఏంటి, మన ఇంటి పైన డ్రోన్ ఎగురుతుంది అనుకోండి, ఇన్ఫ్రింజ్ ఆఫ్ ప్రైవసీ అంటాం, సంథింగ్ ఈస్
1: అవునండి.
0: గోయింగ్ టు హ్యాపెన్ అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో నార్మల్ పబ్లిక్ కూడా వీటి నుంచి కొంచెం ఆ ఫీలింగ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అలాగే ఉపయోగించే వారు కూడా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ అనేది చూజ్ చేసుకుని దానికోసం ఆ మార్గంలో చేయాలి తప్ప ఇంకో ఇంకో వాటిల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిదండి. అలాగే ఇట్లాంటి మనం ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద సేమ్ స్పేస్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, అలాగే మిలిటరీ బేస్డ్ ఎయిర్ వెహికల్స్, ఇవన్నీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డ్రోన్ రూల్స్ ఏవైతే సెటప్ చేసుకున్నామో మన కంట్రీకి, వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని అదర్ చేస్తూ ఎప్పటికప్పుడు యూసేజ్ చేసుకుంటే ఐ థింక్ ఈ టెక్నాలజీకి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదండి.
1: నూతన సాంకేతిక అంశమైన డ్రోన్ టెక్నాలజీ గురించి ఇంత చక్కగా మాకు మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. ఇంతవరకు దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు. లక్ష్మీనివాసం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎవరంటే రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంషి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరి కోరిక మీద లక్ష్మీనివాసం చిత్రం నుంచి ఘంటసాల గానం విందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు భట్టిప్రోలు నుంచి మురళి గారు. ప్రేమ్నగర్ చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించండి అంటున్నారు. మరి వీరి కోసం ఘంటసాల పి సుశీల గానం విందామండి. ప్రేమ్నగర్ చిత్రం నుంచి

0: కార్యక్రమంలో తర్వాత మాధవ పెద్ది గానం చేసిన పాట మాయాబజార్ చిత్రం నుంచి వినిపించమంటున్నారు శ్రోతలు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల.
1: వివాహ భోజనంబు.

కార్యక్రమంలో తర్వాత పైసా వసూల్ చిత్రం నుంచి అనూప్ రూబెన్స్, జితిన్, శ్రీకావ్య, చందన గానాన్ని వినిపించామంటున్నారు వీర కనకారావు, పార్వతి, వీరభద్రపురం, పెడన నుంచి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వాలి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. హరిహరన్, శ్రీనివాసమూర్తి, సవిత పాడేరి పాటను వినిపించమంటున్నారు. నందకిషోర్ రెడ్డి, వర్షిత్ రెడ్డి అనంతపూర్ నుంచి.
2: December 7th, 1903.
3: January 2nd, 1920.
4: January 15th.

0: ఒకరోజు మౌతర్కం ప్లే చేస్తుంది, నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారేంటి? నాకు అబద్ధాలు ఆట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగేది, మిస్ చేశారు.
0: నన్ను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్కని ఇచ్చింది, నే తీసుకున్నాను. వెంటనే మౌతర్కని చూశాను, తన్ని చూశాను. మౌతర్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్కని ఎందుకు అని కిస్ చేశాను.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి జి రాజారాం గారు, వీరు ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో చివరిగా కొండవీటి రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేషా.

వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విద్యుత్ వాహనాలు లిథియం అయాన్ బ్యాటరీల కోసం అవసరమైన కాథోడ్ పదార్థాల ఉత్పత్తి యూనిట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ సంస్థ ప్రతినిధులు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పొగురుపల్లెలో శంకుస్థాపన చేస్తారు. 2081 కోట్ల రూపాయల పెట్టుబడులతో నెలకొల్పే ఈ పరిశ్రమ ద్వారా 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధిని గణాంకాల పెరుగుదల

తెలుగా కాక పేదల జీవితాల్లో తెచ్చిన మార్పును ఆధారంగా చేసుకుని ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా రాష్ట ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో నిన్న నిర్వహించిన ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ పేరుతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పునరుద్దరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఈ ఉదయం ఆవిష్కరించారు. ప్రసవ సమయంలో గర్భిణులకు అందించాల్సిన అత్యవసర వైద్య సేవలపై వైద్యులు స్టాఫ్ నర్సులకు దశలవారీగా శిక్షణ ఇస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇన్ఛార్జి కమిషనర్ చక్రధర్బాబు తెలిపారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన 2 రోజుల శిక్షణ శిబిరం నిన్నటితో ముగిసింది. ఢిల్లీలో 105.5 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. ఈ భవనాన్ని 2.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఎస్బీసీసీ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సరైన కారణాలు లేకుండా అనవసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తే చర్యలను తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 62%, ప్రభుత్వ వైద్యశాలల్లో 42% సిజేరియన్లు జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇన్ఛార్జి కమిషనర్ చక్రధర్బాబుతో కలిసి సీజనల్ వ్యాధులు, పల్స్ పోలియో, హెచ్పీవీ వ్యాక్సిన్, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలవుతున్న పథకాల సమన్వయ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 412 ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు గాను అవసరమైన నిధుల్ని ఉడాయ్ ద్వారా సమకూర్చుకుని త్వరలోనే వాటిని పునఃప్రారంభిస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆధార్ వివరాల నమోదుకు గాను 300 కిట్లు అవసరమని, ఉడాయ్ను కోరామని ఒక వార్తా పత్రికలో నిన్న ప్రచురితమైన కథనానికి వివరణ ఇస్తూ ఈ మేరకు పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. దేవి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ బేబీ అనమాట. ఈ సాంగ్ వింటూ నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకి ఏంటి అంటే గనక భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా దర్శకుడు అభిషేక్ నామ అన్నమాట ఆల్మోస్ట్ 110 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రమే నాగబంధం అన్నమాట. విరాట్ కర్ణ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారన్నమాట. విజువల్స్ అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని చెప్పి చిత్ర యూనిట్ అయితే తెలియజేశారు మనందరికీ. మరి ఎప్పుడు ఈ మూవీ మనందరి ముందుకి రాబోతోంది అంటే జూలై 3 అనమాట. సో అంటే ఎప్పుడు అంటే కనుక ఈ రోజే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది అనమాట. మరి నాగబంధం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో చాలా మందికి ఇలాంటి మూవీస్ అంటే ఇష్టం అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మన భారతదేశ సంస్కృతి ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి సో ఎవరికైతే ఇలాంటి మూవీస్ నచ్చుతాయో వాళ్ళు హ్యాపీగా ఈరోజు నాగబంధం మూవీని థియేటర్స్ లో అయితే చూసేయచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సుబ్రహ్మణ్యపురం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

ఆయురారోగ్యము సగుచు శ్రీలు కురిపించు శివసుత. పిల్ల పాపల్ని చల్లగా చూడు ప్రేమగా అన్ని వేళలా.

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటది మనందరికీ తెలిసిందే అనమాట, వారణాసి అనమాట. మరి ఎవరు యాక్ట్ చేస్తున్నారు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా ప్రియాంక చోప్రా. ఇది అప్డేటా అంటే కాదు, దీని రిలీజ్ డేట్ గురించి మనందరం ఎదురు చూస్తూ ఉంటాం కదా. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ, అసలు రాజమౌళి మూవీ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి, ఎందుకంటే ఆయన భారీ భారీ సినిమాలే అందిస్తూ ఉంటారనమాట. సో ఎలా ఉండబోతోంది ఇవన్నీ మనకి తెలియాలి అంటే ముందు అసలు రిలీజ్ డేట్ అయితే తెలియాలి కదా. సో మొత్తానికి మేకర్స్ అయితే ఎప్పటికీ దీన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అంటే కనుక April 7, 2027 వరకు వెయిట్ చేస్తే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. మరి వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా అన్ని పనులు జరిగి అప్పుడు అంటే ఎగ్జాక్ట్గా అవుతుందా లేదంటే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందా అదే డేట్ అవుతుందా, సో ఇవన్నీ తెలియాలి అంటే మనం వెయిట్ చేయాల్సిందే ఇంకొన్ని రోజులు. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీస్ అనమాట 3RRR, దాని తర్వాత ఈగా. ఈ 2 మూవీస్ నుంచి 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: भारती FM 101.3।
1: देख लो रे साला ये रात जा गई, तेरे द्वार पे तेरी मौत आ गई।

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే గనక అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ వరుసే హీరోయిన్ గా దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన చిత్రమే లెనిన్ అనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతోంది అని చెప్పి నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ అందరూ, ముఖ్యంగా అఖిల్ ఫ్యాన్స్ అందరూ ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారని చెప్పి తెలుసు. మరి అంటే వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా ఫైనల్ గా ఏది ఏమైనా సరే జూలై 10 అయితే ఈ మూవీ థియేటర్స్ లో మనందరి ముందుకి రాబోతుందన్నమాట. మరి ఎవరైతే అఖిల్ మూవీ అంటే అఖిల్ నుంచి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే హ్యాపీగా థియేటర్స్ లో చూసేయచ్చు అనమాట. మరి ఈ మూవీ అయితే తన కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే అఖిల్ యాక్ట్ చేసిన మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, దాని తర్వాత భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసిన మూవీ అనమాట రామ్, ఇంకా భాగ్యశ్రీ బోర్సే ఆంధ్ర కింగ్ తాలూకా, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నా ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, సత్యదేవ్ కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం రావు బహదూర్ అనమాట. మరెప్పుడు ఈ మూవీ మనందరి ముందుకి రాబోతోంది అంటే, జూలై 3 అంటే ఈ రోజే ఈ మూవీ కూడా రాబోతుంది అనమాట. ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా అనమాట. ఎవరి ఇంతకీ వెంకటేష్ మహా అంటే, అంతకుముందు కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఈ రెండు చిత్రాలకి కూడా దర్శకత్వం వహించారనమాట. ఇప్పుడు మరి సత్యదేవ్ కథానాయకుడిగా రాబోతున్న ఈ రావు బహదూర్ ఎలా ఉండబోతోంది అని తెలియాలి అంటే, హ్యాపీగా ఈ రోజు థియేటర్స్లో అయితే చూసేయచ్చు అనమాట. సో అది మరి ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపరాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభిస్తారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన అనంతరం జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. దేశ ఆర్థిక అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలన్నదే తమ ఆశయమని, 220 బిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలి.

నికేతన్ నిశ్చయంతో ఉన్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ సిటీలో శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని చైర్మన్ శ్రీనిరాజు, శ్రీ సిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. మార్కాపురం జిల్లా ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఈ ఘటన అత్యంత విషాదకరమని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. మార్కాపురం జిల్లా కంభంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 తీవ్రంగా గాయపడ్డారు. ఒక పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకు వెళ్లిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశాల కోసం ఈ ఏడాది 458,336 మంది ప్రవేశ పరీక్షలు రాయగా వారిలో 362,751 మంది అర్హత సాధించారు. ఈ నెల 1వ తేదీన ఈఏపీసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ ఏడాది వివిధ కోర్సులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల వివరాలను ఉన్నత విద్యామండలి నిన్న విడుదల చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కేంద్ర ప్రసార సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ వెంకట జోషి, ప్రతాపరావు జాదవ్ వేర్వేరుగా స్వామివారి సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి టెర్మినల్ షాలిమార్ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు షాలిమార్ నుంచి చర్లపల్లికి, రేపటి నుంచి ఆగస్టు 1 వరకు ప్రతి శనివారం ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి షాలిమార్కు బయలుదేరుతుందని సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

హృదయాంజలి మూవీ నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి మీక్ తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాల్టి మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా? ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక అసలు మనం ఇందాక విన్న సాంగ్ మొత్తంలో ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే ప్రకృతి అన్నమాట. మరి ప్రకృతి గురించి వర్ణిస్తూ ఇమాజిన్ చేసుకోవాలన్నా కూడా మరి ప్రకృతి గురించే కదా. సో ప్రకృతి అంటేనే అంత గొప్పదన్నమాట. నేచర్కి మించిన మెడిసిన్ ఏదైనా ఉందా అంటే బెస్ట్ మెడిసిన్ లైఫ్లో అసలు లేదనే చెప్పాలి. ఎందుకు మరి ఇవన్నీ ఇవాళ మాట్లాడుకుంటున్నామంటే ఈ రోజు ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అన్నమాట. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అన్నమాట ఈరోజు. మరి ఎప్పుడు అసలు దీని హిస్టరీ ఏంటి, అసలు మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏంటి, అలాగే ఈరోజు మనం ఏం చేయాలి, అవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం మణిరత్నం గారు దర్శకత్వం వహించిన ఘర్షణ మూవీ నుంచి ఇంకొక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్రమ్.

మనం ఉన్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి. మరింతకి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అన్నమాట. మరి ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ప్లాస్టిక్ సంచుల గురించి అంటే కనుక ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి విచ్ఛిన్నం కావడానికి 100 నుండి 500 సంవత్సరాల సమయం పడుతుందన్నమాట. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా 5 ట్రిలియన్ల ప్లాస్టిక్ సంచుల్ని తయారు చేస్తున్నాం అన్నమాట. అలాగే

సగటు ఒక వ్యక్తి ఒక ప్లాస్టిక్ సంచిని 25 నిమిషాల పాటు ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం మనం 10 లక్షల ప్లాస్టిక్ సంచులని వాడుతున్నాం అన్నమాట. వీటి వల్ల ప్రతి సంవత్సరం సుమారు 1 లక్ష సముద్ర జంతువులు చనిపోతున్నాయన్నమాట. మరి ఇన్ని అనర్థాలు, దుష్పరిణామాలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బ్యాగ్ అంటే ప్లాస్టిక్ సంచుల ఉపయోగం వల్ల ఉన్నాయా అంటే ఉన్నాయి అని మనం అనుకోవాలి. సో మరి ఏం చేయాలి దీని గురించి, ఈరోజు మనం చేయగలిగినవి ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఓయ్ అన్నమాట. సో ఓయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. దాని తర్వాత అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంలో అంటే ఈరోజు మనం అసలు చేయాల్సిన పనులేంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అనమాట. ఇందాకే చెప్పా అసలు హిస్టరీ ఏంటి, ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అలాగే ప్లాస్టిక్ సంచుల గురించి మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు ఏంటి, అవన్నీ కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఈ రోజు మనం ఏం చేయాలి అనేది చెప్తాను అని చెప్పాను కదా. మరి ఏం చేయాలి ఈ రోజు మనందరం అంటే కనుక ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని తగ్గిస్తాం అనే మాట మనకి మనమే ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకు అంటే మాట చాలా మంది ఇస్తూ ఉంటారు, కానీ ఎంతమంది అంటే మనమే సో కట్టుబడి ఉంటామా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ప్లాస్టిక్ సంచులు అనేవి చాలా సర్వసాధారణమైపోయింది. ఎక్కడికి వెళ్ళినా పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా, టిఫిన్ తెచ్చుకోవాలన్నా, ఏదైనా సరే వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. సో అందరం ఇదే ఫాలో అయిపోతూ ఉన్నాం. ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మళ్ళీ ఫాలో అయిపోతున్నాం. సో నలుగురితో పాటు అలా వెళ్ళిపోవడమే కాదు, సో మార్పు అనేది ఒక్క మన నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి కూడా అవాయిడ్ చేయడం ఈ రోజు నుంచి కొంచెం తగ్గిద్దాం అనుకుందాం. ఒక్కసారిగా ఒకవేళ సాధ్యం కాకపోతే సో తగ్గిద్దామని చెప్పి అనుకుందాం. ఆ మాటకి అట్లీస్ట్ కట్టుబడి ఉండడానికి ట్రై చేద్దాం అనమాట. ఒకవేళ మీ ఇంటి నిండా ఇప్పటి వరకు వాడిన అనేక రకాల ప్లాస్టిక్ సంచులు ఉంటే మరి వాటిని ఏం చేయాలి సడన్గా అంటే కనుక రీసైక్లింగ్ కేంద్రాలు ఉన్నాయన్నమాట. సో వాటికి తీసుకెళ్ళి మనం ఇచ్చేసేయచ్చు అనమాట. అలా ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ కూడా మనం అంటే ఇప్పుడు వాడకం తగ్గించాలి అనుకున్నాం కాబట్టి వాడకుండా ఉండడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే కనుక వాటన్నిటినీ కూడా రీసైక్లింగ్ కేంద్రాలకు ఇవ్వడం. ఇంకా ఏం చేయొచ్చు అంటే షాపింగ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వాడటానికి అనువైన బ్యాగ్స్ అనమాట, అంటే క్లాత్ బ్యాగ్స్, జనపనార, జూట్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి. అసలు మర్చిపోతూ ఉంటాం కదా, అప్పుడేం చేయాలి అంటే ఖచ్చితంగా నాకు తెలిసి అందరికీ వెహికల్ ఉంటుంది కదా, సో స్కూటీలో పెట్టేసుకోవచ్చు క్లాత్ బ్యాగ్ అనేది. అప్పుడు ఒకవేళ మనం మర్చిపోయినా బ్యాగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఓకే, సో ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకోకుండా మన బ్యాగ్ మనకే ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు మీరు ఏదైతే తెలుసుకున్నారో, విన్నారో ఈ రోజు స్పెషాలిటీ ఏంటి, దానివల్ల పర్యావరణంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, మరి వీటి గురించి మీరందరూ మీకు తెలిసిన వాళ్ళకి, మీ సన్నిహితులకి, వీళ్ళందరికీ తెలియజేయండి. మరి అందరికీ ఒకేసారి తెలియజేయడం కుదరదు కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా ఎలా చెప్పాలి అంటే కనుక ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ డే, ఆర్ ఇంకోటి బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్, ఈ రెండు అనమాట హ్యాష్ ట్యాగ్స్తో యూజ్ చేసి సోషల్ మీడియాలో, ఇందాక నేను చెప్పాను కదా హ్యాష్ ట్యాగ్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే, హ్యాష్ ట్యాగ్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ అనమాట. సో ఈ రెండు ఇలా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి అందరితో కూడా మీరు అంటే మీరు ఏదైతే చేస్తున్నారో, ఈరోజు ఒక మొక్క నాటడం దగ్గర నుంచి మీరు చేసే మంచి పనులు పర్యావరణం కాపాడటానికి ఏది చేశారో సో అదంతా మీరు షేర్ చేయొచ్చు, అందరితో చెప్పచ్చు.

నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి అని చెప్పడంలో తప్పేం లేదు కాబట్టి. ఎందుకంటే మనం చెప్పి మాత్రమే ఎడిట్ వాళ్ళకి, మనం చేసి ఆచరించి మాత్రమే చూపించి చెప్పాలన్నమాట. సో ఎందుకంటే మంచి అని అనిపించుకోవడం వేరు, మంచి అని నిరూపించుకోవడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి. సో ఈరోజు ఖచ్చితంగా అందరికీ మీరు తెలియజేయండి. అలాగే ఈరోజు ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు వివిధ రకాల కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారనమాట. మరి మీరు కూడా మీ పిల్లల పేరెంట్స్గా ఉంటే, ఒకవేళ మీ అనుభవాలు పంచుకోవాలి అనుకుంటే మీరు కూడా వెళ్ళండి. చక్కగా తోటి వారందరికీ మీకు తెలిసింది మీరు షేర్ చేయండి, అవగాహన కల్పించండి. మరి పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కూడా మనందరం మనం చేయగలిగినవి చేస్తూ మన దేశాన్ని ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చుకోవచ్చు అనమాట. మార్పు అందరిది అయితే ఫలితం కూడా అందరిది అవుతుంది. సో అదనమాట మరి ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం. మరి దీని గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో మొక్క నాటడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో మన ఇల్లు బాగుంటుంది అంటే ఆక్సిజన్ పీల్చుకుంటాం, అలాగే మొక్కల వల్ల చాలా స్వచ్ఛమైన గాలి. నేను చాలా టాపిక్స్ కూడా చెప్పాను కదా, నిద్రపుచ్చే మొక్కల గురించి చెప్పాను, ఫ్రెష్నెస్ని ఇచ్చే మొక్కల గురించి మనం చాలా మాట్లాడుకుందాం. సో ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఒక మొక్క నాటడం, లేదంటే ఒక మొక్క కొనుక్కోవడం, మన ఇంటికి తెచ్చుకోవడం. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్లు, పర్యావరణం బాగుండాలి అంటే ఈ ప్లాస్టిక్ అనేవి నిజంగా ఆవులు సో తింటూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఒక గేదెకి ఆపరేషన్ చేసి తీస్తే దానిలో ప్లాస్టిక్ అనేది ఎంత బయటపడిందో కదా. సో తినడం వల్ల వాటి ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే అవి ఈజీగా డైజెస్ట్ అయ్యేవి కాదు, కడుపులో పేగులకి అలాగే చుట్టుకుపోతాయి. ఇందాకే చెప్పా 100 నుంచి 500 సంవత్సరాలు కరగడానికి పడుతుంది అంటే మరి ఎంతవరకు ఎలాంటి దుష్పరిమాణాలు కలుగుతాయి అనేది మనకే అర్థమవుతుంది. అలాగే మనం మన పిల్లలకి ఏదైనా భవిష్యత్ తరాలకి ఇవ్వగలిగింది ఉంది అంటే అది మంచి ప్రకృతి, మంచి వాతావరణం. సో ఇవన్నీ ఇస్తేనే ఇంకా ఫ్యూచర్ కూడా, భవిష్యత్ తరాలు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో అది సంగతి. మరి ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12:30 తెలుగులో వార్తలైతే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మరి మనం చేయాల్సినవి మనం చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం కూడా చేయాల్సినవి చేస్తుంది కదా. మరి పర్యావరణ రహిత ప్రపంచం కోసం, దేశం కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది న్యూస్ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

വിഷയ വടക്കേന്ദ്രം വരെ. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మన కసిపెట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

నాగశివణి వార్తలు చదువుతున్నదే దుర్గా ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్ర

భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్దంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్ బాల్తాల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలు ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రతా పరిపాలనా పరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధులను నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్ కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేశారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్టాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన
కేంద్ర సహాయ

ముఖ్యమంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచాం, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్దిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణలాధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలుపంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం. మరి ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో మనం చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకున్నాం. సో మరి ప్రభుత్వం కూడా అనమాట, సో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు తెలిసాలో మనం మాట్లాడుకుందాం అనమాట. మరి ఏంటి అంటే కనుక కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, సియుఆర్ఈ అనమాట. సో ఏంటి అంటే పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఆటో రిక్షాల పథకం ప్రవేశపెట్టిందనమాట. పెట్రోల్ డీజిల్లో తిరుగుతున్న ఆటోలని రెట్రోఫిట్టింగ్లో 2026-27 బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే

బయో ఎనర్జీ వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే అగ్రగామి సంస్థ అయిన అంకుర్ సైంటిఫిక్ తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే గనక, సో మనందరి కోసం గుజరాత్ లోని కాండ్లాలో ఉన్న దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ డిపిఏ వద్ద భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ మెథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది అని చెప్పి May 4th అనౌన్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో పర్యావరణాన్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేస్తోంది. రీసెంట్ గా కూడా మనం మాట్లాడుకున్నాం, హైడ్రోజన్ రైల్ గురించి మాట్లాడుకున్నాం, హైడ్రోజన్ బస్సులు కూడా ఇంకా ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా, సో ఇంకా ఏం చేస్తోంది అనేది ఖచ్చితంగా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కంచా మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందిస్తే చిరంతన్ భట్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

కంచా మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందిస్తే చిరంతన్ భట్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనము నో మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి ప్రభుత్వం పర్యావరణ హిత భారతదేశం కోసం అలాగే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తోంది అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందాకే చెప్పా కొన్ని విషయాలు, మరి ఇంకా ఏం చేస్తోంది అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనంగా, అంటే ప్లాస్టిక్ వ్యర్థాలని స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనంగా మార్చగల పరిజ్ఞానాన్ని భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారన్నమాట. ఇది ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించడంతో పాటు హైడ్రోజన్ ఇంధనం విలువైన ఇతర ఉప ఉత్పత్తుల్ని కూడా అందిస్తుందన్నమాట. సో ఇంకా ఇలాంటివి శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారు. రీసెంట్గా నేను ఒక విషయం కూడా చెప్పాను మీకు తెలుసా ప్రోగ్రాంలో, సో న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా మరి ఆవు మూత్రంతో మనకి ఒక సీరా ఇంకు పెన్ కూడా తయారు చేశారు అని చెప్పి చెప్పాను. సో ఇలా పర్యావరణ హితం గురించి అంటే ఎట్లా అయినా సరే భారతదేశంలో మనందరం బాగుండాలి అంటే ఖచ్చితంగా పర్యావరణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బాగుండాలి. మరి ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేస్తోంది, మరి మనం చేయాల్సిన పనులు మనం కూడా చేయాలి కదా. సో మనం కూడా చేస్తే మనం బాగుంటాం, దాని తర్వాత ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు, అప్పుడు మన ఊరు బాగుంటుంది, దాని తర్వాత మన దేశం అంతా కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇది కాన్సెప్ట్ కాబట్టి ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన విషయాల్ని మీరు చేయగలిగిన వాటిని చేయండి, అలాగే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం గురించి అందరికీ తెలియజేయండి, అవగాహన అయితే కల్పించండి. మరి నాకు తెలిసినంత వరకు నేను కొన్ని విషయాలు తెలుసుకొని మీ అందరితో కూడా మరి ఇవాళ మీకు తెలుసాలో మీకు తెలియని విషయాలు చెప్పాను అని చెప్పి అనుకుంటున్నా. అలాగే ఇవాళ మీకు తెలిసా ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కిరాక్ పార్టీ అన్నమాట, సో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసా ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్ ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: प्रसारित भारती FM 101.3। హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ವಾರ್ತಾ ಮುಖ್ಯಾಂಶಾಲು. చదువుతున్నది కేసు గుణం. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన అనంతరం జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మార్కాపురం జిల్లా ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఈ ఘటన అత్యంత విషాదకరమని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. మార్కాపురం జిల్లా కంభంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకు వెళ్లిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను వినియోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా 3 ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను ఆయన నిన్న పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్దరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు

ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు జాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగత సత్కారాలు చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్తో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 8 నిమిషాలు అయితే అవ్వబోతుంది అనమాట. సో నీ స్నేహ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి దీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాల్టి దీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న దీరా ఎవరు అంటే కనుక సుజాత సాహు అనమాట. తాను చేసే పని ద్వారా ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్న ఒక అసాధారణ మహిళ సుజాత సాహు అనమాట. మరి సుజాత సాహు గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఇవాల్టి దీరాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. విన్ టూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం బీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా సుజాత సాహు గురించి అన్నమాట. మరి ఇందాకే చెప్పాను, సుజాత సాహు చేసే పని ద్వారా ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్న ఒక అసాధారణ మహిళ అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఏం చేశారు అంటే కనుక, ఒక భారతీయ పారిశ్రామికవేత్త అయిన సుజాత మొదట్లో యునైటెడ్ స్టేట్స్ లో పనిచేస్తూ 15 సంవత్సరాలు ఐటీ రంగంలో గడిపిన తర్వాత సామాజిక రంగానికి తన వంతు సహకారాన్ని అందించడానికి భారతదేశానికి తిరిగొచ్చారన్నమాట. 2010లో లడఖ్లో మారుమూల ప్రాంతాలకి ఒంటరిగా పయనించి అక్కడ ప్రజల పరిస్థితి, పిల్లల దుస్థితి ఇవన్నీ చూసి వారి జీవితాల్ని మార్చడానికి 17,000 ఫీట్ అనే లాభాపేక్ష లేని సంస్థని ప్రారంభించాలని అప్పటికప్పుడే డిసైడ్ చేసుకున్నారు, నిర్ణయించుకున్నారు, ఫైనల్ గా స్థాపించారు కూడా. ఈ సంస్థ ద్వారా పిల్లలకి విద్య అందించడం, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, అలాగే బయట ప్రపంచంతో సంభాషణల ద్వారా అవగాహన కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి, మార్చడానికి ఈ సంస్థ ఎంతగానో కృషి చేస్తోందన్నమాట. ఆమె కృషికి గుర్తింపుగా 2015 నారీ శక్తి పురస్కార్ విజేతగా సుజాత నిలిచారన్నమాట. కానీ యాక్చువల్గా ఇలాంటి వాళ్లు ఫలితాలు ఏవి ఆశించరు, కానీ మనం చేస్తున్న పనులు మంచివైనప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మరి ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అవార్డులు రివార్డులు ఖచ్చితంగా వస్తాయన్నమాట. సుజాత కృషికి ఫలితంగా వేలాది మంది పిల్లలు చదువుకొని బయట ప్రపంచంతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారన్నమాట. సో ఈరోజు మీరు తెలుసుకున్న ధీర ఎవరు అంటే సుజాత సాహు అన్నమాట. మరి ఖచ్చితంగా నేను చదువుతున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఉమెన్ అనే అనిపించింది. మరి ఖచ్చితంగా మీ అందరితో కూడా షేర్ చేయాలి అనిపించి ఇవాల్టి ధీరాలో సుజాత సాహు గురించి మనం మాట్లాడుకుందాం అన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం బీరా ప్రోగ్రామ్ లో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: विविध भारती एफ एम 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఆకాశవాణి కన్నుల కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 కావస్తుంది. మరి కసిపెట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఇక వివరాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎస్డబ్ల్యూ సంస్థ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంజాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్లతో కలిసి మంత్రి

0: ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక సేవలు అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పొగాకు కొనుగోళ్లను బోర్డు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొగాకు బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును వేలానికి తీసుకురావాలని, నిల్వ ఉంచాలనుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనే స్వామి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: రైతుల ఇబ్బందుల విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. రైతులు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. ప్రధానంగా దీనిలో ఏంటంటే, ట్రేడర్స్ మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్తాం. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్ తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచన. గ్రేడ్స్ విషయంలో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు, ఏదేమైనా ఇవాళ మళ్ళీ రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్డ రేట్లో సీఈఓలతో మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను.
0: మార్కాపురం జిల్లాలోని ఖమ్మం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఖమ్మంవై జంక్షన్ వద్ద గుంటూరు నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు నుంచి వివాహానికి వస్తున్న ఆటో మార్గమధ్యంలో ఆలయం వద్ద పూజల కోసం వాహనాన్ని నిలిపి ఉన్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ, ఖమ్మం రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు జాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఓటర్లు గణన పత్రాలను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. గణన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ఇక డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలుపుతూ,
2: రాష్ట్రంలో ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్నాయి. డిజిటైజేషన్ 60% దాకా కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్ట్రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యూమరేషన్ ఫార్మ్ తిరిగి ఈఎల్ఓస్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ అందరూ సేకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ పిఎల్ఓ అనేది ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పిఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
0: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచుల వలన

0: పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జూలై 3వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపైన, సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని, అవి భూమిలో కలిసిపోయేందుకు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్దరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్దరణ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంజూరు చేసిన 6,50,00,000 రూపాయల నిధులతో యాగశాల, ఆలయ ముఖమంటపం, ఘంటా మంటపం, వాహనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మార్కాపురంలో అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అందరూ? వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 32 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడగాలి అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి అనమాట. నమోస్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటున్నారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అంటున్నారు అనమాట. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ గణేష్ రాజు శ్రీవత్స వీళ్ళందరూ కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు తులిమిల్లి రవి అనమాట సూరంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కాకాని నుంచి పద్మ ఇంకా శేఖర్ మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారు, అవి కూడా చదివేశా. మరి క్వశ్చన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. సో ఆన్సర్ చేయాలి, ఎవరైతే ఆన్సర్ చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తూ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం క్వశ్చన్ ఏంటి అంటే, అతడు దూకుడు ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, సో దానికి సంబంధించి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఆన్సర్స్ అయితే చదివేయాల్సింది అనమాట. చూద్దాం ఎవరు అంటే గనక ఎవరు. ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక కాకాని నుంచి పద్మ ఇంకా శేఖర్ అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, అదేంటో తెలియాలి అంటే లాస్ట్లో, అంటే లాస్ట్ వరకు వినాల్సిందే, ఎందుకంటే నేను ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేస్తాను కాబట్టి. అండ్ ఇంకా మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. పేటీటి సురేష్ బాబు నందమూరు గ్రామం నుంచి అనమాట మీరు పంపించింది రాంగ్ ఆన్సరే అండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే రాజోల్ నుంచి జయన్న రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతపూర్ నుంచి అనమాట మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహపాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. నాకు తెలిసి క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయలా, సో విన్నారని అనుకుంటున్నాం. మరి క్వశ్చన్ ప్లీజ్ అని అంటున్న వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే నేను అడిగేస్తున్నాను. అతడు దూకుడు ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను దూకుడు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కొంతమంది వినలేదు, సో వాళ్ల కోసం నేను మళ్ళీ అడగడం జరిగింది. మరి ఇప్పుడు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అసలు పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజయ్ అనమాట, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవనూరు మాజేరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు అనమాట కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు ఇంకా పెద్దమస్తన్రావు గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్లకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి అనమాట శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ దాని తర్వాత గణేష్ రాజు శ్రీవత్స వీళ్ళందరూ మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, అదేంటో లాస్ట్లో చెప్తా. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు గోర్లకాందొట్టి పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడనా నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అంకయ్య గడ్డం అంకయ్య బందర్పల్లి నుంచి అనమాట నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి.

రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా జేరుపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట భోగ మార్కండేయ ఇంకా అనిత అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఐ ఆమ్ డాక్టర్ పవన్ అంటున్నారనమాట. ఎక్కడి నుంచి ఏంటి అని మెసేజ్ అయితే చేయలేదు, మీరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మోహన్ రెడ్డి అండ్ రోజా శ్రీ సాయి వీళ్ళందరూ పడమటి నుంచి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగమణి అనమాట రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే తులిమిల్లి రవి అనమాట సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి హరికృష్ణ

రెడ్డి అండ్ రోజా, శ్రీసాయి వీళ్ళందరూ పడమటి నుంచి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగమణి అనమాట, రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే తులిమిల్లి రవి అనమాట, సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజోల్ నుంచి జయన్న అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్ అనమాట, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే కోనసీమ జిల్లా మొరిపాలెం నుంచి అనమాట పంతాడి శ్రీనివాసరావు, అలాగే గంగా భవాని మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి అంటూ అమీదా బేగం అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు పంపించారు అంటే కనుక రాజశేఖర్ రెడ్డి అనమాట, ఓకే ఆదోని మండలం నుంచి మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్. అదేంటి అంటే లాస్ట్లో చెప్పేస్తా. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మువ్వ మండలం నుంచి కాజా నుంచి తిరువేదల వెంకట సుబ్బారావు గారు, పద్మశ్రీ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మొత్తానికి సాధించి ఛేదించి ఆ తర్వాత ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించేసిన తర్వాత మరింతమంది ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే అతడు దూకుడు, ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా మీ అందరూ పంపించింది అనమాట. ఆగడు, ఆగడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అతడు దూకుడు తర్వాత 2014లో మూడక్షరాల పదంతో రిలీజ్ అయిన మూవీ ఏది అంటే ఆగడు అనమాట. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు ఆగడు మూవీ నుంచి కూడా ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అండి, మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా, వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సూపర్ మచ్చి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాలపల్లెలో 1,350 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి కారణమని భారత పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈరోజు విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల సేవలను ఓటర్లకు మరింత చేరువు చేయాలనే ఉద్దేశంతో అందుబాటులోకి తీసుకొచ్చిన బుక్ ఎ కాల్ విత్ బీఎల్ఓ సౌకర్యాన్ని జిల్లాలోని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ వైశాలి ఈరోజు సాలూరులో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల కార్యక్రమాన్ని అధికారులు తమ గత అనుభవాలను జోడించి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ నైదియాదేవి పిలుపునిచ్చారు. ప్రతిరోజు ఇంటింటా వ్యర్థాల సేకరణను తప్పనిసరిగా నిర్వహించి వెంటనే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు తరలించి అక్కడి నుంచి జిందాల్కోకు పంపించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ జ్వరాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని విశాఖ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు సూచించారు. 2 సంవత్సరాలకు పైగా లావాదేవీలు లేని, 10 ఏళ్ల వరకు క్లెయిమ్ చేయని డిపాజిట్లను, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును తిరిగి ఖాతాదారులకు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని పేద కుటుంబాలకు సొంత ఇంటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి 120,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. తిరుపతి జిల్లాలో సపోర్టింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 6. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీ అందరి కోసం మళ్ళీ అడిగేస్తున్నాను, వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అని అడగడం జరిగిందనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పాను కదా. మరి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు అండ్ పంపించారు. మరి ఎంతమంది కరెక్ట్ పంపించారు అనేది ఇప్పుడు చూసేద్దాం. చాలా మెసేజ్లు అలా కిందకి స్క్రోల్ చేయాల్సి వచ్చింది. మంగళగిరి నుంచి అనమాట జయలక్ష్మి గారు, ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడా అంటే కనుక భాస్కర్ గారు పెడన నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ గారు. ఇందాక అడిగిన క్వశ్చన్ కి డౌట్ మీ డౌట్ క్లారిఫై ఏంటి అంటే, తర్వాత అంటే నేను అడిగిన మూవీస్ కూడా దాని తర్వాత మూవీ అని చెప్పి అడిగాను కదా. సో ఆగడు అనేది 2014లో రిలీజ్ అయిందనమాట, అంటే అతడు దూకుడు తర్వాత. కానీ ఒక్కడు అనేది అతడు టైంలోనే రిలీజ్ అయింది కదా. సో అందుకని చెప్పి ఆగడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే కరెక్టే పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. రాఘవ్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు, ఇంకా దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తుల్లమిల్లి రవి సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు బిజిలీ వెంకటేష్ శ్యామలా వీళ్ళందరూ అనమాట ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ కూడా అనమాట కడప జిల్లా నుంచి ముద్దనూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భాస్కర్ భాగ్యలక్ష్మి అనమాట భూదాన్ పోచంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వెంకటగిరి నుంచి వర్ష సురేష్ కుమార్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన నుండి ప్రభాకర్ రావు గారు గంగాభవాని అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి మస్తాన్ వాలీ అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు తిరుమల ఆండాలు అని పంపించారనమాట. తిరుమలయ్య ఆండాలు అనుకుంటా మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, హాయ్ అంటున్నారు. గణేష్ ఫ్రమ్ బెల్జియం అనమాట ఆన్సర్ ఈజ్ అని చెప్తూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఎవరు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చదవాల్సినవి చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మజిలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. సో ఈ సాంగ్ తర్వాత ఇంకా మిగిలిన మెసేజ్లు అన్ని చదివేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

తండేల్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు ఈ విషయాలన్నీ. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎవరు? శరత్ బాబు, రవి వీళ్ళందరూ పెనమలూరు విజయవాడ నుంచి అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక గోర్లకాన్ తొట్టి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ అనమాట. మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భాస్కర, భాస్కర అని పంపించారు. మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా అర్థం కాలేదు. భాస్కర అనే పేరు మాత్రమే ఉంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కొండాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే రమేష్ తొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి భోగమార్కండే అనిత కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆర్ వెంకట సుబ్బయ్య ఇంకా ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారావు గారు అనమాట దేవరగట్ల నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా శ్రీనాథ్ రమాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవసేన తిరుపతి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. ఇంకా నమస్తే మేడం అంటూ నంజాల నుంచి ఇస్మాయిల్, దానిష్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కేశవ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీపురం ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్.

ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ వాలీ అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి, ఇంకా ఆన్సర్ ఏంటి అంటే కనుక వన్యప్రాణుల వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మీ అందరూ పంపించిందే అక్టోబర్ మొదటి వారంలో మనందరం కూడా వన్యప్రాణుల వారోత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతుందనమాట. సో అది సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ పాగల్. బట్ దానికంటే ముందు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో క్వశ్చన్ అడుగుతాను, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకు చెందినది. క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడిగేస్తున్నా, మళ్ళీ ప్లీజ్ అని అడగకుండా నేనే అడుగుతున్నాను కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత మెసేజ్ చేయండి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకు చెందినది, ఇది అనమాట క్వశ్చన్. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇందాక చెప్పినట్టే అనౌన్స్ చేసిన సాంగ్ అయితే వచ్చేస్తోంది వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

పాగల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, ఇవన్నీ తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చదవాలి. చూద్దాం. పెడల జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, మీరు కూడా ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను, అది కూడా విన్నారని అనుకుంటున్నా. ఆలోచించండి, ఆ తర్వాత ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోలి నుంచి జయన్న అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సాయి శిరీష అనమాట తిరుపతి నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నున్న నుండి శోభారాణి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కనకారావు గారు పెడన నుంచి ఇంగ్లీష్లో పంపించారనమాట. ఓకే, అలా అయితే కరెక్ట్ ఆన్సరే మీరు పంపించింది కూడా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి మూడవ అడ్డ రోడ్డు నుంచి అనమాట రమేష్. ఇంకా ఓకే, రమేష్ టైలర్ రమేష్ అని పంపించారు. అండ్ మీరు పంపించింది కూడా కరెక్ట్ ఆన్సరే. అండ్ అలాగే కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. మీరు మాత్రం ఎగ్జాక్ట్లీ ఒకటి పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, అదేంటి అనేది లాస్ట్లో చెప్తా. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి, అదే ఆన్సరే మళ్ళీ పంపించారు అడిగిన క్వశ్చనే. నా క్వశ్చన్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకి చెందినది అని చెప్పి ఇందాక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి మీరు కూడా ఎవరైతే ఇప్పుడు క్వశ్చన్ విన్నారో వాళ్ళందరూ మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0662-43-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఊర్వశివో రాక్షసువో అనమాట. మరి ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్ నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు, మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గోర్లికాన్ దొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య ఇంకా ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చిలుక నారాయణ అనసూయమరావు వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జయం భాష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ రమల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అవి ఎక్కడుంటాయో కూడా పంపించారనమాట. అండ్ అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ రామ్ల అనమాట కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బోధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిరంజీవి గాయత్రి వీళ్ళందరూ అనమాట చంద్రగిరి నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అండ్ జాయిన్ అయిపోయారు ఇప్పుడే అనుకుంటా. అండ్ వింటూ ఉన్నారని అనుకుంటున్నాను. మరి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే కరెక్ట్ అంటే కరెక్ట్ ఆన్సర్తో అయితే ఎంట్రీ ఇచ్చేశారు. అండ్ ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మార్నింగ్ నుంచి ప్రసన్న ఒక ప్రోగ్రామ్కి ప్రతిసారి ఆర్జే ప్రసన్న అని చెప్పిన తర్వాత కూడా శృతి మేడం అంటున్నారు అనమాట. ఎవరు అంటే భాస్కర్ రెడ్డి ఒడిషా. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. నేను శృతిని కాదు ప్రసన్న అని అనమాట. సో భాస్కర్ గారు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.

అండ్ ఇంకా అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ కూడా కరెక్ట్ పంపించేశారు. అండ్ ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్ రావు గారు, అలాగే దామర్ల పెద్ద మస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలా మంది అలా పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీ పేరు ఊరు అవేం పంపించలేదు, నమస్కారాలండి అంటున్నారు, శివాజీ అని పంపించారు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత జగ్గయ్యపేట అన్నారు. మరి ఆన్సర్ ఏంటి అనేది ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ అయితే చేయండి. నంద్యాల జిల్లా బానుముకల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హలో అక్క అంటున్నారు. మరి క్వశ్చన్ విన్నారా, ఆలోచించారా, మెసేజ్ అయితే చేస్తున్నారా, ఇవన్నీ మీకే తెలియాలి. ఎక్కడి నుంచి ఏంటి పేరు ఊరు ఆన్సర్ ఏమీ లేవన్నమాట. అలాగే దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఉమ్మడి నుంచి మహిమ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ప్రసన్న గారు నమస్కారం అంటున్నారు జగ్గరపేట నుంచి. ఓకే మీకు కూడా నమస్కారాలు, కానీ ఆన్సర్ ఏది, క్వశ్చన్ విన్నారా? ఎనీవే మరి క్వశ్చన్ విని ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరు, అలాగే అంటే కరెక్ట్ ఆన్సరా అని చెప్పి లాస్ట్లో రివీల్ చేస్తాను అని చెప్పి ఎదురు చూసే వాళ్ళ కోసం, సో అసలు రాంగ్ ఆన్సర్ పంపించి రైట్ ఆన్సర్ ఏంటి అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళందరి కోసం నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసిందనమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక సుందరి చెట్టు ఏ రకమైన అడవులకి చెందింది అని చెప్పి నేను అడగడం జరిగిందనమాట. మరి ఏంటి అంటే మీ అందరూ పంపించింది మడ అడవులు. సో మడ అడవులు ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతో పాటు మీ అందరి కోసం శశి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేషన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్, నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ గురించి ఇంట్రడక్షన్ అస్సలు చెప్పకుండా డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగేస్తున్నాం మీ అందరి కోసం. 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి రంజీ ట్రోఫీ 2025-26 కప్పును కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు ఏది? ఏంటమ్మా ఇంకొకసారి రిపీట్ అని అనుకుంటున్న వాళ్ళ కోసం మనసులో అనమాట, మళ్ళీ మీ అందరి కోసం క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతున్నా. 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి రంజీ ట్రోఫీ 2025-26 కప్పును కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు ఏది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ కళ్యాణ వైభోగమే అనమాట. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు అనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ కలాం పెద్దవరమి నుంచి కరెక్ట్ ఆన్సర్, నిన్న నుండి శోభారాణి రంగారావు వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే ఇంకా అనంతపురం నుంచి అనమాట వెంకటాచలపతి గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మరి ఆన్సర్ ఎక్కడ, ఏం పర్లేదు, ఆలోచించండి, నేను లాస్ట్ లో రివీల్ చేసేస్తాను. అండ్ ఇంకా కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏంటి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అందరికీ తెలుసా దీని ఆన్సర్ అయితే? ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మొత్తానికి లాస్ట్ క్వశ్చన్ కి రాంగ్ అనేది అయితే రావట్లేదు, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ పంపించేశారు. సీను ఐరాల అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ ఇప్పుడైతే వచ్చేసింది. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి అల్సేష్ గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట, ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు, లిఖిత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఇందాక పేరు ఎక్కడి నుంచి అని అడిగాను కదా, పరుష నంద్యాల నుంచి అని మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. అండ్ ఇంకా చిలక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌర్లికాంత్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ ఇంకా సుమలత కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చిరంజీవి గారు తిరుపతి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కూడా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేస్తే టైం అయితే వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు పెడల జోగానందరావు కాలనీ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంతకి క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి రంజీ ట్రోఫీ 2025-26 కప్ని కైవసం చేసుకున్న క్రికెట్ జట్టు జమ్మూ కాశ్మీర్ అనమాట. సో ఇదనమాట కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు ఆబ్వియస్లీ ఒక సూపర్ హిట్ సాంగ్ కూడా రెడీగా ఉంది. అండ్ ఎప్పట్లాగే ఇవాంటి సండే సండే కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడు మీ అందరి కోసం రాబోతున్న సాంగ్ మూవీ ఏంటి అంటే కనుక బంగారాజు మూవీ నుంచి అనమాట, నాగ చైతన్య యాక్ట్ చేసిన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తూ సండే సండే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అత్యంత పురాతన యాత్రలలో అమర్నాథ్ యాత్రకు ఎంతో ప్రాశస్త్యం ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బలోత్రాలో సుమారు 100,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. జాతీయ పంచాయతీరాజ్ మంత్రుల సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో 16వ ఆర్థిక సంఘం విడుదల వినియోగ మార్గదర్శకాలపై చర్చించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం వేదాద్రి వద్ద కృష్ణానదిపై మరమ్మతులు చేపట్టారు. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. రాష్టంలో 14 ప్రాంతాల్లో 158,000 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే బంగారు ఖనిజాల తవ్వకాలు, బంగారం ఉత్పత్తి మొదలవగా సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనూ ఖనిజాన్వేషణ చేస్తున్నారు. జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ది ట్రస్ట్ నిధులతో ప్రక్రియ వేగవంతం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కు నియోజకవర్గంలో గురుకుల హాస్టళ్లను రాష్ట ఆహార కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ గురుకుల హాస్టళ్లలో వసతి ఆహారం సమర్థవంతంగా ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి నిఫ్టీ 186 పాయింట్లు పుంజుకుని 24,362 వద్ద కొనసాగుతుండగా సెన్సెక్స్ ఏకంగా 563 పాయింట్లు పెరిగి 78,062 వద్ద ట్రేడ్ అవుతోంది. వాయువ్య బంగాళాఖాతం పరిసర తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వివరించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 10 నిమిషాలు అయితే అవ్వబోతుంది అనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో ఫ్రైడేలో థీమ్ ఏంటి వివిధాలు అంటే కనుక ఒకే హీరో అనమాట. మరి ఇందాక మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మాస్, మమ్మ మాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, వాలుకళ్ళ వయారి సాంగ్. మరి ఈ సాంగ్ విన్న తర్వాత ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మరి ఒకే హీరో, ఆ హీరో ఎవరు అంటే కింగ్ నాగార్జున గారి సాంగ్స్ అయితే వినిపించబోతున్నానమాట ఇవాళ వివిధాలో. నాకు తెలిసి గెస్ట్ చేసేసే ఉంటారని అనుకుంటున్నాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా, చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అండ్ ఇంకా దీని గురించి చెప్పడం కంటే ప్లే చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రమ్ ద మూవీ నేనున్నాను, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

కింగ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే, ఓకే హీరో అనమాట, నాగార్జున గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మన్మధుడు మూవీ నుంచి, దాని తర్వాత డాన్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: Jyoti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 30 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట. నాగార్జున, కింగ్ నాగార్జున యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా, మరి ఎప్పుడైతే మీ అందరి కోసం గీతాంజలి మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అనమాట అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. సో ఆ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత జానకి రాముడు, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

నువ్వు వస్తావని మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాల్టి వివిధలో థీమ్ ఏంటో తెలుసు, ఎవరి సాంగ్స్ వినిపించానో తెలుసు, మరి ఫైనల్ గా వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసిందనమాట. మరి వివిధ ప్రోగ్రామ్ కి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో, బాస్ మూవీ నాగార్జున నటించిన మూవీ అనమాట, బాస్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసినాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నె

వస్తుంది అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు, బోల్డ్ అన్ని మాటలు చెప్పేంత వరకు, మంచి మంచి పాటలు వినిపించేంత వరకు మీరు మాత్రం ఏం చేయాలి, వివిధ్ భారతి అయితే వింటూనే ఉండాలన్నమాట. సో అది సంగతి, ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.

0: TFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్

0: నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Yes, ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఫ్యూచర్ కి ఎలా రెడీ చేయాలి, ఎలా సిద్ధపరచాలి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయాలి. ఈ మధ్య ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి పిల్లలపైన. ఆ ప్రభావాలేంటి, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి, అది ఫైనాన్షియల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, రిలేషన్షిప్ గ్యాప్స్ కానివ్వండి, ఇవన్నిటి గురించి గొడవలు జరిగినా ఏది జరిగినా కూడా ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ఇంపాక్ట్ పిల్లలపై పడుతుంది. దీస్ కిడ్స్ విల్ బికమ్ ఫ్యూచర్ అడల్ట్స్ అండ్ దే విల్ రన్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆల్సో రన్ యువర్ ఫ్యామిలీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనుకుందాం మనం. మగపిల్లలైతే వాళ్ళకి ఏంటంటే బై డిఫాల్ట్ తల్లిదండ్రులను చూసుకునే అవసరం ఉంటుంది, అదొక రెస్పాన్సిబిలిటీ కాబట్టి చూసుకుంటారు. మగపిల్లలు లేని కుటుంబాల్లో ఓన్లీ ఆడవాళ్ళైనా కానీ పేరెంట్స్ ని హాయిగా చూసుకుంటున్నారు, లేదా దే ఆర్ గివింగ్ ఆల్ కంఫర్ట్స్, కేర్ గివర్స్ ని పెడుతున్నారు, అన్ని చూసుకుంటున్నారు. అందుకే స్ట్రాంగ్ పిల్లల్ని ముందుకు తేవాలి. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు, ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి వారిలో ఉంటుంది. అలాంటి వారు కష్టాలకు భయపడరు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ప్రతికూల పరిస్థితులను కూడా చిరునవ్వుతో అధిగమించగల సామర్థ్యం వారిలో ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్యం ఒకేలా ఉండదు, అలాగే మానసిక సామర్థ్యం కూడా ఒకేలా ఉండదు. కొంతమంది పిల్లలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, కాబట్టి కొంతమంది పిల్లలు మానసికంగా బలహీనంగా ఉంటారు. మీ బిడ్డ మానసికంగా దృఢంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని సంకేతాలున్నాయి, అవేంటో తెలుసుకోవాలని ఉంది కదా. సో కీప్ లిస్నింగ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మీ బిడ్డ కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా కనిపిస్తే అతని సంకల్ప శక్తి కూడా బలంగా ఉందని అర్థం చేసుకోండి. సంకల్ప శక్తి బలంగా ఉన్న పిల్లలను మానసికంగా దృఢంగా కనిపిస్తారు. పిల్లలు మంచి సమయం లేనప్పుడు లేదా తను బలహీనంగా ఉన్నప్పుడు మీరు కొన్ని సంకేతాలు చూస్తారు. చిన్నపిల్లలకు ఓపిక ఉంటే వాళ్ళు మానసికంగా బలంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎలాంటి చెడు పరిస్థితుల నుంచి బయటపడేందుకు సహనం ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలు చదువుల్లో వైఫల్యం చెంది నిరుత్సాహానికి గురవుతారు, అయితే కొంతమంది పిల్లలు ఓపిక పట్టి మళ్ళీ ప్రయత్నిస్తారు. ఈ సంకేతాలు మీ పిల్లలు ప్రయత్నించడానికి ఎప్పటికీ భయపడారని చూపుతాయి. అందుకే ఓపిక, పేషెన్స్ అనేవి చాలా ముఖ్యం. మీరు తరచుగా చూస్తూ ఉంటారు, ఏదైనా కానీ బోర్డ్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకో ఏమన్నా ఎగ్జామ్స్ క్రాక్ చేయలేకపోతే పిల్లలు ఏడ్చేస్తారు. రిజల్ట్ వచ్చినప్పుడు కాదు, ఎగ్జామ్ రాసి వచ్చి ఇంటికి ఏడ్చే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎగ్జామ్కి ఏడిస్తే ఇంకా జీవితంలో ఏం సాధిస్తారు అని మీరు చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. ఎగ్జామ్ ఇస్ నాట్ లైఫ్, రిజల్ట్ ఈజ్ నాట్ లైఫ్, జాబ్ లైఫ్ కాదు, మ్యారేజ్ ఫెయిల్ అయితే అది లైఫ్ కాదు. దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు అచీవ్ అండ్ దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు డూ విత్ దేర్ ఓన్ లైఫ్. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు వెతకాలి, బాగా చేసుకోవాలి. మీ బిడ్డ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటే బాధపడకండి. మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇవి సంకేతాలు. మెంటలీ స్ట్రాంగ్ ఉన్న పిల్లలకు వారి తదుపరి కదలిక చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలు తమ కోసం ఏదైనా ఎంచుకోవడానికి ఫస్ట్ ఆలోచిస్తారు. డిసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తారు, ప్రోస్ అండ్ కాన్స్ వే చేస్తారు, అడ్వాంటేజెస్ అండ్

డిస్అడ్వాంటేజెస్ చూసుకుంటారు. స్ట్రాంగ్ పిల్లలు, మెంటలీ స్ట్రాంగ్ పిల్లలు అనుకుందాం, వారు దేనిపైన పెద్దగా కంప్లైంట్స్ చేయరు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటారు, మార్గాలు వెతుక్కుంటారు, దాంట్లో లెసన్స్ ఏమన్నా ఉంటే నేర్చుకుంటారు. వీక్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పరిస్థితులను కంప్లైంట్ చేసుకుంటారు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మొండిగా తయారవుతారు. దే డోంట్ లుక్ అట్ ద రే ఆఫ్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఇలాంటి వాళ్ళు పెద్ద అయ్యాక గాసిప్ చేయడం మొదలు పెడతారు. అందుకే వాళ్ళని ఓన్ డిసిషన్స్ తీసుకునేలా వాళ్ళని ప్రోత్సహించాలి. డిసిషన్ తీసుకున్నట్టయితే ఆ డిసిషన్ కరెక్టా లేదా తెలుస్తుంది. ఒకవేళ తప్పైతే ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, దాని ఎఫెక్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అని వాళ్ళకు తెలుస్తుంది. యూ హ్యావ్ టు ఎన్కరేజ్ యువర్ కిడ్స్ టు టేక్ మైనర్ డిసిషన్స్. వాళ్ళ టాయ్స్ గురించి కానివ్వండి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇష్టపడతారో ఏదైనా కానీ, అలా చిన్న చిన్న విషయాలను వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యాక వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమైన అనుభవం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు. అయితే మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, డిసిప్లిన్ మిళితమై దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని పూర్తి స్వతంత్రంగా, మానసికంగా శక్తివంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లల్ని ప్రోత్సహించడం పాజిటివ్ పేరెంటింగ్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వేగవంతమైన జీవితంలో పని, ఇళ్ల పనులు నిమగ్నమై పిల్లలతో సరైన టైం గడపలేకపోతున్నారు చాలామంది పేరెంట్స్. ఒకవేళ టైం దొరికినా కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏముంటుంది, టైం దొరికితే ఫస్ట్ చేతిలో ఫోన్ ఉంటుంది. అసలు పిల్లలు ఏమవుతున్నారు, రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి ఆలోచించే ఇది కూడా లేదు. ఆ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఎందుకు స్క్రోల్ చేస్తున్నారో కూడా తెలియదు. దాని నుంచి ఏమన్నా ఆనందం వచ్చిందా అని ఇంకోటితో షేర్ చేసుకుంటున్నారంటే ఒకటి స్క్రోల్ చేయగానే అది మర్చిపోయారు, ఇంకోటి వచ్చింది, ఇంకోటి స్క్రోల్ చేశారు, పైది మర్చిపోయారు. పొద్దున ఏం తిన్నారు అంటే చాలా మంది చెప్పలేరట, నిన్నేం తిన్నావు అంటే చెప్పలేరంట. అంటే అంత దాకా వచ్చింది వ్యవహారం. అర్థమవుతుందా ద నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్? అందుకే పిల్లల్లో కూడా ఇలాంటివి రాకుండా చూడాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. యూ హ్యావ్ టు బికమ్ అ రోల్ మోడల్. వారితో ప్రతిరోజు లేదా వారంలో కనీసం ఒక్కరోజు సమయం కేటాయించండి. వారికి ఇష్టమైన చోటు తీసుకెళ్ళండి, సినిమాలు చూడడం లేదా పార్క్ తీసుకెళ్ళండి. స్పెండ్ టైం విత్ దెమ్. వయసుకు తగ్గట్టుగా పిల్లలకు స్వతంత్రతను ఇవ్వండి. దాని ద్వారా వారు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటారు, బాధ్యతలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడిపి మంచి చెడుల గురించి వివరిస్తే పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయడానికి ఫస్ట్ భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఈ భావోద్వేగ సంబంధం అనేది పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన జీవిత నైపుణ్యం. దీని ద్వారా వారు ప్రతికూల భావోద్వేగాలను సులభంగా ఎదుర్కొంటారు. మీ పిల్లలని మానసికంగా దృఢంగా తయారు చేయాలంటే చిన్నప్పటి నుంచే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించండి. దానికి కావలసిన స్వేచ్ఛనివ్వండి. దీని ద్వారా ఏ పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారు. వైఫల్యం మనందరి జీవితంలో ఎదుర్కొనే ఒక చేదు నిజం. మీ పిల్లలు విఫలమైనప్పుడు లేదా తిరస్కరించబడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పండి. ఈ పరిస్థితిలో వారు ఏం చేయాలో తప్పకుండా చెప్పండి. చిన్నప్పటి నుంచే దీన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా సులభంగా ఎదుర్కొంటారు. మీరు మీ పిల్లల చిన్న ప్రయత్నాలను ప్రోత్సహించినప్పుడు వారు మానసికంగా బలపడతారు. వారికి అపారమైన ప్రేమను కూడా ఇవ్వండి. మీ పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయాలనుకుంటే ముందుగా వారు ఇష్టపడేది ఏంటి అని తెలుసుకొని చేయండి. మీరు వారిని నియంత్రించడం వల్ల వారు మానసికంగా బలహీనంగా తయారవుతారు. పిల్లలు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటో వాళ్ళు గుర్తించేలా చేసుకోవాలి. వాళ్ళకి చూపండి మీరు, అంటే వాళ్ళని తెలియపరిచేలా చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. పాజిటివ్ యాక్షన్స్ వేటిని అంటారు, నెగటివ్ యాక్షన్స్ వేటిని అంటారు అని. అండ్ మీరే రోల్ మోడల్ లాగా ఉండండి. చిన్న చిన్న గొడవలైనప్పుడు మీరు అరిచేసి కేకలు పెడితే, హస్బెండ్ వైఫ్ మధ్య ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేసినట్టు మాట్లాడితే అది వాళ్ళ చిన్నపిల్లల మైండ్లో ఇంప్రింట్ అవుతుంది. ఓహో, ఇలా జవాబు చెప్పాలా అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు లేదా చిన్నగా ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా మీ పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి అన్ని మనం అనుకున్నట్టు జరగవు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెరీ స్మూత్. అలాంటి టైంలోనే, ఆ క్రిటికల్ టైంలోనే మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో చూసి పిల్లలు కూడా అది నేర్చుకుంటారు. అది ఒక స్టాండర్డ్గా, ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకుంటారు.
అందుకే రోల్ మోడల్.

లాగా ఉండాలి అంటాను. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే తెలుసు బిజీ లైఫ్ స్టైల్ ఉంది, అన్నీ ఉన్నాయి అనేసి ఏది చిన్నది ఏదైనా అయినా కానీ గొడవపడిపోతూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. సో దిస్ విల్ హ్యావ్ అ వెరీ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ చైల్డ్. ఎమోషనలీ స్ట్రాంగ్ కిడ్స్, మెంటలీ స్ట్రాంగ్ కిడ్స్ని పెంచలేము ఇలాంటి వాతావరణం ఉంటే. అందుకే మీ వాతావరణాన్ని ఫస్ట్ సరి చూసుకోండి. యూ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్, యువర్ చిల్డ్రన్ విల్ ఆటోమేటికలీ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేజింగ్ యువర్ ఎమోషనలీ స్ట్రాంగ్ చిల్డ్రన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 50 సెకండ్లు. సాయంత్రం ప్రసారాలకు స్వాగతం.

0: ఇవాల్టి సాయంత్రం ప్రసారంలో ముందుగా నిర్దోషి నాటిక వింటారు. రచన శ్రీ జి ఆంజనేయులు, నిర్వహణ శ్రీ కోకా సంజీవరావు. వినండి నిర్దోషి నాటిక.
1: నిర్దోషి నాటిక

రచన శ్రీ జి ఆంజనేయులు. నిర్వహణ శ్రీ కోక సంజీవరావు. నిర్దోషి నాటిక

0: కళింగా కళింగా
1: ఎవరు?
0: లోపలికి పద.
1: ఎంత రాత్రి వచ్చినారేమి
0: కళింగా? ఇదిగో వీరభద్ర గజపతి నీకు పంపిన కాన్క.
1: ఎందులకి ధనము?
0: ఈ రాత్రి రాయలను హత్య చేయుట.
1: నేను నేను హత్య చేయుట? నా వల్ల కాని పని. అందు నా ప్రభువును హత్య చేయుట.
0: నీవు కళింగుడవు. నీది కళింగ దేశం. నీ రాజు గజపతి వారి ఆజ్ఞ నీవు నెరవేర్పవలేదు.
1: హత్యలు చేయుట నా వృత్తి కాదు. అందు నా కృష్ణరాయలని ప్రభువుని
0: హత్య ఎనర్చున్నది నీవు కాదు. నీ సహకారము మాత్రమే నీ రాజు కోరుతున్నాను.
1: నేను సహకరించాలను. నాకది ఇష్టము కాదు.
0: ఇష్టము కాకపోయినా కష్టమును పడదు. అక్కడ నీవారందరూ హతమగుదురు. ఇక్కడ ఈ రహస్యం ఎరిగిన నీవు చంపబడదవు.
2: నీకు ప్రాణములపై ఆశయున్న నే చెప్పునట్లు విను. ఈ ఆనందుడు వేణుగాన విశారదు, రాయలు గానలోలుడు. ఆనందుని గానము రాయలను ఆకర్షించును. ఇత్తటి కరుదించిన రాయలను నేను తుదముట్టింతు.
0: తరువాత పారిపోదు.
2: అది రాజభక్తి కలవాణి లక్షణం.
0: ఆనంద
2: అదిగో భూపద, దాని పక్కన కూర్చొని వేణువు నారాపిస్తుంది. రాయలు నీ ఎదుటికి రాగానే భూపద ఎందున్న నేను కత్తితో అతని పోడ్చివైతును.

0: మల్లికా, తొలిజాము గంట మ్రోగినది. ప్రఫుల్ ఇంతవరకు రాలేదు. వారికి ఇన్ని రాసకార్యములో మహామంత్రులు తిమ్మరుసూయి గారితో మాట్లాడుతున్నారేమో. ఇంతటి సామ్రాజ్య రక్షణము కష్టము కదా. ఎంత చక్కని వంశీగానము. ఈమె గానవశం వద అప్పుడే పారవశ్యము చెందుతున్నది. ఏమీ గానము, ఎంతటి మృదులమై హృదయమును ద్రవింపజేయుచున్నది ఈ రాగం. మహారాణి, ఒక్క క్షణమాగము, శ్రవ్యపేయమైన ఆ గానమును విననిమ్ము. ఆ గాయకుడు ధన్యుడు. మల్లిక, మా గురువులు లక్ష్మీధరులు పలికించినట్లున్నది, అతని చూచి వత్తమా.
1: మహారాణి, ప్రభువులు ఏ క్షణమునైనను రావచ్చు. ఈ రాత్రి సమయములో ఉద్యానవనానికి వెళ్లడం మంచిది కాదు.
0: అంత గొప్ప కళాకారుని దర్శించటం నేరమా. పద, పోయి వత్తము.
1: మహారాణి, త్వరపడకండి. ఆ గాయకుని అంతఃపురానికి పిలుచుకుని రాగలను.
0: ఒక్క నిమిషములో తిరిగి వత్తము ఆ రాగశ్రష్టను దర్శించి.
2: మహారాణి అన్నపూర్ణాదేవి వారు వస్తున్నారు. మీరు పారిపోండి, పారిపోండి. మహారాణి వారికి నమస్కారం.
0: కాళింగ, ఇచ్చట పాడిన గాయకుడు ఎక్కడా?
2: గాయకుడా? ఎవరూ రాలేదు మహారాణి.
0: ఇప్పటి వరకు వినిపించిన మురళీ గానము? నీవు మురళిని వాయించినావా?
2: మురళీ గానమా? ఎవరో బికారి ఆ మూల కూర్చుని వీణు ఊదినాడమ్మా. కోపం వచ్చి తరువు వేసినాను. వాడికెప్పుడూ ఆ మురళి పిచ్చు తల్లి. క్షమించండి తల్లి, ఇంకెప్పుడు ఆ బికారి విధవను రానియను తోటలోనికి.
0: అతడు బికారి కాడు, మహాగాయకుడు. మరల కనిపించిన అంతఃపురమునకు కొరిరమ్ము.
2: అటులనే తల్లి.
0: పదమల్లిక, ప్రభువులు వచ్చి ఉందిరేమో.

0: మదనై వెళ్ళిన నాకు ఇంత ఘోరమైన శిక్ష వేయకండి. ప్రభు ప్రభు, వెళ్ళిపోయారా? నా ప్రేమ కథ ముగిసింది మల్లిక. ఈ అవమానం భరించరానిది. నేను బ్రతకటం అనవసరం. నా ప్రభువు నన్ను అపరాధి చేసి వెళ్ళిపోయారు.
1: నేను చెప్పాను కదా మహారాణి, మగజాతంతా ఒక్కటి. శంకాపిశాచం ఆవహిస్తే ఎవరాపగలరు? అందులా ప్రభువులు.
0: నేను మరణించవలసిందే మల్లిక.
1: ఇప్పుడు మరణిస్తే ఈ కళంకం ఇలాగే నిలిచిపోతుంది. కాలమే ఈ గాయాన్ని మాన్పుతుంది. ప్రభువులు తమ తప్పు తెలుసుకుంటారు. అప్పుడు పశ్చాత్తాపడక తప్పదు.

0: మహామంత్రుల వారు దర్శనం కోరుతున్నారు ప్రభు.
1: ఏమి ప్రభు, అసమయమును వర్తమానము పంపి పిలిపించిన కారణము గొప్పదిగా నుండవచ్చును.
2: అప్పాజీ, హృదయవదారకమైన ఈ విషయము మీకు నేనెట్లు తెలుపగలను?
1: ప్రభువులంతా బాధ చెందవలసిన విషయము నాకు ఆకలింపునకు రాకపోవడం.
2: అవి మీ ఊహింపని విషయాలు అప్పాజీ.
1: అవి రాజ్యపాలనా సంబంధులై ఉండకపోవచ్చు.
2: అవును అప్పాజీ, ఇది స్వవిషయం. ఈ దారుణ పరిణామం మా యశస్సుకే కళంకం ఆపాదించున్నది.
1: ప్రభువులు రాణులలో ఎవరినైనా శంకించుచున్నారా?
2: అమాచ్యులు పరెంగిదావగాహులు.
1: అతి భయంకర పరిణామము. దోషి ఎవరు ప్రభు?
2: ఆ గజపతి పుత్రిక అన్నపూర్ణ.
1: పట్టమహిషి అన్నపూర్ణ దోషియా? అగ్నికి చెదలు పట్టున. ప్రభు, చెత్తటలో పొరపాటున్నది.
2: అప్పాజీ, మేమే ప్రత్యక్ష సాక్షులము, పొరపాటునకు అవకాశమే లేదు అప్పాజీ.
1: అర్థమనుర్చుకునుటలో ఈ వైపరీత్యము సంభవించి ఉండవచ్చును.
2: అంత త్వరపడి నిర్ణయమునకు వచ్చుట జరగలేదు. ఆమెలో నా వంశమునకు సంబంధించిన కళంకము మాయలేదు. అది ఆమె మాటలలో ధ్వనించినది.
1: ఆ సమయము ఆ క్రోధము ప్రభువులనట్లా ఆలోచింపచేసి ఉండును.
2: అమాత్యులు మమ్మ అవమానించుతున్నారు. అర్ధరాత్రి రహస్య మార్గమున ఉద్యానవనమునకు ప్రయాణించినది. కళావ్యాజముతో అసూర్యం పస్య అకార్యకరణమున కొడగట్టినది.
1: మహారాణి నిజంగా అపరాధి కాకపోవచ్చు. తమ రాక గురించి తెలిసి కూడా దోషిగా దొరికిపోవడంలోనే ఆమె నిర్దోషిత్వము వెల్లడియగుచున్నది. చెచ్చటను పొరపాటున్నది.
2: ఆమె అపరాధి. ఎప్పుడూ న్యాయాన్నే కోరుకునే మా హృదయమే సాక్ష్యం. అప్పాజీ, వెంటనే ఆమెను పుట్టినింటికి పంపివేయడు.
1: ప్రభువులు త్వరపడబోతున్నది. కొంతకాలము తాము ఓర్చుకున్న వలయం.
2: ఆమె నిర్దోషి అని రుజువుగనంత వరకు ఆమెను నా అంతఃపురము నుండి తప్పింపుడు. ఇక మీరు వెళ్ళవచ్చు.
1: అటులనే, కానీ ఈ విషయమై ప్రభువులు మనసును గాయపరుచుకుని తీవ్రతర నిర్ణయములకు రారని భావింతును. సెలవు.
3: ఎంత దురదృష్టవంతురాలను మల్లిక, నే కన్న కలలన్నీ కళ్ళలైపోయినవి. ఆ గానము నాకేళ వినబడవలయును. ప్రభువులు వచ్చు వేళయని తెలిసియు నేనా గాయకుని చూడగోరుట విధికృతము. ప్రభువెంత సంకుచితముగా ఆలోచించినారు.
4: ఆ కోపంలో ప్రభువులు ఎట్టి నిర్ణయమును అనొచ్చునో?
3: మరణశిక్ష కన్నా పెద్ద శిక్ష లేదు కదా, నేనందుకు సిద్ధము. దోషమునర్పక అపరాధిగా నిర్ణయించబడినదానను. విధి నిర్ణయమును తప్పింపలేము కదా.
4: అమ్మా, మహామంత్రులు వచ్చినట్లున్నారు.
3: రమ్మను మల్లిక. మహామంత్రులకు నమస్కారము. ఈ నిరపరాధికి శిక్ష వినిపించవచ్చినారా? వినిపింపుడు. నేను సిద్ధముగానున్నాను.
1: మహారాణి, అసలు జరిగినదేమి?
4: నేను చెప్పేది రామాత్య, ఉద్యానవనములో ఎవరో గాయకుడు మురళిని మ్రోగించగా ఆ గానానికి మహారాణి వారు పరవశులై ఆ గాయకుని చూడటానికి బయలుదేరారు. నేను అది సమయం కాదని వారించాను. మహారాణి అంతటి గాయకుడిని చూడాలనే కాంక్షతో బయలుదేరితే నేను వెంట నడిచాను.

0: అక్కడ గాయకుడు లేడు. తిరిగి వచ్చేసరికి ప్రభువులు వచ్చి ఉన్నారు.
1: ఆ పాట తీరు, రాగ ప్రస్తారము మా గురువులు లక్ష్మీధర దేశకులు పలికించినట్లున్నది. ఉత్కంఠ నాపు కొనసాగక ఈ సుడుగుండమున పడిపోయినాను.
2: లక్ష్మీధరులే పాడినట్లున్నదా?
3: ఎవరక్కడ? తోటమాలి కళింగుని బంధించి మా రహస్యాగారమున ప్రవేశపెట్టుము.
0: అప్పాజీ, నా నిర్దోషిత్వాన్ని ఏ విధంగా నిరూపించుకునేది? ఇక నా ప్రభు నా ముఖాన్ని చూడరా అప్పాజీ.
3: అమ్మా, ఈ క్రోధము తాత్కాలికం. నిర్దోషివైన నిన్ను శిక్షించి మహారాజు సుఖపడలేడు. ఆయన అంతరాత్మ అతన్ని బాధిస్తున్నది.
0: నాకు ప్రభువులు శిక్ష విధించినారా?
3: అవునమ్మా, మీ తండ్రి ఇంట విడిచి రమ్మని ఆజ్ఞ. నేను మీకు తండ్రి వంటి వాడను మహారాణి.
0: ఆపదలు ఆదరించిన వారే తల్లిదండ్రులు. నేను సంసిద్ధురాలనప్పాజీ.

0: గూఢచారాధ్యక్షులు ఈ విషయమై ఏమి చెప్పెదరు?
1: తోటమాలి కాళింగుని బంధించినాము. పెద్ద కుట్రయే జరిగిపోయినది. ఆ సమయమున సంగీతలోనుడైన మహారాజును ఆకర్షించి హత్య చేయుటకై వీరభద్ర గజపతి యొనొచ్చిన కుట్రాది. కాని రాజుకు బదులు మహారాణి ప్రవేశించింది ఆ వలయంలో. ఆమె తమను గుర్తించునను భయంతో వాళ్ళు పారిపోయారు. ఆ గాయకుడు ఎవరో కాదు, లక్ష్మీధర శిష్యుడు ఆనందుడు.
0: రాజరక్షణమునొచ్చి విజయనగర సామ్రాజ్యము అల్లకల్లోలము కాకుండా కాపాడిన మహారాణి అపరాధిగా శిక్షింపబడినది. దానికి నేను సాక్షిని, శిక్షణములు పరిచిన వాడను. అహో, రాజకీయం ఎంత పాపపు ఇష్టము.
2: పెద్దల కవీశ్వరులు, తిమ్మల కవీశ్వరులు దర్శనము కోరుతున్నారు.
0: వారిని ప్రవేశపెట్టము. గూఢచారాధ్యక్ష, ఇది రహస్యం, నీదిక వెళ్ళిపోవచ్చు.
1: సెలవు మహామంత్రి.
3: మహామంత్రులకు నమస్కారం.
0: ఊరకరారు పండితులు ఇర్విని మంత్రుల ఇంటి ఛాయకుంది. మహాపండితులారా, కూర్చుండు.
3: మహామంత్రులు కవిత్వం అల్లుచున్నారు.
0: అది సహవాస దోషము కదా.
3: మహామంత్రులు క్షమింపవలయను. నేను అరణపు కవిని. మా అన్నపూర్ణ విషయమై తామేమీ ఆలోచించుతున్నారు?
0: తిమ్మన, అది అంతఃపురమునకు సంబంధించిన విషయము. మహారాజుల హృదయము గాయమైనది రెండు విధముల. మహారాణి తన వంశమును హేళనమునొచ్చినట్లు రాయలర్థమునొచ్చుకుని నాడు.
3: మహారాణి నిరపరాధ, నిర్హేతుకముగా శిక్షింపబడినది.
0: అంతియే కాదు తిమ్మన, మహారాజు హత్య చేయబడకుండా రక్షించి తాను రాజద్రోహిగా శిక్షింపబడినది.
4: మహారాజుపై కుట్ర జరిగినదా?
0: అవును పెద్దనా, ఆ విషయములిప్పుడు బయటపడరాదు. అది రాజ్య భద్రతకు అవసరం.
3: మరి మహారాణి అట్లు కుమిలిపోవలసిందేనా?
0: మహారాజు కూడా ఈ విషయమై ఆవేదన నందుచున్నాడు. మహారాణి నిరపరాధియాయనున్నది రాయల అనుమానము. ఆ అనుమానము పెరిగి పెరిగి బయటకు రావలయును.
4: మహారాజును సంగీతలో ఉండే కదా, దానిని ఆధారం నుర్చుకుని తామేల మహారాజును మందలింపరాదు.
0: ఆలోచన బాగుగానే ఉన్నది. మహారాజును ఆకర్షింపగల సంగీతవేత్త ఉండవలయును కదా పెద్దనా.
4: భట్టుమూర్తి సంగీత సాధకుడు, వీణావాద్య నిపుణుడు, వేణువునందు అత్యంత సమర్థుడు, కవి కూడా.
0: పెద్దనా, నీ ఆలోచనము బాగున్నది. ఆచరణ మందుంచుటకు ప్రయత్నింపు, లాభము కలగవచ్చును. ఆ జీవికా జీవులను కల్పిన కీర్తి దక్కును. మహారాణి తన స్థానమునకు చేరును.
4: తమ యాజ్ఞ అయినది కదా, నా ప్రయత్నం ఫలించగలదు. సెలవు తీసుకుందాం.
0: మంచిది.

0: ಅನ್ನಪೂರ್ಣ ಪ್ರೇಮೈಕ ಜೀವಿ, ಆಮೆ ಅಪರಾಧಿಯ? ಆನಾಡು ಉದಯಗೈದ ದುರ್ಗಮ್ಮನ
1: ಅನ್ನಪೂರ್ಣ, ನೀವು ಪಂಪಿನ ಅಗ್ನಿಜ್ಯೋತನುಡು, ನೀ ಪ್ರಣಯವನ್ನು ಮಾಕೆರೆಂಗಿಚ್ಚಿನಾಡು.
0: ಇಂತಟಿ ಅಂದಾಲ ರಾಸಿನಿ ಪ್ರಣಯ ಹೃದಯ ನೆವರು ಒದಲುಕೊಂದರು. ಎಟ್ಲೈನನ್ನು ನಿನ್ನ ಜಯಿಸಿಕೊನಿ ನಾನು.
2: నేనరుచుకున్న పూర్వ పుణ్యమే బ్రాహ్మణ రూపమున ప్రత్యక్షమై నా వాంఛిత మీడేర్చినది ప్రభు.
3: ఏమైనను, ఆ కృష్ణుని వలే ఈ కృష్ణునకు రాక్షస వివాహమే అయినది.
2: క్షత్రియులకు అదే ఉచితమైనది.
0: ఆనంద గజపతులు మా క్షత్రియత్వమును శంకించినట్లు మాకు వినికిడి.
2: అది ఓర్వలేనితనము. తనకంటే గొప్పవారి ఎందు లేని నూనెతను ఆపాదించి ఆత్మవంచనతో తృప్తి పడుటయ్యది. నాగమాంబాదేవి అభిజనము లోకవిదితము. నేను తమ దాసిగా జీవింపానుజ్ఞ కోరుచున్నాను ప్రభు.
0: విజయనగర సామ్రాజ్య పట్టమహిషివి, కంఠ దీరడరాదు.
2: అదృష్టవంతురాలను ప్రభు.

అన్నపూర్ణ, శంకాగ్రస్త హృదయుడని నిన్ను దూరమునర్చుకున్నానేమోయని తప్పించుతున్నాను. ఈ శంఖ నన్ను అగ్నివలే కాల్చివైచుచున్నది, భరింపజాలని వేదన.

ఓహో, ఎంత చక్కటి ఆలాపన. అన్యాపదేశముగా విరహిణి తన ప్రియుని దూరుచున్నది.

ఎంత గంభీరమగు భావము, ఎంత మధురమగు ఉపమానము! ఆ కంఠమెచ్చటను విన్నట్లున్నది. ఎవరా పాడిన యువతి? ఎందరు గాయకుల గానము వినియుండలేదు? ఇంతగా హృదయమును కదిలించుచున్నది ఈ గానము. అఖండ ప్రతిభా సంపన్నుడా గాయకుడు, సంగీత తపస్విని ఆ గాయని, అత్యుత్తమమైన కవిత్వమది.

0: ఏనుగానమును నిరోధింపకు. ఏ రసలోకములకో పోయి ఆనందించు మమ్ము నిరుత్సాహపరపుకు.
1: ప్రభువులకు నమస్కారం. తాము కోరిన ఈ సేవకుడు తమ పాదముల కడుకురాడా ప్రభు.
0: నువ్వొక కళామూర్తివి. ఇంతటి గాన నైపుణ్యం ఉన్న నీవు సేవకుడు కారాదు. నీవెవరవు యువకుడా?
1: ప్రభువుల దయను కోరిన తమ ప్రజాకోటిలోని వాడను.
0: ఇంతటి హృదయానందకరమగు వేణుగానం ఎక్కడ నేర్చితివి?
1: సంగీత కవిత్వములు మా వంశ విద్యలు ప్రభు.
0: కృతార్థుడవయ్యా.
1: ప్రభువులు అర్ధరాత్రమును ఒంటరిగా ఎరుదించినారు.
0: అవును, నీ గానమాధుర్యం అంతవరకు మమ్మ ఆలోచింపనీయలేదు.
1: చక్రవర్తులు గానలోల హృదయులు, అయినను కర్తవ్యమును విస్మరించినారు.
0: గాయకుడా, దీనికై శిక్షింపబడవలసిన వాడవు నీవు. నీ గానమాధుర్యమే నన్నింత దనుక కొనువచ్చినది.
1: అటులైన ప్రభువులు విధించు శిక్షకు సంసిద్ధుడు.
0: శిక్ష విధింతును. నీ గానము వినిపించి నా క్షుభిత హృదయమును ఆశ్వాసించినావు. నీ కవిత్వము వినిపించి సంతోషింపచేయుటయే నీకు శిక్ష.
1: ధన్యుడను ప్రభు. వినుడు.
2: అధరీభూత జయంత కంతు సుకుమారాకారం రాకార జ

ಗೃಹದ್ವಿತಯ ಸೇವಾಚಾರ ವಾಚಾರಮ ಮಧುರಾಶೇಷ ವಿಶೇಷ ಭೂ

0: యువకుడ ధన్యుడవు, వాణి నీ రసనపై నాట్యమాడుచున్నది. నీ గానం అత్యద్భుతము, నీ గానమునకు బహుకృతి అవసరము. కోరుకొనము, ఆంధ్ర సార్వభౌముడు నీ కోరిక నెరవేర్చగలడు.
1: కళకు హృదయానందమే ప్రతిఫలము. నా కవిత్వ గానములను తాము మెచ్చుకునుటయే నాకు బహుకరణము.
0: నా ఆనందము కొరకైనా నువ్వొక కోరిక కోరవలయను. నీ వెనుక గీతికి నాలపించిన ఆమె కూడా బహుమతి కర్హురాలు.
2: ప్రభువులు నా కోరికను కూడా తీర్చుదరా.
0: రాజనర్తకి మేఖల ఇచ్చటనా? మేఖల, ఈ అర్ధరాత్రి ఈ గానము, ఈ వేణుని స్వనములు, ఇవి నాకు అర్థమగుటలేదు.
2: క్షమింపుడు ప్రభువులు, తమకు బాధాకరమైనను నేనొక విషయము చెప్పక తప్పదు.
0: ఏమిటది మేఖల?
2: తీర హృదయులు మహారాజులు అట్టివారే అర్ధరాత్రి సమయమని అయినా చూడక అంగరక్షకులు లేకుండా నిచ్చిన ప్రదేశంలోనికి సంగీతము చేయని ఆకర్షింపబడి వచ్చినారు.
0: అవునది పొరపాటే.
2: అబల కళోద్విగ్న హృదయ గానలోలయైన మహారాణి అన్నపూర్ణాదేవి గానము చే నాకర్షింపబడినదనినా? శంకింతురా ప్రభు, మీచే నిరాకరింపబడి ఆ పతివ్రత ఎంత కుమిలి కృషించిపోతున్నదో తాము గ్రహింపగలరా? ఆ కళంకరహితను కళంకినగా చిత్రించుట ధర్మమా? యోచింపుడు ప్రభు, యోచింపుడు.
0: మేఖల, అనుమాన పిశాచం ఆవరించి అమాయకురాలను అనుమానించి అవమానించిన నాకు కనువిప్పు కలిగించినారు. ఇంతకు ఈ నాటకమునకు సూత్రధారులెవరు?
2: పెద్దనామాత్యులు ప్రభు.
3: ప్రభువులకు నమస్సుమాంజలి.
0: పెద్దన, ఆ భృంగ గీతిక రచయిత ఎవరు?
3: మహారాణి అన్నపూర్ణాదేవి వారు.
0: అంతటి సరళ హృదయను బాధించి అపరాధినైనాను పెద్దన. నా హృదయమునకు రంపప్ప కోత అయినది.
4: రండి అప్పాజీ, తమకు కూడా ఈ కుట్ర ఎందు భాగమున్నదా?
5: అసలు కుట్ర మొదట జరిగినది. కుట్రదారులను బంధించినాను. ఇది అంతర్గతమైన కుట్ర. ఈ కుట్రదారులను బహూకరింపవలయును.
0: మహామంత్రుల మాటలు అర్థమగుటలేదు.
5: తమను ఉద్యానవనములోనికి ఆకర్షించి హత్య చేయుటకు వీరభద్ర గజపతి కుట్ర పన్నినాడు. తమకు బదులు మహారాణి ఆకర్షింపబడి అతడ కరిగినది. కుట్రదారులు పారిపోయి మాకు దొరికినారు. రాజరక్షణమునొచ్చిన మహారాణి రాజద్రోహిగా బహిష్కరింపబడినది.
0: క్షమించుడప్పాజీ.
5: మహారాణి అన్నపూర్ణాదేవి తమ తండ్రి ఇంటి నుండి అంతఃపురమున కరిగినది.
3: తాము అప్పాజీ వారు కదా.
0: గ్రహించినాను, స్వయముగా గ్రహించినట్లు అనర్చినారు మహామంత్రులు. ఈ గాయకుడు నా కనులు తెరిపించినాడు.
3: ఈతడు భట్టుమూర్తి, కవియు గాయకుడును.
0: పెద్దన, ఈతడు మణిపూస వంటి యువకుడు. మన ఆస్థానమున ప్రవేశపెట్టుము. యువకవి, నీ పద్యమునకు తగిన పసదనము కాది హారము.
1: ధన్యుడను ప్రభు.
0: మేఖల, నీ కోరిక ఏమి?
2: మాకు కోరికలుండవు ప్రభు.
0: పెద్ద కవీశ్వరులు

0: తనకు రమణీప్రియ దూతిక కావలేనని కోరినారు. నిన్న అతనికిచ్చి వేయదలిచినాను రమణీప్రియ దూతికగా. నీకిష్టమేనా?
1: ప్రభువులాజ్ఞాపించిన తప్పదు కదా.
2: నిర్దోషి నాటిక విన్నారు. రచన శ్రీ జి ఆంజనేయులు. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు శ్రీ అర్జాసూర్య ప్రకాశరావు, అప్పాజీ శ్రీ శ్రవణం వెంకటకృష్ణారావు, భట్టుమూర్తి శ్రీ పివి కృష్ణారెడ్డి, గూఢచారి శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణ, తోటమాలి శ్రీ ఎస్ఎస్కే సోమయాజులు, పెద్దల శ్రీ గొడ్డంటి నాగకోటేశ్వరరావు, తిమ్మన శ్రీ నల్లూరు వేణుగోపాల్, గూఢచారి అధ్యక్షుడు శ్రీ బోయినపల్లి రామారావు, దేవారికుడు శ్రీ పివి సుబ్బారావు, అన్నపూర్ణ శ్రీమతి ఎస్కే కోమల కనకదుర్గ, మేఖల శ్రీమతి లంకా అన్నపూర్ణాదేవి, మల్లిక శ్రీమతి దాసరి రమాదేవి, నిర్వహణ శ్రీ కోకా సంజీవరావు.
3: శ్రోతలు ఇంతవరకు నిర్దోషి నాటిక విన్నారు. రేపు ఇదే సమయంలో ప్రసారమయ్యే నాటిక శిశిర శిబిరం. రచన శ్రీ ఎం భాస్కర్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

0: సంధ్యారాగం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు, టాలీవుడ్ విమర్శకుడు, అనలిస్టుగా ప్రశంసనీయుడు అయిన టాలీవుడ్ దార్శనికుడు అయిన శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారి దర్శకత్వంలో నిర్మాణంలో వచ్చినటువంటి సినిమా చిత్రాల నుండి పాటలు వినిపిస్తుంది ఈ సంధ్యారాగం. కళారంగంలో కళాతృష్ణతో ఒక కళాకారుడు ఎదిగినప్పుడు ఆ కళాకారుడి యొక్క కళా తపస్సును ఆ సమాజం గుర్తించగలుగుతుంది, నీరాజనాలను అందివ్వగలుగుతుంది, గొప్ప గుర్తింపును ప్రసాదించగలుగుతుంది. అందుకే అన్నారు త్యాగయ్య, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని. నిజమే, వసుదైక కుటుంబంలా ఉన్న కళారంగంలో ప్రతి కళాకారుడిని తన ఒడిలో చోటిస్తుంది కళామతల్లి. కొందరు పూర్వతరాల నేపథ్య చరిత్రతో తొందరగా గుర్తింపును పొందగలిగితే, మరికొందరు నిరంతర శ్రమతో తమల్లోని కళాతృష్టును వెండి తెరపై ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. మరికొందరు ఎర్రతివాచీపై తమ ప్రతిభను చాటుకుంటూ ఉంటారు. ఎవరు ఎటు పయనించినా చివరకు గెలవాల్సిందే సగటు ప్రేక్షకుడి మనస్సును. ఈ పరంపరలో తండ్రి గొప్ప నిర్మాత, తన సోదరుడు చిత్రదర్శకుడు. ఎర్రతివాచిపై నడిచే అవకాశమున్నా తనలోని ప్రతిభతోనే గుర్తింపు పొందిన నిర్మాత, దర్శకుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలను నిర్మించారు, ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. వెండి తెరపై అతి కొద్ది చిత్రాలలో నటించి తమలోని నటనను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారు నంది అవార్డును గెలుచుకున్నారు, అలాగే జీవితకాల పురస్కార అవార్డును పొందారు. మరి నేటి సంధ్యారాగంలో తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగాను దర్శకత్వంలో విడుదలైనటువంటి కొన్ని సినిమాలలో పాటలు వినిపిస్తుంది సంధ్యారాగం. మరి ఈ పాటలు వినే ముందు ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను

0: బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా తన కెరియర్ను 1979 కోతలరాయుడు చిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత మొగుడు కావాలి 1980 నిర్మించి ప్రేక్షకుల ముందు ఘన విజయాన్ని పొందారు. ఈ రెండు కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో నటించి కమర్షియల్ విజయాన్ని సాధించినటువంటి సినిమాలు అతను. అలాగే అలజడి 1990, పచ్చని సంసారం 1993, స్వర్ణక్క 1998 వంటి విజయవంతమైన చిత్రాలను అందించి దర్శకత్వానికి కూడా తన ప్రతిభను చాటి మంచి మంచి సినిమాలను ప్రజల ముందుకు, ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చినటువంటి నిర్మాత భరద్వాజ. తొలి చిత్రంగా ఉన్నటువంటి కోతలరాయుడు చిత్రం నుంచి ఇప్పుడు పాట వినిపిస్తుంది సంధ్యారాగం.

తమ్మారెడ్డి భరద్వాజ సినీ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. మనం ముందుగానే అనుకున్నాం, ఎర్ర తివాచి ఉన్నా కూడా తనలోని ప్రతిభ ద్వారానే చిత్ర పరిశ్రమకు మంచి చిత్రాలను అందించారు తమ్మారెడ్డి భరద్వాజ. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి, వీరు రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న చిత్ర నిర్మాత.

ఆ రోజుల్లోనే వీరు చాలా గొప్ప నిర్మాతగా పేరు పొందారు. అలాగే అతని సోదరుడు లెనిన్ బాబు కూడా చిత్ర దర్శకుడు. మరి కుటుంబ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకుతో సంబంధం ఉండడం వల్ల తమ్మారెడ్డి భరత్ బాజా కూడా చిన్నప్పటి నుంచి వీటిపై మంచి అవగాహన రావడంతో వీటిపై ఆసక్తిని పెంపొందించే అవకాశాలు ఉన్నా కార్మిక సమస్యలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థి సంఘాల సమాఖ్యలో సభ్యుడు కావడం ఈ కారణాల వల్లనే అతను కార్మిక సంఘాల సమస్యల వైపు ఆకర్షితులు అయ్యారు. కెరియర్లో తర్వాత తెలుగు చిత్ర నిర్మాతలు చిత్ర కార్మిక సంఘాల మధ్య కూడా సంధానకర్తగా వారి యొక్క కెరియర్ని తీర్చిదిద్దుకోవడానికి ఈ వేదిక ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. తర్వాత మొగుడు కావాలి నిర్మించినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారి నిర్మాణంలో విడుదలైన చిత్రం మొగుడు కావాలి చిత్రం నుంచి ఇప్పుడు పాట వినిపిస్తుంది సంధ్యారాగం.

కడురావాలి కావాలి కడురావాలి ఒకడు కావాలి ఆడపిల్లకి ఈడస్తే

0: మొగుడు కావాలి మొగుడు కావాలి మొగుడు కావాలి.
1: ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖలో సివిల్ ఇంజనీర్గా అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీర్గా తన వృత్తిని నిర్వహిస్తూనే తమ్మారెడ్డి భరద్వాజ తనకు సినీ రంగంపై ఉన్న ఆసక్తితో తన కుమార్తె పేరు మీద చరిత చిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. నిర్మాతగా తొలి సినిమా కోతల రాయుడు వెండి తెరపై బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఎంతో విజయాన్ని సాధించింది. అలాగే రెండవ చిత్రం కోతల రాయుడు

అది కూడా మంచి బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో ఇంకా తిరుగులేని ప్రయాణంతో తన కెరియర్ని ప్రారంభించారు తమ్మారెడ్డి భరద్వాజ. మరి 1989లో మాలాశ్రీ నటించిన మన్మథ సామ్రాజ్యం చిత్రంతో భరద్వాజ దర్శకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. దర్శకుడిగా ఆయన రెండవ చిత్రం అలజడి. ఇది 1999లో దర్శకత్వం చేపట్టి వాణిజ్యపరంగా విజయం సాధించిన చిత్రం.

నాణానికి రెండు వైపులా ఉన్నట్టే ప్రతి ఒక్కరి జీవితంలో వెలిగి వెలుగు చీకటులు జయపరాజయాలుండడం సర్వసాధారణం. అయితే తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా పేరు సంపాదించుకున్న తర్వాత హిందీ సినిమా బాజీగర్ను తెలుగులో రీమేక్ చేసి నిర్మించి దర్శకత్వం వహించారు. అయితే

ఈ సినిమా పెద్ద ఆర్థిక నష్టాన్ని కలిగించింది భరద్వాజకు. తర్వాత కోలుకోలేని దెబ్బతో సినీ రంగానికి బహుదూరంగా వెళ్ళిపోయారు. ఏది ఏమైనా కళామ తల్లి తన బిడ్డను తన ఒడిలో ఏ విధంగా ఒదిగించుకుంటుందంటే, ఎన్ని పరాజయాల పాలైనా ఎక్కడో చోట ఒక విజయాన్ని అందించి మరలా నిలబెడుతుంది. అందుకే కళామ తల్లిని నమ్ముకున్నవాడు ఎవ్వరూ నష్టపోరు అనేది ఒక నానుడైతే కళాకారుల్లో ఉంటుంది. మరి బాజీగర్ చిత్రం అందించిన నష్టాన్ని పూడ్చుకోలేని పరిస్థితుల్లో చలనచిత్ర పరిశ్రమ నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా తను మరలా

అనుకున్నవాడు ఎవ్వరూ నష్టపోరు అనేది ఒక నానుడైతే కళాకారుల్లో ఉంటుంది. మరి బాజీగర్ చిత్రం అందించిన నష్టాన్ని పూడ్చుకోలేని పరిస్థితుల్లో చలనచిత్ర పరిశ్రమ నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా తను మరలా 3 ఏళ్ల తర్వాత వచ్చి స్వర్ణక్క చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించి విజయాన్ని పొంది ఆర్థికంగా లాభాల బాటలోకి వెళ్ళిపోయారు తమ్మారెడ్డి భరద్వాజ.

తమ్మారెడ్డి భరద్వాజ 2006 పోతే పోని చిత్రానికి దర్శకత్వం వహించి ఉత్తమ చలనచిత్ర అవార్డును పొందారు. దీనితో పాటు నంది అవార్డును అంటే గోల్డ్ విభాగంలో నంది అవార్డును పొందారు. నటుడిగా అతి కొద్ది సినిమాలలో కొద్ది ఫ్రేమ్స్లోనే కనిపించి తనలోని నటనా చాపల్యాన్ని తీర్చుకున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. నిర్మాతగా దర్శకుడిగా నేడు చిత్ర పరిశ్రమలకు దూరమైనప్పటికీ సినీ రంగ కార్మిక సమస్యలకు సారథిగా ఒక అనలిస్టుగా తన పాత్రను నేటికీ పోషిస్తూనే ఉన్నారు. అడపాదడప సోషల్ మీడియాలో కూడా తన యొక్క విమర్శనాత్మక ధోరణితో చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తూ ఒక సారథిగా కార్మికులకు తోడుగా ఉంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ.

చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో జయాపజయాలను చవిచూసినప్పటికీ తరగని ఆత్మస్థైర్యంతో చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాల నుండి పాటలు విన్నారు సంధ్యారాగం కార్యక్రమంలో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నేటి సాయంత్రం కర్నూలు కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 6:25 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె సీమలు కార్యక్రమం వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో జీవాల్లో చూడు శాతం పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ పి పుష్పలత గారి ప్రసంగం. అనంతరం సంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ, మార్కెట్ ధరలు తదితర అంశాలు వినవచ్చు పల్లె సీమలు కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో కార్యక్రమాన్ని వినవచ్చు. 8:00 జానపద సంగీతం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో శ్రీమతి ఎన్ ఫరీదమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి. 9:15 స్పాట్లైట్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 10:00 ఏకచిత్రగానం శీర్షికన ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వినవచ్చు. ఇక 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ రాకతో రాయలసీమ ప్రాంతంలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ స్టీల్ ప్లాంట్ కోసం 1,100 ఎకరాల భూమిని ఇచ్చామని, సుమారు 16,000 కోట్ల రూపాయలతో మొదటి 2 విడతల ఉక్కు కర్మాగార పనులకు నాంది పలికామని చెప్పారు. సోలార్ ఎనర్జీకి 20,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని, 2 విడతల్లో కలిపి మొత్తం 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా వచ్చే 15 ఆగస్టులోగా 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రపంచంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ తయారవుతుంది. దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ 2 కలిపి 40,000 కోట్ల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. ఇంకొక పక్కన స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, కడవన డిఫెన్స్ కావాల్సిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఈ రాయలసీమ నుంచి ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తూ ఉంది.

0: రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తోందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. రైతులనుద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, వారికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మొదటి దశలో 535 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాకతో ఎస్కోట నియోజకవర్గం పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభానికి సిద్దంగా ఉందని, పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయని మంత్రి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 15.33 కోట్ల రూపాయలతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనుంది. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో 1023 లిఫ్ట్ స్కీములు ఉంటే వాటిలో కేవలం 166 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. దెబ్బతిన్న లిఫ్ట్ స్కీముల మరమ్మతులతో పాటు 10 ఏళ్ల నిర్వహణ పనులు చేసేలా 4,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి లక్షలాది మంది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేస్తూ,
1: ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రైతుకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు 100,000 కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. మెయింటెనెన్స్ కి ఈ 2 సంవత్సరాల్లోనే 1216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతం, సకాలంలో పోర్టు ఆధారిత అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. మూలపేట పోర్టు అభివృద్దిలో విశాఖపట్నం పోర్టు అథారిటీ భాగస్వామ్యం, రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూముల కేటాయింపులో కేంద్రం సహకారం అందించాలని కోరారు. సాగర్ మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టుకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్మాల 2.0 కింద ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, దుగ్గరాజపట్నం మెగాషిప్ బిల్డింగ్ క్లస్టర్కు సహకారం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మారిటైమ్ మౌలిక సదుపాయాల కల్పనతో తూర్పు తీరంలో ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ శాతం పెంచాలని బీఎల్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వాటిని ఆర్ఓలు, ఏఈఆర్ఓలు పరిష్కరించాలన్నారు. 2025 ఓటరు జాబితా తప్పనిసరిగా బీఎల్ఓల దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ పేర్కొంటూ,
2: ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50%, కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశ ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫార్మ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2002 లిస్ట్ లో ఉన్న ఓటర్స్ ని వాళ్ళు 2002 లిస్ట్ లో ఎక్కడ వాళ్ళు ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్ లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్

0: లో ఉన్నారు, ఫిల్ చేస్తే ఈజీగా ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు.
1: 3 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడుపల్లె మండలం పొగురుపల్లె గ్రామానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. అక్కడ 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ABIS ప్రోటీన్స్ పరిశ్రమను ప్రారంభించారు. యూనిట్ పనితీరును కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. 30.75 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ABIS పరిశ్రమ ద్వారా 1,400 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ప్రారంభ దశలోనే 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక కోళ్ల పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. హజ్ యాత్ర 2026కు సంబంధించి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంపై హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్త.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. రేపు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఎం మధుసూదనాచార్యులు వారి హితోక్తులు తెలుసుకోవచ్చు. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతి రేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ అంశం గురించి శ్రీ సి శంకర్ గారి ప్రసంగం, తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. అలాగే రేపు ఉదయం 8:00 హిందీలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:30 చిత్రాంచలి తెలుగు ఫీలింగ్ గీతాలు. రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. 10:15 ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వినవచ్చు. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు కొనసాగింపు. రేపు మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి ముంబై వారి కార్యక్రమాలు వింటారు.

మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వినవచ్చు. ఇవి రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు సాయంత్రం నుండి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి శిశిర శిబిరం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎం భాస్కర్, నిర్వహణ శ్రీ ఎ బాలకృష్ణ. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక రేపు రాత్రి 7:15 కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా సన్నజీవాల్లో తొలకరి వర్షాలకు వచ్చే వ్యాధులు నివారణ ఈ అంశం గురించి కర్నూలు పశు వైద్య నిర్ధారణ కేంద్రం పశు వైద్యులు డాక్టర్ ఐ కార్తికేయ లక్ష్మి గారి ప్రసంగం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు తదితర అంశాలు వినవచ్చు కిసాన్ వాణి కార్యక్రమంలో. అలాగే రేపు రాత్రి 7:45 మహిళా ప్రభ కార్యక్రమంలో ప్రపంచ ప్రగతిలో మహిళల పాత్ర ఈ అంశం గురించి శ్రీమతి గంధం అరుణా గారి ప్రసంగం. 8:00 హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం రేపు రాత్రి 8:00 వినవచ్చు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 గజల్స్ శీర్షికన డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించి ఆలపించిన తెలుగు గజల్స్ ప్రసారమవుతాయి. రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన యజ్ఞం చిత్రం నుంచి పాటలు వినవచ్చు. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇప్పుడు ఒక ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. మరి అభిరుచి కార్యక్రమంలో ముందుగా శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారండి. వీరు కోరుతున్న పాట ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాటను వినిపించండి, ఎలా చెప్పను చిత్రం నుండి అని కోరుతున్నారు. మరి కోటి సంగీత సారథ్యంలో వేటూరి గీతాన్ని విని ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించారు. కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ఎలా చెప్పను చిత్రం నుంచి పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుక కుమారయ్య వారి కుటుంబ సభ్యులు అండి. వీరు కోరిన పాట ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ఉపజ్ఞ, ప్రణీత, నవిజ్ఞ వారి కుటుంబ సభ్యులండి. మరి వీరందరి కోరిక మేరకు ఆరో ప్రాణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతమిది. కె వీరు సంగీతం, వేటూరి సాహిత్యం.

అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మల్ల యాతయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారండి. వీరు కోరుతున్న పాట మనస్సులో మాట చిత్రం నుండి చిత్రపాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి ఎస్వి కృష్ణారెడ్డి స్వీయ సంగీత సారథ్యంలో చిత్రతో కలిసి పాడిన గీతం ఇది.

కార్యక్రమం తర్వాత శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపూరి కాలనీ నుండి వనమ శేఖర్ రేఖ లక్కీబాబు అవియ నవీన్ కుమార్ అశోక్ బాబు బ్లెసి శ్యామ్ వెంకటేష్ బాబు ఆకెల భర్ణపురం దశరథ్ వనజ బాలనరసింహ శ్రోతల

సాయిపూరి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెసి, శ్యామ్, వెంకటేష్ బాబు, ఆకెల, భర్ణపురం, దశరథ్, వనజ, బాల నరసింహాపూర్ శ్రోతలండి. వీరందరూ చంటి చిత్రం నుంచి చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరు గీతాన్ని చిత్ర ఆలపించిన పాట ఇది.

కార్యక్రమంలో చివరగా మనసంతా నువ్వే చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన గీతమిది. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగచ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వారి కుటుంబ సభ్యులండి. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం మనసంతా నువ్వే చిత్రం నుంచి పాట.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు శ్రీ సి వెంకటాచలం గానం చేసిన కుటుంబ సంక్షేమ గీతం వింటారు. గీతం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీ కండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీ కండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ది చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ది కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ ఇందులో 80% ప్రాథమిక నిధులు,

0: 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: सोलहवें वित्त आयोग की अनुशंसा के आलोक में राज्यों में कैसे तैयारी करें, कैसे परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सकें, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ధి పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్ధిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఏడాది నిర్దేశించుకున్న 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంధాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Our aim is not small. Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach 1 trillion, our goods export will have to increase from 440 to about 530, $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు. ఇవాళ్టి పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా జీవాల్లో చూడు శాతం పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ బి పుష్పలత గారి ప్రసంగం, అనంతరం మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద సంగీతం తదితర అంశాలు వినవచ్చు. మరి ముందుగా ఈ గీతం.

0: పల్లెసీమలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. జీవాల్లో చూడు శాతం పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ బి పుష్పలత గారి ప్రసంగం.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి పుష్పలత. ఈరోజు మనము జీవాలలో చూడు శాతం పెరగాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించుకుందాము. వాటిలో జీవాలు అంటే గొర్రెలు, మేకలు రెండు వస్తాయి, అంటే చిన్న జీవాలు. చిన్న జీవాల పెంపకం మన రాష్ట్రంలో తరతరాలుగా సాగుతుంది. ఇప్పుడు అన్ని వర్గాల వారు మేకలు, గొర్రెలు పెంపకం చేపట్టి జీవిస్తున్నారు. రాష్ట్రంలో 500,000కు పైగా కుటుంబాలు చిన్న జీవాల పెంపకంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. జీవాల పెంపకంలో అధిక లాభాలను పొందాలంటే ముఖ్యంగా వాటి చూడు శాతం పెరగాలి. వీటిల్లో పునరుత్పత్తి ప్రక్రియ వేగంగా ఉండటం వల్ల జీవాల మంద వేగంగా తక్కువ సమయంలో వృద్ధి చెంది లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మేకల్లో పునరుత్పత్తి వేగంగా ఉంటుంది. 18 మాసాల్లోనే మనం 2 ఈతలలో 2 నుంచి 3 పిల్లల్ని కనే శక్తి మేకలకు ఉంటుంది. ఇవి తక్కువ వయసులోనే ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి మనము ఇప్పుడు నేను చెప్పబోయే 7 అంశాలను పెంపకదారులు తెలుసుకొని వాటిని పాటిస్తే మనం జీవాలలో చూడు శాతం పురోగతి సాధించవచ్చు. ఈ 7 అంశాల్లో మొదటిది మేపు విధానం అంటే పోషణ, 2వది ఫ్లషింగ్ విధానం, 3వది జీవాలను ఎంపిక చేసే విధానం, 4వది మేకపోతు పొట్టేలు ఎంపిక, 5వది శ్రేష్టమైన పొట్టేలు పోతు జాతి లక్షణాలు, 6వది జీవాలు ఎదకు వచ్చే కాలం, 7వది గొర్రెలు మేకల్లో ఎద లక్షణాలు ఏంటి. ఈ 7 అంశాల్లో మొదటిది మేపు విధానం, వాటి యొక్క పోషణ. మేపు విధానం అనేది విస్తృత పద్ధతిలో పోషించడం, అంటే పూర్తిగా పచ్చిక బయల్లో మేపడం వల్ల జీవాల్ని క్రమ పద్ధతితో జత కలవడం, సంఖ్యలు

ఎక్కించడం, మందులు టీకాలు వేయించడం కష్టమవుతుంది. మేలు జాతిని అభివృద్ధి చేసుకోవడం వీలు పడదు. ఏ ఏ జీవాలు పొర్లినవో తెలుసుకోవడం కష్టం. పాక్షిక సంద్ర పద్ధతిలో జీవాల్ని కొద్ది సమయంలో పచ్చిక బయల్లో మేపి ఎక్కువ సమయం పాకల్లో ఉంచి మేత, దానా, నీరు అందిస్తూ ఉంటారు. జీవాలకు పోషక పదార్థాలన్నీ అంది త్వరగా ఎదుగుతాయి, బరువు తూగుతాయి, పునరుత్పత్తి ప్రమాణాలు వృద్ధి చెందుతాయి, వ్యాధుల బెడద తగ్గుతుంది. ఎదలో ఉన్న జీవాల్ని గుర్తించి శ్రేష్టమైన పొట్టేలు జత కలపడం వలన జాతి లక్షణాలు కలిగిన మంద వృద్ధి చెందుతుంది. రెండవది ఫ్లషింగ్ విధానం. అంటే జీవాలు జత కలిసే కాలానికి 2 నుంచి 4 వారాల ముందు నుంచి వాటి మేతలో 20% పోషకాలు సాధారణ బరువుకి సరిపడే మోతాదు కన్నా ఎక్కువ ఇవ్వాలి. ఈ పద్ధతిని మనం ఫ్లషింగ్ విధానం అంటాం. దీని ద్వారా మాంసాకృతుల లోపం ఉన్న జీవాలలో ఎదుగుదల బాగుండి మంచి ఫలితాలను సాధించగలం. శరీర స్థితి సూచిక అంటే BCS విధానంలో జీవాలు జత కలిసే సమయానికి 3 నుండి 3.5 సూచికను కలిగి ఉండాలి. ఫ్లషింగ్ విధానం ద్వారా ఈ రకమైన శరీర స్థితిని జీవాలలో సాధించవచ్చు. ఈ విధానంలో ముఖ్యంగా దానా మిశ్రమాన్ని ఒక గొర్రెకి 0.5 కేజీ నుంచి 1 కేజీ వరకు మేతతో పాటు ప్రతిరోజు అందించాలి. ధాతులోపం లేకుండా లవణ మిశ్రమాన్ని సమీకృత మిశ్రమ దానాతో అందించడం లేదా లవణ మిశ్రమ ఇటుకలను పాకలతో వేలాడదీయాలి. చూడి కాలానికి 2 నుంచి 4 వారాల ముందు మరియు 1-6 వారాల చూడి కాలంలో ఈ ఫ్లషింగ్ విధానం పాటించడం ద్వారా మందలో 10 నుంచి 20% పిల్లలు పెరుగుతాయి. చూడి 1 నెలలో జరిగే గర్భస్రావాల శాతం తగ్గుతుంది. కవల పిల్లలు లేదా 3 పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి. పిల్లలలో మరణాల శాతం తగ్గుతుంది. శరీరంలో ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం మొదలగు ధాతువులు, వైటమిన్ ఏ, వైటమిన్ ఇ, మాంసాకృతులు పెరగడం ద్వారా చూడి శాతం పెరుగుతుంది. గొర్రెలు సంవత్సరానికి 1 సారి బదులు 8 నుంచి 9 మాసాలకు, మేకలు 9 మాసాలకు బదులు 7 నుంచి 8 మాసాలకు 1 సారి పిల్లలను ఇస్తాయి ఈ ఫ్లషింగ్ విధానాన్ని పాటిస్తే. 3వది జీవాలను ఎంపిక చేసే విధానం. జీవాలను కొత్తగా కొనాలనుకున్నప్పుడు ఈ సూచనలు పాటించాలి. వాటిల్లో మన వాతావరణానికి సరిపోయే గొర్రెలు లేదా మేకల్ని ఎంపిక చేసుకోవాలి. జీవాల్ని సంతలో కాకుండా మందల దగ్గరికి వెళ్ళి కొనడం మంచిది. అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో గొర్రెలను మేకల్ని కొనకూడదు. జీవాల్ని కొనుగోలు చేసే సమయంలో గొర్రెలు మేకలు జాతి లక్షణాలు స్పష్టంగా ఉండాలి. ఆరోగ్యంగా చురుకుగా ఉండి పిల్లలకు పాలిచ్చే స్వభావం ఉన్న జీవాల్ని ఎంపిక చేసుకోవాలి. జననేంద్రియాలు అభివృద్ధి చెంది ఉండాలి. కవల పిల్లల సంతతి నుంచి వచ్చిన జీవాల్ని ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో కూడా కవల సంతతి పొందే అవకాశాలు ఉంటాయి. ఎంపిక చేసే జీవాలు ప్రతి ఏడాదికి 1 ఈత ఈనినట్లుగా ఉండాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న జీవాల్ని అంటే 2 నుంచి 4 పళ్ళు లేదా అంతకంటే ఎక్కువ పళ్ళు వేసిన వాటిని కొనాలి. సంతానోత్పత్తికి ఎంపిక చేసే గొర్రెలు మాత్రం మరీ సన్నగా లేదా లావుగా ఉండకూడదు. మేకపోతు పొట్టేళ్ళు ఎంపిక ఎలా చేసుకునేదనే చూద్దాము. జీవాల పెంపకంలో విత్తనం పొట్టేలు ప్రాముఖ్యత ఎంతో ఉంది. విత్తనం పొట్టేళ్ళు బట్టి మంద అభివృద్ధి 50% ఆధారపడి ఉంటుంది. అందుకే విత్తనం పొట్టేళ్ళు మందకు సగం బలం అంటారు. ఒక ఆడగొర్రె కానీ మేక నుండి సంవత్సర కాలంలో 1 లేదా 2 కంటే ఎక్కువ పిల్లలు పొందలేము. కానీ ఒక విత్తనపు పొట్టేళ్ళు సంవత్సర కాలంలో 30 నుంచి 50 పిల్లలు జన్మనించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యమైన పొట్టేలు కానీ మేకపోతును కానీ మనం ఎంపిక చేసుకోవడం అవసరం. శ్రేష్టమైన పొట్టేలు కానీ మేకపోతు కానీ మందలో ఉంటే శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగిన పిల్లలు జన్మనిస్తాయి. పుట్టిన పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. 5వది శ్రేష్టమైన పొట్టేలు మేక అంటే మేకపోతు జాతి లక్షణాలు ఎలా ఉంటే మనము కొనుగోలు చేయాలని చూద్దాం. విత్తనపు పొట్టేలు శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగి జీవకళ ఉట్టిపడుతుండాలి. చురుకుగా, బలిష్టంగా, మగతనం ఉట్టిపడేలా ఉండి మెరుగైన లైంగిక ఆసక్తి కలిగి ఉండాలి. శరీరం దృఢంగా, పుష్టిగా, కళ్ళు మెరుస్తూ ఉండాలి. కాళ్ళు బలంగా, గిట్టలు చక్కగా ఉండాలి. వృషణాలు 2 ఒకే పరిణామంలో సైజులో ఉండి వెనుక కాళ్ళ మధ్యలో సరిసమానంగా ఇమిడి ఉండాలి. శరీరానికి దగ్గరగా ఉండాలి మరియు వేలాడకూడదు. వృషణాలు పొట్ట లోపలికి నొక్కిపోయినట్లు ఉన్న పొట్టేళ్లను ఎంపిక చేయకూడదు. 2 నుంచి 4 పళ్ళు వేసిన పొట్టేళ్ళు కానీ మేకపోతును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. కవల పిల్ల

0: పిల్లలు కనే సంతతి నుండి పుట్టిన పొట్టేళ్లను ఎంచుకోవాలి. విబ్రియోసిస్, బ్రుసెల్లోసిస్ మొదలైన వ్యాధులు లేని పొట్టేళ్లను మనము ఎంచుకోకూడదు. సాధారణంగా మందలో పుట్టిన ఒక మగపిల్లనే విత్తనం పొట్టేలుగా జీవాల పెంపకదారులు వినియోగిస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. స్వంత రక్త సంబంధం నుండి పుట్టిన పిల్లలు బలహీనంగా, సంతానోత్పత్తికి పనికి రాకుండా, జన్యుపరమైన లోపాలతో పాటు వేరే లోపాలు కూడా ఉంటాయి. కాబట్టి పొట్టేళ్లను వేరే మంద నుండి, వేరే ప్రాంతం నుండి తెచ్చుకోవాలి. 2 సంవత్సరాల వయసు నిండిన పోతును మందలో దాటేందుకు వినియోగించాలి. ప్రతి 100 జీవాలకు కనీసం 4 పోతులు లేదా పొట్టేళ్లు తక్కువ కాకుండా మందలో ఉండేలా జాగ్రత్త వహించాలి. పొట్టేళ్లను ప్రతి 2 ఏళ్లకొకసారి మార్చాలి. ఒకవేళ మార్చకుండా ఉంటే ఆడజీవాలు ఆలస్యంగా పొర్లడం, ఈసుకొని పోవడం, పుట్టిన పిల్లలు బక్క చిక్కి ఉండటం, వృషణాలు లేని మగపిల్లలు జన్మించటం లాంటి అనర్థాలతో గొర్రెల మంద నాణ్యత జన్యుపరంగా క్షీణించే అవకాశం ఉంది. పొట్టేలు జీవాలు ఎదకొచ్చే కాలంలో మందతో కలిపి పంపిస్తే ఎదలో ఉన్న జీవాల్ని దాటుతాయి, చూడి జీవాల్ని పొడుస్తుంటాయి. ఎదలోని జీవాల్ని తరచుగా దాటడం వల్ల వీర్యం వృధా అయ్యి త్వరగా నిరసపడిపోయి లైంగిక ఆసక్తి కోల్పోతాయి. కాబట్టి పొట్టేళ్లు మంద నుంచి విడిగా ఉంచడం మంచిది. పొట్టేళ్లను 5 నుంచి 6 సంవత్సరముల వయసుకు మించి వాడకూడదు. వీర్యనాళాన్ని తీసివేసిన పొట్టేళ్లు మందలో ఉంచడం వలన అవి ఎదలో గల జీవాల్ని సులభంగా గుర్తుపడతాయి. విత్తనపు పొట్టేళ్లు వ్యాధులుంటే మందలోని జీవాలు ఈసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి 6 మాసాలకు ఒకసారి గర్భస్థ వ్యాధుల నిర్ధారణకు రక్త పరీక్షలు చేయించాలి. జత కలిపే కాలంలో పొట్టేళ్లు అదనంగా దాణా ఇవ్వాలి. 6వది, జీవాలు ఎదకు వచ్చే కాలం ఏంటనే చూద్దాం. గొర్రెలు కాలానుగుణంగా 2 సంవత్సరంలో 2 సార్లు ఎదకొస్తాయి. 80 నుంచి 90% గొర్రెలు వర్షాకాలంలోను, 10 నుంచి 20% గొర్రెలు జనవరి నుండి మార్చి నెల మధ్య కాలంలోను ఎదకొస్తాయి. మేకలు మాత్రం 1 సంవత్సరం పొడవునా ఎదకొచ్చినప్పటికీ జూలై నుండి సెప్టెంబర్ వరకు మాత్రం ఎక్కువగా ఎదకొస్తాయి. గొర్రెల్లో ఎదకాలం 24 గంటలు, మేకలలో 24 నుంచి 72 గంటలు ఉంటుంది. ఎదకు ఎదకు మధ్యకాలం 19 నుంచి 21 రోజులు ఉంటుంది. 7వది, గొర్రెలు మేకల్లో ఎద లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. గొర్రె కానీ మేక కానీ మేత సరిగ్గా తినకపోవడం, పాలు తగ్గడం, చికాకుగా ఉండటం, తోక కదిలిస్తుండటం, తరచుగా మూత్రం పోయటం, యోని ఉబ్బి స్రావాలు కారడం, అరుస్తూ ఉండటం, పోతు కోసం పొట్టేళ్ల కోసం వెంపర్లాడుతుంటాయి. ఈ లక్షణాలు ప్రారంభమైన 10 నుంచి 12 గంటల తర్వాత ఎద చివరి దశలో పొట్టేళ్లు ఆడజీవాల్ని సంపర్కం ఒకవేళ చేస్తే ఎక్కువ జీవాలు చూలు కడతాయి. జీవాలను జత కలిపే సమయంలో పొట్టేళ్లను లేదా పోతును రాత్రి సమయంలో ఎదలో ఉన్న జీవాలతో కలిసి మీరిన సమయంలో వేరు చేసే పద్ధతి, అంటే దాన్నే పెన్ మేటింగ్ అని అంటాము, పెన్ మేటింగ్, మంచి ఫలితాలు పొందవచ్చు. ఎదకు రాకపోవడం, చురుకుదనం లోపించడం, పాల ఉత్పత్తి తగ్గడం, పొట్ట పరిమాణం పెరగడం మొదలగు లక్షణాల ద్వారా చూడి కట్టిన జీవాల్ని గుర్తించవచ్చును. గొర్రెల్లో ఒక్కొక్క ఈతలో పుట్టే పిల్లల సంఖ్య సాధారణంగా 1 గాను 2 గా ఉంటుంది. మేకల్లో మాత్రం మొదటి ఈతలో 1 పిల్ల, ఆ తర్వాత ఈతలో 2-3 పిల్లలు జన్మనిస్తాయి. జీవాల పెంపకదారులు చెప్పిన అంశాలను గుర్తించుకొని వాటిని పాటిస్తూ సకాలంలో నట్టల నివారణ మందులు మరియు కాలానుగుణంగా వివిధ రకాల జబ్బులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ద్వారా చూడి శాతం పెరిగి మంద అభివృద్ధి చెందుతుంది. జీవాల పెంపకంలో పురోగతి సాధించవచ్చు.
1: జీవాల్లో చూడి శాతం పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ బి పుష్పలత గారి ప్రసంగం విన్నారు. పల్లెసీమలు కార్యక్రమంలో ఇప్పుడు పల్లెసీమలు అంటేనే ఒక భావోద్వేగం, అందమైన ప్రకృతి నడుమ స్వచ్ఛమైన తేటతెల్లమైన భావాలు గల మనసులు కలబోసిన ఆత్మీయ క్షేత్రమది. గోవుల కాలిమూవుల గలగలలు, సెలయేరుల సవ్వడులు, సన్నగా వీచే చిరుగాలుల పలకరింపులు, అమాయకపు మనసులతో ఎవరికి ఎవరూ ఏమీ కాని పినవేసుకున్న ఆత్మీయ బంధాలు. అంతేకాదు, సంప్రదాయ ఉత్సవాలు, గుడిగంటల పలకరింపులు, జానపద గీతాలు, నాటకాలు, ఇలా ప్రతిరోజూ ఓ పండగే అనిపిస్తుంది పల్లె వాతావరణం. అందమైన పల్లె వాతావరణం చూడ్డానికి ఈ జంట పల్లెకు పోయి అల్లరి చేద్దామా అంటూ పరుగులు పెడుతుంది. ఈ జంటతో కాసేపు మనము పల్లెకు వెళ్ళి పలకరిద్దాం.

0: बांध लो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
2: రైతన్న ఆనందకరమైన జీవన ప్రగతికి భూసార పరిరక్షణ పథకం అందిస్తుంది సులువైన ఆదాయపు మార్గం.
3: బంగారు నేల బంగారు పంట పొందాలంటే భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలు ప్రతి రైతు పొందాల్సిందే.
2: మట్టి పరీక్ష చేయించిన ప్రతి రైతుకు భూసార పరీక్ష విశ్లేషణ పత్రం అందుతుంది. దీని ద్వారా నేల స్వభావం, నేలలోని పోషకాల లభ్యత ఆధారంగా ఎరువులను వేసుకోవలసిన పంటల రకాలను మనం తెలుసుకోవచ్చు.
3: ఎలాగంటే, భూసార పరీక్షల విశ్లేషణ పత్రంలో ఒకవైపు భూసార పరీక్షల విశ్లేషణ, మరోవైపు సిఫార్సు చేయబడిన ఎరువులు అనే రెండు భాగాలుంటాయి.
2: భూసార పరీక్షల విశ్లేషణ కాలం నందు నేల లక్షణాలు, స్థూల పోషకాల లభ్యత, ద్వితీయ పోషకాల లభ్యత, సూక్ష్మ పోషకాల లభ్యతకు సంబంధించి నమోదైన వివరాలు ఉంటాయి.

0: తర్వాత మరోవైపు సిఫార్సు చేయబడిన ఎరువుల కాలంనందు ఋతువు, సీజన్, పంట, పశువుల ఎరువు, యూరియా డిఏపి లేదా యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే విభాగాలు ఉంటాయి.
1: ఈ విధంగా భూసార పరీక్ష విశ్లేషణ పత్రం మేలైన యాజమాన్యాలతో కూడిన వ్యవసాయానికి చక్కటి మార్గదర్శకాన్ని సూచిస్తుంది.
0: రైతన్న, మరొక ముఖ్య విషయం, సూక్ష్మ పోషకాలైన జింకు, జిప్సం, బోరాన్లపై వ్యవసాయ శాఖ 50% సబ్సిడీని అందిస్తుంది.
1: అలాగే పంచసూత్రాలతో కూడిన వ్యవసాయం అంటే సేంద్రీయ ఎరువుల వాడకం, రసాయన ఎరువుల వాడకం, సమస్యాత్మక భూములు బాగు చేసుకోవడం, సూక్ష్మ పోషకాల లోపాలను సవరించుకోవడం, జీవన ఎరువులను వాడడం, ఇలా సమగ్ర పోషక యాజమాన్యంతో అధిక దిగుబడులు, నాణ్యమైన పంట ఉత్పత్తులను పొందవచ్చు.
0: రైతన్న, నీ క్షేమమే ప్రజల క్షేమం, నీ అభ్యుదయమే దేశాభ్యుదయం.
2: పల్లె సిమ్మలు కార్యక్రమంలో ఇప్పుడు పర్యావరణ గీతం.

0: చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతున్నా అందుకే.
2: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదరా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళీ భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు, కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు ఏమి లేవు, పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంటుంది. బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే, ఏ వాడు చెప్పా ఈడు చెప్పా ఇల్లే చెప్పా మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు వేసుకునేటోళ్ళం, అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంకా ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాలా, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాలా. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
2: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఇంకా ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు మనకి.
3: ఇంతటితో పల్లెసీమ భారత్.
0: ఈనాటి

0: కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
2: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ దక్కనిషిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోనూ దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022 ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అనమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లో, అంటే దక్కని ప్లాట్ ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ ఏమిటో పిలవడం జరుగుతుంది. సో వెనకటి రోజుల్లో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనకటిలో ఏం చేద్దంటే దుంపట్లు, బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో గుమ్మికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా యూజ్ చేసుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణా ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగింది అనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న మేల్స్ని ఉత్పత్తి చేసేసి రైతులకు కాస్ట్ బేస్ మీద సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం, అంటే కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అంటే ఫ్లేవర్, ఉదాహరణకి మనము బ్రాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసం దీన్ని ప్రిఫర్ చేసేవారు అనమాట. సో వెనకటి రోజుల్లో కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకకుండా దాన్ని కూడా క్రమపరిచిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా, అంటే ఎప్పటి నుంచో ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత లేదు, ఓన్లీ హెయిరే వస్తుంది, ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతిలాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూసర్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి, దక్కని చిప్ని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
2: లేదండి, యాక్చువల్గా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు, ఆవులు, ఈవెన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా దాంట్లో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకొని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ, ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని నామ్స్ ఉంటాయని ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి పశువైద్యకారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్, ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒక అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంది, నెంబర్ ఆఫ్ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యాన్ని సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
3: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయిందంటారు?
2: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ అవుతా కూడా ప్రస్తుతానికి మేము ఇంతకుముందు 250 ఎనిమల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎనిమల్స్ పెంచడం జరిగింది. మీ రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకే ఎనిమల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేల్స్ మా దగ్గర ఉన్న ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎనిమల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.

0: ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా ఇది ఎన్మల్సను దక్కని ఎవరైనా రైతులు ఆసక్తికర రైతులు కనుక దక్కనిగా అది పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్డ్ మేము వాటికి వాళ్లకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్లో అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని చూడవచ్చు ఒకేసారి ఎదక రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడము, ఆ పుట్టిన పిల్లల్ని ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎన్ఎల్ దగ్గర నుంచి ఎన్ఎల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయి.

0: వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
1: ఈ మిషన్లో అదే కాకుండా ప్యూర్ గ్రీన్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని చూడవచ్చు, ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడము, ఆ పుట్టిన పిల్లలను ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి జన్మల దగ్గర నుంచి జన్మల సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడం కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
0: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
1: యాక్చువల్గా ఇంకో 2020 నుంచి 25 వరకు అని ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఎనిమల్స్ మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ని కంటిన్యూస్ ఇస్తూ, ఇది కంటిన్యూస్ ప్రాజెక్ట్, క్లోజ్ అవ్వడం కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు. కాబట్టి మా దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
0: పశు ఘనక్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి. లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్కు సీనియర్ ప్రొఫెసర్గా మరియు యూనివర్సిటీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
0: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
2: నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్జర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రామ్ ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాంలో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ ఎన్ఎల్ఎం ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికీ తెలిసిందే. మరి ఈ గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం. కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెలు ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుండా మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా ఈ డెక్కనీ జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కనీ జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు కానీ ఆడ గొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కనీ జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా కానీ ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని మా ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతే కాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కనీ జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
0: ప్రొఫెసర్ గారు, ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
2: ఈ ఎన్ఎల్ఎం లో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న పిగ్గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరి డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. ఇదివరకు ఎవరైనా రైతులు మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ.

0: ఉంది. తర్వాత పందులు వేరే మన గొర్రెలు మేకలు కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి మాంసోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్క్షైర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో బెంగళూరు కానీ కర్ణాటకలో ఉండే మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని అక్కడున్న అస్సాం మేఘాలయ అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకో.
1: డాక్టర్ టి రఘునందన్ గారు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

మనకందరికీ తెలుసు, మనం తీసుకునే ఆహారంలోనే ఔషధాలున్నాయి, వైద్యము అందులోనే ఉంటుంది. మరి ఆహార వైద్యం అంటే ఏంటి? మనం ప్రతిరోజు తినే ఆహారంలో, తీసుకునే ఆహారంలో ఎన్ని ఔషధాలున్నాయి, నీరు తాగడం వలన శరీరానికి ఎంతటి ఉపయోగం ఉంది అన్న విషయాల గురించి తెలుసుకుందాం. శరీర క్రిముల నిర్వహణకు నీరు ఎంత అవసరమో అంటే, మనం తాగినంత నీరు త్రాగకపోతే శరీరంలో ఉన్న నీటిని శరీరం వదులుకోలేదు. అందుకే శరీరంలోని ప్రవాహం నిలకడగా ఉంటే దాన్ని తొలగించేందుకు నీటిని అధికంగా త్రాగిస్తారు. తగిన మోతాదులో నీరు సేవించకపోతే మన శరీరంలో జరిగే జీవ ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడతాయి. దీని మూలంగా కొవ్వు పేరుకుపోవడం, కండరాల పనితీరు దెబ్బతినడం, జీర్ణక్రియ సామర్థ్యం తగ్గడం, అవయవాల పనితీరు కూడా దెబ్బతినడం జరుగుతుంది. శరీరంలో విష ప్రభావం మొదలవుతుంది. కండరాళ్ళు, కీళ్ల నొప్పులు, నీటిని పట్టి ఉంచుకోవడం వంటి దుష్ఫలితాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితమైన పరిణామంలో శరీరానికి నీరు ఎంత అవసరమో అంత మనం తీసుకోవడం ఎంతో అవసరం. నీరు కూడా ఒక ఔషధమే, నీరు ఒక అవసరమే. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా లావు తగ్గడానికి ఎన్నో ఔషధాలను వాడుతూ ఉంటారు, ఎన్నో వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ లావు తగ్గడానికి అసలు సిసలైన వైద్యం ఏది అంటే నీరే అంటారు వైద్య నిపుణులు. ఎత్తుకు తగిన లావు ఉన్నప్పుడే మనిషి అందంగా కనిపిస్తాడన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే శరీరం బరువు తగ్గించుకోవటానికి తగిన మోతాదులో నీరు సేవించడం అవసరమని శాస్త్రజ్ఞులు తెలియచేస్తూ ఉన్నారు. స్థూలకాయలు వారి వయసుకు మించి ఉన్న బరువును బట్టి ప్రతి 10 కిలోగ్రాముల అధిక భారానికి 1 గ్లాస్ నీరు అధికంగా తీసుకోవాలి. ఇటువంటి వారు ఎంత మంచినీరు త్రాగాలి అనేది వారి వైద్యుణ్ణి సంప్రదించడం చాలా అవసరమంటున్నారు శాస్త్రజ్ఞులు. సుమారు 240 మిల్లీలీటర్ల నీటిని 1 గ్లాస్ నీటిగా పరిగణించవచ్చు. కాబట్టి స్థూలకాయలు తగినంత నీటిని త్రాగకపోతే శరీరంలోని కొవ్వు పదార్థాలను చాలినంతగా శరీరం జీవరసాయన మార్పు చెయ్యలేదు. లావు తగ్గటానికి నీరు కూడా ఒక ఔషధమే.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి జానపద సంగీతం. ఇందులో శ్రీమతి ఎన్ ఫరీదమ్మ బృందం పాడిన జానపద గీతాలు.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా ఎంఎం కీరవాణి శ్రీ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇది. చిత్రం అల్లరి ప్రియుడు.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతమిది. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం భువన చంద్ర.

శ్రోతలు చిత్రసీమల తెలుగు ఫీలింగ్ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత

0: వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ఆ పర్యటన వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ, 6 నుంచి 8 వరకు ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన యోగ్యకర్త నగరాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్ను సందర్శించిన సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక సహకార చర్చలకు ఈ పర్యటన కొనసాగింపుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మలక్కా జలసంధి సముద్ర ప్రాంత భద్రత, స్థిరత్వ పరిరక్షణలో ఇండోనేషియా ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సముద్ర మార్గం భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటని, భారతదేశానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మలక్కా జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని వివరించారు. ఇక పర్యటనలో 2వ దశగా 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారని వెల్లడించారు. 3 దేశాల పర్యటనలో చివరిగా 10-11 తేదీల్లో నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో పర్యటించనున్నారని టాండన్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతు నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా విరమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్లోని తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టు గురించి వివరణ ఇస్తూ, బంగ్లాదేశ్లో భారత్ చేపడుతున్న అభివృద్ధి సహాయ కార్యక్రమాలు పరస్పర అంగీకారంతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా అమలవుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తీస్తా నది ప్రాజెక్టుపై భారత అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని జైస్వాల్ స్పష్టం చేస్తూ,
1: India's development assistance for projects in Bangladesh is based on a mutually agreed roadmap which is regularly reviewed. Our views on the Teesta River project have been previously conveyed to the Bangladesh side. We will factor all related developments in our overall approach to the Teesta issue.
0: దేశీయ ఎగుమతులను ఈ ఆర్థిక సంవత్సరంలో $1 trillion చేర్చే లక్ష్యంతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే నమోదైనట్లు ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, వస్తు ఎగుమతులను సుమారు $440 బిలియన్ నుంచి $530 బిలియన్లకు, సేవల ఎగుమతులను సుమారు $421 బిలియన్ నుంచి $470 బిలియన్లకు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తొలి త్రైమాసికంలో వస్తు ఎగుమతులు సుమారు 15%, సేవల ఎగుమతులు 10 నుంచి 11% వరకు వృద్ధి చెందాయని పేర్కొన్నారు. భారత ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని సమాన ప్రాధాన్యంతో పరిగణిస్తూ ఎగుమతుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: For those of you and your businesses who want to export, particularly micro and small, for any approvals you require internationally, you know, pharma requires approvals, agri products require approvals, SPS, TBT clearances, any testing cost that you have to bear or to meet the EU regulations or to meet regulations of these developed countries, Export Promotion Mission will finance most of your expenditure for getting approvals internationally for quality of
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై చర్చించేందుకు రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక

0: సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన, జవాబుదారీతనం కలిగిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. నున్వాన్, పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా యాత్రికులు సజావుగా పవిత్ర గుహ ఆలయం వైపు పయనమయ్యారు. తెల్లవారుజామునే బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన వేలాది మంది భక్తులు ఎత్తైన పర్వతాలు, ఇరుకైన మార్గాలను దాటుకుంటూ సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయానికి చేరుకుంటున్నారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. యాత్రికుల సౌకర్యం, భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు మార్గాల్లోనూ తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ఉదయం అధికారులు యాత్రికులకు పలు కీలక సూచనలు చేశారు. నమోదు చేసుకున్న తేదీల్లోనే యాత్రకు రావాలని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు అనుమతించే యాత్రికుల సంఖ్యకు పరిమితి విధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈరోజు తెల్లవారుజామున జమ్మూ నుండి బయలుదేరిన 2వ విడత యాత్రికులు కాశ్మీరుకు చేరుకోగా వారు రేపు ఉదయం పవిత్ర గుహ ఆలయం వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపటి వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడాక్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. ఇక నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించాయని IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
1: The southwest monsoon has further advanced into some more parts of the Gujarat and remaining parts of Madhya Pradesh and some more parts of Rajasthan, Haryana. 3rd of July 2026, a low pressure area has laid over northwest Bay of Bengal. Under its influence, monsoon is likely to continue in active phase over central parts of the country for coming 4 to 5 days. An isolated, extremely heavy rainfall likely to occur over Konkan and Madhya Maharashtra and South Gujarat during 3rd of July to 6th July.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రేపు పర్యటించనున్నారు. ముందుగా రాజస్థాన్లో పర్యటించి జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. జోధ్పూర్లో సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 106,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

0: శ్రోతలు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తా ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. మరి ముందుగా హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं विशाल शर्मा. सरकार ने कहा, सिंधु जल संधि अभी भी स्थगित. पाकिस्तान को सीमा पार आतंकवाद को समर्थन देना बंद करना होगा. वाणिज्य मंत्री पीयूष गोयल ने कहा, भारत इस वर्ष $1 ट्रिलियन के निर्यात लक्ष्य को हासिल करने की राह पर. प्रधानमंत्री

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో, కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు. మరి కోరిన శ్రోతల కోసం పాటలు వినిపించడానికి సిద్ధంగా ఉంది కర్నూలు ఎఫ్ఎం. మరి 259-611-259-612 నంబర్లకు కాల్ చేసి మీరు కోరినా, మీకు నచ్చినా, మీకు ఇష్టమైన పాటలను వినిపించడానికి సిద్ధంగా ఉంది ఎఫ్ఎం. సో మరి మొదటి కాలర్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏ పాటను అడగబోతున్నారు, వినబోతున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. హలో,

0: हेलो
1: हेलो हेलो, नमस्ते कर्नूल एफएम. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కర్నూలు నుంచి కాల్ చేస్తే ఎలా ఉండాలి తెలుసా? మాటలు ఉరుకుతూ ఉండాలి. చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. వినిపిస్తుందా మీకు క్లియర్గా? చెప్పండి, మరి మీ పేరేంటండి? హలో, మీ పేరండి? అంజలి. మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నట్లున్నారు కదా. ఎందుకు? మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్లే మాట్లాడండి. ఎఫ్ఎం ఆల్వేస్ ఫ్రెండ్ టు ఎవరిబడి, అందరికీ స్నేహితుడు ఫ్రెండ్ ఎఫ్ఎం కదా. ఎందుకంటే మాటను వినిపిస్తుంది, పాటను వినిపిస్తుంది, అందరి కోసం అన్నీ అందిస్తుంది ఎఫ్ఎం. చెప్పండి అంజలి, ఏం చేస్తుంటారు మీరు? ఏది, డిగ్రీనా ఇంటరా? సెకండ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీనా? ఫార్మసీ. మంచి సెలెక్షన్, మంచి కోర్సు, మంచి డిసిషన్. ఓకే అంజలి, మరి ఫస్ట్ టైం మీకు కాల్ తగిలింది. అంటే మీరు రేడియో ప్రోగ్రామ్స్ వింటూ ఉంటారా? ఎక్కువగా ఏది వింటుంటారు? ఎక్కువగా లైఫోనినే వింటుంటారు. చెప్పండి, మరి ఈరోజు ఎఫ్ఎం ద్వారా మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు? వెంకటేష్. అదే, వెంకటేష్ అంటే చాలా చాలా సినిమాలు, చాలా చాలా పాటలు. అందులో ఏది? పవిత్ర బంధం. ఓకే, వెంకటేష్ సౌందర్య కాంబినేషన్. అవునా? హలో, అవునా? ఓకే, బొంచేసావా అంజలి? సరే, మరి పవిత్ర బంధంలో ఏ పాట? కోకిల కోకిల కూ అన్నది. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు ఓకే, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి అంజలి? ఈసారి నెక్స్ట్ కాల్ చేసినప్పుడు హ్యాపీగా, సరదాగా, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఓకేనా? ఓకే అంజలి, థ్యాంక్స్. కాల్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే.

హలో నమస్తే కర్నూల్ ఎఫ్ఎం. హలో నమస్తే అండి, మీ పేరండి? ఫాతిమా బీ గారు గతంలో కూడా కాల్ చేశారు కదా. ఓకే, మరి కాల్ ఈజీగా తగిలిందా మీకు? బొంచేశారా ఫాతిమా బీ గారు? అయిపోయిందండి. మరి ఈరోజు ఎఫ్ఎం ద్వారా ఏ పాట విన్నారనుకుంటున్నారు? అన్నమయ్య. ఏదో ఒకటి అంటే చాలా పాటలు ఉన్నాయి, మీకు నచ్చిన పాటే అడగండి, ఎందుకంటే ఎంతో కష్టపడి ఉంటారు కాల్ చేయడానికి. రెండో పాట అంటే అంతర్యామి. అంతర్యామి అలసితి సొలసితి, అది లాస్ట్ పాట.

ఏలే ఏలే మరదల రెండో పాట. ఓకే, అలా చెప్పాలి, పాట పేరు చెప్పాలి. రెండో పాట అంటే మాకు అర్థం కాదు. ఐ మీన్ ఇక్కడ మాకు చాలా ఉంటాయి కదా పాటలు. ఓకే, మరి పాతిమాబీ గారు ఏం చేశారు వంట? ఓకే, ఏమి ఈరోజు స్పెషలా? ఓ ఓకే, మరి మీరు కొరిన పాట వచ్చేసింది, వినేద్దామా? కాల్ చేసిన ధన్యవాదాలండి. నమస్తే.

హలో, నమస్తే కర్నూల్ ఎఫ్ఎం అండి, మీ పేరండి? ఓ, నరేష్ గారు బాగున్నారా? బాగున్నాము నరేష్ గారు. చెప్పండి, ఈరోజు ఎఫ్ఎం ద్వారా ఏ పాట విందనుకుంటారు లైవ్లో? ఏదండి? సంబరం. సంబరం ఎవరండి? ఓ, ఓకే ఓకే, చెప్పండి మరి ఇందులో ఏ పాట కావాలండి? పట్టుదలతో మల్లికార్జున్, సీతారామ శాస్త్రి సాహిత్యం. ఓకే, మరి మీరు కొరన పాట వచ్చేస్తుంది. చెప్పండి నరేష్ గారు, మరి ఎక్కువగా కార్యక్రమాలు ఏ వింటుంటారు? ఓకే, ఓకే. ఓకే ఓకే, మీరు కూడా క్లుప్తంగా, చాలా క్లుప్తంగా రాస్తూ ఉంటారు ఉత్తరాలకి. మంచి అంటే యా యా, కరెక్ట్ అండి. మరి మీరు కొరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా నరేష్ గారు? అందరి కోసం, మీ గ్రామ ప్రజల కోసం, మీకోసం, ఇంటి శ్రోతలందరి కోసం, సంబరం చిత్రం నుంచి. ఓకే, కాల్ చేసిన ధన్యవాదాలు అండి. నమస్తే.

హలో హలో నమస్తే కర్నూల్ ఎఫ్ఎం, మీ పేరండి? ఏదండి? బిల్డింగ్ వీకర్ సెక్షన్ కాలనీ. మీ పేరండి? రామేశ్వరి. బాగున్నాం రామేశ్వరి గారు, మీరు బాగున్నారా? చెప్పండి రామేశ్వరి గారు, ఏం చేశారు డిన్నర్? వావ్. మరి ఈరోజు ఎఫ్ఎం ద్వారా ఏ పాట మీద అనుకుంటున్నారు?

నర్రమేశ్వరి గారు. ఇందిరా పెదరాయుడు, పెదరాయుడా ఇందిరానా? పెదరాయుడు మోహన్ బాబు ఫేవరెటా? చెప్పండి దేనికండి? అవునా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఇక్కడ ఎఫ్ఎం కేంద్రంలో దొరకదండి. కాలేజెస్కి వెళ్ళి తీసుకోవాలి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకేనండి, ఓకే ఓకేనండి. పెద్దరాయుడు చిత్రం నుంచి మంచి పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామంటారా? ఓకేనండి, కాల్ చేసిన ధన్యవాదాలు రామేశ్వర్ గారు. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఓకే.

హలో నమస్తే కర్నూల్ ఎఫ్ఎం. తిరుపతి నుండి ఓబల్ రెడ్డి. ఓబల్ రెడ్డి గారు బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి ఓబల్ రెడ్డి గారు, ఈరోజు లైవ్ లో ఏ పాట వినాలనుకుంటున్నారు? అవునా, గతంలో కూడా మీరు ఇదే పాట కోరున్నట్లున్నారు. ఓకే, ఎక్కువగా యాప్లో వింటుంటారా? లైన్ క్లియర్గా వస్తుందా? ఓకే, మా వాయిస్ బాగా వినిపిస్తుందా? ఓకే, ఆడియన్స్ అంటే మీరు మాట్లాడేది మాకు బాగా వినిపిస్తుంది, నేను మాట్లాడేది బాగా వినిపిస్తుందా? ఓకే, మరి మీరు కోరిన పాట వచ్చేస్తే వినేద్దామా ఓబల్ రెడ్డి గారు? కాల్ చేసిన ధన్యవాదాలు అండి. నమస్తే.

హలో, నమస్తే కర్నూలు ఎఫ్ఎం, చెప్పండి మీ పేరండి. హలో, మీ పేరు? నతిమా. నతిమా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాండ్రపాడు. ఓకే, చెప్పండి నతిమా గారు, రెగ్యులర్గా కాల్ చేస్తుంటారా మీరు? అవునా, రెగ్యులర్గా రేడియో వింటూ ఉంటారా? ఎక్కువగా ఏ కార్యక్రమాలు ఎక్కువగా లిజనింగ్ ఉంటుందండి? పాటలే. చెప్పండి మరి, ఈరోజు ఎఫ్ఎం ద్వారా రౌడీ అల్లుడు సినిమాలు చూస్తూ ఉంటారా? పాటలే వింటారు. ఓకే, ఏం చేస్తుంటారు అన్నారు మీరు? ఓకే, పిల్లలు? మరి నతిమా గారు మీరు కోరిన పాట వచ్చేసి వినేద్దామా? ఓకేనండి, కాల్ చేసిన ధన్యవాదాలు. నమస్తే అండి.

0: హలో
1: నమస్తే.
0: శుభ సాయంత్రం అండి. పోలయ్య గారు మస్తాన్ భాష గారా? ఓకే, పోలయ్య గారు మీ ఫ్రెండా? పోలయ్య గారు మీ ఫ్రెండా? ఓకే ఓకే, అందుకే ఇద్దరు వాయిసులు ఒకటేగా ఉన్నాయి. మీరిద్దరు ఆత్మీయ స్నేహితులు కాబట్టి. మరి అదే మాటలనే తెలుస్తుంది కదా. చెప్పండి. చెప్పండి.
1: ఆయన మంచుతున్నాము, ఎప్పుడు ఏ కార్యక్రమం ఏ స్టేషన్ లో ఏ టైంకి ప్రసారం అవుతుందని మనకు అప్పుడప్పుడు వాట్సాప్ చేస్తారు, వీలైతే ఫోన్ చేసి చెప్తారు మాకు.
0: అవునా? స్పెషల్ ప్రోగ్రామ్స్ గురించా?
1: కర్నూలు ప్రోగ్రామ్ గురించి.
0: ఓకే.
1: ఇంకోటి ఏంటంటే కర్నూలులో బ్రహ్మయ్య గారని మాకు చాలా మంచి ఆత్మీయులు.
0: ఓకే.

0: ప్రెసిడెంట్ ఆయన కూడా ప్రతి ప్రసార కార్యక్రమాలు రికార్డింగ్ చేసి మాకు వాట్సాప్ చేస్తారు వినమని.
1: ఓహో, ఓకే.
0: పనిలో ఉండి వినడం కుదరదు మేడం మాకు. మాకు వాట్సాప్ చేసినప్పుడు మనం వీలుని బట్టి మనం కార్యక్రమాలు వింటూ ఉంటాం.
1: మీరంతా రేడియో నెట్వర్క్ దోస్తులు అన్నమాట.
0: అవును మేడం, రేడియో నెట్వర్క్ ఆల్మోస్ట్ చాలా వరకు రేడియో స్టేషన్లు కవర్ చేస్తాం మేడం.
1: అవునా, ఓకే ఓకే, చాలా సంతోషం అండి. మీలాంటి గొప్ప శ్రోతతో అభిమానితో మాట్లాడడం మా అదృష్టం, చాలా సంతోషంగా ఉంది. చెప్పండి మస్తారెడ్డి గారు.

అవునా? ఓకే ఓకే, చాలా సంతోషం అండి. మీలాంటి గొప్ప శ్రోతతో అభిమానితో మాట్లాడడం మా అదృష్టం, చాలా సంతోషంగా ఉంది. చెప్పండి మస్తాన్ రెడ్డి గారు. తప్పకుండా అండి, మీ కోరిక ఫలించాలని మేము కూడా ఆశిస్తున్నాం. మంచి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా, ప్రతి ఒక్కరికి మంచి సమాచారాన్ని సందేశాలను అందించేలా కార్యక్రమాలు నిర్వహణలో మన డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సో మరి చెప్పండి మస్తాన్ రెడ్డి గారు, ఈరోజు మన కార్యక్రమం ద్వారా ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకేనండి, ఏదైతే ఏమి పాస్టర్ చెప్పండి మస్తాన్ భాష గారు. సరే మస్తాన్ భాషా గారు చెప్పండి ఏ పాట వినాలనుకుంటున్నారు. ఓకే చెప్పండి చెప్పండి. తప్పకుండా అండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు గానం చేసినటువంటి అద్భుతమైన పాట వచ్చేసింది రేడియోలోకి, వినిద్దామా మరి? మీకు కూడా నమస్కారం అండి, శుభరాత్రి.

నమస్తే కర్నూలు ఎఫ్ఎం అండి. మీ పేరండి? కటికబాబు గారు. బాగున్నారా? బాగున్నామండి. మీకు రెగ్యులర్ గా కాల్ బాగా తగులుతూ ఉంటుందండి. అవునా? ఓకే ఓకే. క్రికెట్ చూస్తుంటారు బాగా? రేడియోలో వింటారు క్రికెట్ మ్యాచ్? అదేలా టీవీలో చూస్తే రేడియోలో కామెంటరీ వింటారా? ఓకే ఓకే. చెప్పండి కటిక బాబు గారు, ఈరోజు ఎఫ్ఎం ద్వారా ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు? ఉందండి. అంటే ఒకటి కాదు, నాలుగు ఐదు ఉన్నాయి. చెప్పండి. అదిరింది మావ చిలకపచ్చ తోటలో, నా గొంతు శృతిలోన. ఓకే, భోంచేశారా మరి? ఏం తిన్నారేంటి? ఓ మంచిది. మరి కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా కటిక రెడ్డి గారు, కటిక బాబు గారు. ఓకేనండి, కాల్ చేసిన ధన్యవాదాలు. నమస్తే.

0: హలో
1: నమస్తే మేడం.
0: హలో నమస్తే, కర్నూల్ ఎఫ్ఎం అండి. మీ పేరండి? కాంతాబాయి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీరామ్ నగర్. చెప్పండి కాంతాబాయి గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నట్టున్నారు. అవునా? ఓకే, మరి లాస్ట్ కాల్, చివరి కాల్ మీదే. చెప్పండి, కోరిన పాట ఏంటి? మీనా. ఓకే, మీనాలో ఏ సాంగ్ అండి? ఓ, పాడతారా మరి? ఓకే, పొంచేశారా? అవునా, మంచి పాట. మీరు కోరిన పాట వింటూ పొంచేయండి. ఓకేనా? కాల్ చేసిన ధన్యవాదాలు. శుభరాత్రి. ఓకేనండి.

శ్రోతలు, ఇంతవరకు హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం శీర్షికకు స్వాగతం. ఇవాల్టి ఏకచిత్రగానం శీర్షికన ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రమణ, మనో, చిత్ర, స్వర్ణలత. సంగీతం నిర్వహణ రమణ గోగుల. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువన చంద్ర. వినండి ఏకచిత్రగానం శీర్షికన ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు.

శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు వింటున్నారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రమణ గోగుల, మనో, స్వర్ణలత, చిత్ర. సంగీత నిర్వహణ రమణ గోగుల.

శ్రోతలు ఇంతవరకు ఏకచిత్ర గానం శీర్షికన ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, రమణ గోగుల, మనో, స్వర్ణలత, చిత్ర. సంగీత నిర్వహణ రమణ గోగుల. సాహిత్యం సిరివెందుల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, భువన చంద్ర. రేపటి ఏకచిత్ర గానం శీర్షికన యజ్ఞం చిత్రం నుంచి ఇదే సమయానికి పాటలు వింటారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఆపాద మధురాలు అలనాటి మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో ఎస్ జానకి ఆలపించిన గీతమిది, చిత్రం పూజా ఫలం.

కార్యక్రమంలో తర్వాత మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల పేసిశిల పాడిన గీతమిది. సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సి రామచంద్ర సంగీత సారథ్యంలో మొహమ్మద్ రఫీ పీసిసులా పాడిన పాట ఇది. చిత్రం అక్బర్ సలీం అనార్కలీ.

తర్వాత అనుబంధం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతమిది, చక్రవర్తి సంగీతం.

శ్రోతలు ఆపాత మధురాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి